ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకి శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీ ఆదివారం 100.2 మెగాహెడ్జ్ పై ఎఫ్ఎం బ్యాండ్లో, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട സമയം 6 గంటలు కావస్తుంది. మరి కొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ఇంకా క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ് നീണ്ട ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో రంగస్థల సామాజిక కార్యకలాపాల్లోని అనుభవాలు పిల్లల్లో సృజనాత్మకత గురించి సామాజిక కార్యకర్త రచయిత కె శాంతారావుతో సుమనస్పతి రెడ్డి వేటిన ముచ్చటింటారు. 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 30వ భాగంలో అన్నపూర్ణాదేవి గురించి విశేషాలు ఉంటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

పొద్దుమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వైత్తో జి జ్యోతివెట్టిన ముచ్చట, ఇంకా జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఉంటుంది. పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం బండల్ నాగ్పూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన నల్లదేవన్న బృందం పాడిన భజనలు ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులలో గొంతు వ్యాపి వ్యాధి నివారణ గురించి తాంసి మండల పశు వైద్యాధికారి ఎన్ శ్రీకాంత్తో కే లెనిన్ వెట్టిన ముచ్చట, ఇంకా సమగ్ర వ్యవసాయం అవగాహన గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో పి అశోక్ వెట్టిన ముచ్చటింటారు. రాత్రి 8:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ

ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి పారే నీళ్లను కట్టే మంత్రగాడు కథ వింటారు. ఈ కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఇగైనుండ్రి కార్యక్రమంలో గ్రామ సేవ సొనాల గ్రామానికి చెందిన వసంతరావు సూర్యతో యు దినేష్ పెట్టిన ముచ్చట వింటారు. ఇక రాత్రి పది గంటలకు రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో మౌన్ ధర్తి హిందీ నాటకం రెండవ భాగం ప్రసారమవుతుంది. రచన చున్నీలాల్ ఘిమిరే. వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల దాకా సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల దాకా మాట చెప్పుండ్రీ పాట అయినుండ్రీ కార్యక్రమానికి, ఏడు గంటల నలభై నుంచి ఎనిమిది గంటల దాకా దిల్ పసంద్ హిందీ సినిమాల పాటల కార్యక్రమం ఉంటుంది. రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల దాకా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయన పాటలను రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు మధురిమలో ఇనుండ్రీ. ఇవి ఇయ్యాళ్ళ ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్తా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ మత్స్యకారుల

0: ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ,
1: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
0: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, రెండో దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
3: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆదికర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఇది

0: పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना 20 तमे रोजगारमेलायां विविध प्रशासकीय विभागेषु नवनियुक्तानां यूनां कृते 51,000 नियुक्तिपत्राणि वीडियो कॉन्फ्रेंसिंग इति दृश्यश्रव्यमाध्यमेन वितरितानि. अस्मिन् अवसरे श्रीमोदी विकसितस्य आत्मनिर्भरस्य च भारतस्य निर्माणे यूनां महत्वपूर्णां भूमिकां प्रतिपादितवान्. सः अवदत् यत् अद्यतनेषु वर्षेषु केन्द्रसर्वकारेण यूनः भविष्यस्य सज्जतायै आवश्यकतायै कौशलैः अवसरैः च सुसज्जयितुं निरन्तरं ध्यानं प्रदत्तमस्ति. भारतस्य प्रमुखस्य सेमीकंडक्टर सम्मेलनस्य पञ्चमं संस्करणं 26,000 सेमीकॉन इंडिया ह्यः नवदिल्ल्याः यशोभूमौ सफलतया समाप्तम्. सिलिकॉन टू सिस्टम्स

0: in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
1: विकसित भारतस्य कृते शत सप्ताहानां नशा मुक्त युवाभियानम् अद्य प्रमुखं राष्ट्रव्यापी यूनां संघटनं द्रष्टुं शक्नोति। युवप्रकरणानां क्रीडा मन्त्रालयः अवदत् यत् देशस्य 67,000 स्थानेषु राष्ट्रिय संकल्प समारोहस्य आयोजनं क्रियते। मन्त्रालयेन उक्तं यत् कार्यक्रमोऽयम् 170,400 मण्डलानां माय भारत कार्यालयेषु 96,500 स्थानैः सह सहभागिसंस्थासु आयोजयिष्यन्ते। मन्त्रालयः अधोरेखितवान् यत् अयं प्रमुखः उपक्रमः प्रशासकीय युवाशाखानाम् आध्यात्मिकसमूहानां शीर्षव्यापारप्रकोष्ठानां महाविद्यालयानां स्थानीयसङ्घटनानां च संयोगेन शतशः स्थानेषु कार्यक्रमाणां सञ्चालनाय विशालराष्ट्रियजालस्य शक्त्या प्रवर्तते। निर्वाचनायोगः अद्य राष्ट्रिय राजधान्यां सर्वेषु मतदानकेन्द्रेषु विशेष शिविराणि आयोजयिष्यति। प्रतिदिनस्य अभियानस्य उद्देश्यं नागरिक नूतन समावेशने निर्वाचक सूच्यां प्रस्तावित समावेशनस्य अथवा नाम विलोपनस्य आक्षेपैः निर्वाचक सूच्यां विवरणानां संशोधने च साहाय्यं कर्तुं भविष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
3: గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిర్మించనున్న పుష్కర ఘాట్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 100,000 భక్తులొచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 17 కోట్లతో పెద్ద చెరువును టూరిజం స్పాట్ గా, 30 కోట్లతో అమృత్ 2.0 పనులు, 5.50 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ చేపడుతున్నట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని హర్కర వేణుగోపాల్ తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లోని భూ సమస్యలపై గిరిజనుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ ప్రాంతంలో పర్యటించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ధరణి, భూభారతి పేరుతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడబందీగా పూర్తి చేయాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 170,000 మ్యాపింగ్ కాని అనమోలిస్ ఓటర్లకు నోటీసులు జనరేట్ చేయగా 110,000 నోటీసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. మిగిలిన 60,000 నోటీసులు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ఇళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల మార్కెట్ ఏరియాలో 22A బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల భూములను కబ్జా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22A కు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాలలోని గణేష్ మంటపాలను ఆయన సందర్శించి బొజ్జ గణేష్ మంటపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలను పోలీసుల అనుమతులు, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా విద్యాశాఖాభివృద్దికి తోడ్పాటును అందిస్తూ రాష్ట స్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కుమార్ దీపక్ కు

0: 2026 సంవత్సరానికి విశిష్ట ప్రతిభ అవార్డు లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న రాష్ట ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుని మంచిర్యాల జిల్లా తొలి స్థానంలో నిలవడంతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-1 ఇంక్లైన్ గని 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గని ఏజెంట్ రవికుమార్ అధ్యక్షతన మేనేజర్ ఆత్మారాం సహాని పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ PPK వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ ఏరియా GM మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా ఉపాధ్యాయులకిచ్చిన హామీలు అమలు చేయలేదని ఉపాధ్యాయ MLC పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో జరిగిన PRTU-TS జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా MLC శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్ ఫాస్ట్ పథకంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ను మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సింగరేణి సంస్థ భాగస్వామ్యంతో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన కేంద్రీకృత వంటశాల ద్వారా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని 17 మండలాల పరిధిలో 691 పాఠశాలలు, 13 జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు 50,000 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని సరఫరా చేస్తున్నారు.
1: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్ధంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్ధంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక, రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
2: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశో భూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి

వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా ఉకాయ్ సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గడ్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబి నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27 కోట్ల 43 లక్షల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్ట్రిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 గురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 రోజుల పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్
తన మద్దతును కొనసాగి

0: సాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్ బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ ముగ్గురు క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

అంబటాళ్ళ సంగతులు. కాలం దేనినైనా మరిపిస్తుంది, కానీ జీవితం అనుకున్న వాళ్ళను ఎప్పటికీ మర్చిపోలేదు. అలా మీ జీవితంలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను తెలిపేది మన అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం. మరి ఇయాల్టి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో రంగస్థల సామాజిక కార్యకలాపాల్లోని అనుభవాలు, పిల్లల్లో సృజనాత్మకత గురించి సామాజిక కార్యకర్త రచయిత కె శాంతారావుతో సుమనస్పతి రెడ్డి వెట్టిన ముచ్చట వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి మన అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో.

తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం శుక్లపక్షం భాద్రపద మాసం నవమి పూర్వాషాఢ నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పాక్షికంగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గాను కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్గాను నమోదయ్యింది. గాలిలో తేమ 92%గాను గాలి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకుమించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నా పేరు డాక్టర్ సతీష్. నేను బుక్తాపూర్లోని వెటనరీ పాలిక్లినిక్లో పశువైద్య అధికారిగా పనిచేస్తున్నాను.
2: మనం ఈరోజు గొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి, వాటి యొక్క లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్స, ఈ మూడు అంశాల గురించి చెప్దాం అనుకుంటున్నాం. అయితే ఈ వ్యాధి అనేది రైతులను కొన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా బ్యాక్టీరియాడెస్ నోయిడోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వలన వస్తుంది. రెండోది, వీటి యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే, గొర్రెల యొక్క కాళ్ళు అనేటివి, డెక్కలనేటివి బాగా ఉబ్బిపోయి నడవరాని స్థితిలో అయిపోయి జ్వరం వచ్చి మంద వెనకాల నడుచుకుంటూ వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటిని మనం చూసి గుర్తుపట్టవచ్చు. చాలా సింపుల్గా గుర్తుపట్టవచ్చు, కానీ నివారణ తర్వాత చికిత్స అనేది, రెస్పాండ్ అనేది తక్కువగా ఉంటుంది. చికిత్స ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఏదైనా గ్రామ్ పాజిటివ్ యాంటీబయాటిక్స్, అంటే పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ ఏవైనా వాడుకోవచ్చు. వాటిలో మెయిన్గా వచ్చేసి పెన్సిలిన్స్. ఆ పెన్సిలిన్లో కూడా స్ట్రెప్టో పెన్సిలిన్స్ బాగా పనిచేస్తున్నాయి. తర్వాత అమాక్సిలిన్ అనే యాంటీబయాటిక్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ యాంటీబయాటిక్స్ ని క్రమం తప్పకుండా 5 రోజుల పాటు వాడుకున్నట్టయితే ఉత్తమమైన ఫలితాలను మనం పొందవచ్చు. వాటితో పాటుగా నొప్పి ఉంటుంది కాబట్టి మనం మెలాక్సికమ్ అనే మందును 1-2 mg/kg బాటిల్ చొప్పున వాడుకోవాలి. తర్వాత ఈ గిట్టల మధ్యన పురుగులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఐవర్మెక్టిన్ అనే మందును ప్రతి 7 రోజులకొకసారి క్రమం తప్పకుండా ఒక 2-3 షాట్లు వేసుకున్నట్టయితే ఈ వ్యాధిని నివారించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నివారణ మార్గాల్లో మెయిన్ గా వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఐసోలేషన్, రెండోది కల్లింగ్. ఐసోలేషన్ అంటే ఏంటంటే, ఈ ఎవరికైతే వ్యాధి వస్తుందో వాటిని మంద నుంచి సపరేట్ గా చేసుకుని ట్రీట్మెంట్ గనక రెస్పాండ్ కానట్టయితే వాటిని తీసేయడం ఉత్తమం. రెండోది ఏంటంటే, బెటాడిన్ అనే మందుని మనం గిట్టల మధ్య ఉన్న పుండుతోటి కడుక్కుంటూ తర్వాత వీటిని శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏంటంటే, గాలికుంటూ ఉన్న బ్లూటంగ్ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 టీకాలను కనుక వేసుకున్నట్టయితే ఈ బురద పుండ్ల వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు.
0: గొర్రెల్లో బురద పుండ్ల వ్యాధి లక్షణాలు, నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
3: గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుళ్ళ,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజటికి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇవాళ చూస్తే, అణుశాస్త్రవేత్త ఏఎస్ రావు జయంతి, మొఘల్ చక్రవర్తి జహంగీర్ జయంతి, ఇంకా ప్రముఖ నటుడు నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు జయంతి, ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి, దర్శకుడు నిర్మాత మహేష్ భట్ పుట్టినరోజు ఇయాల. భారత అణుశాస్త్రవేత్త అయిన ఏఎస్ రావు జయంతి ఇయ్యల్లా హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండియా

0: లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి విజ్ఞాన శాస్త్రంలో మాస్టరు డిగ్రీ అందుకుని ఇక్కడే అధ్యాపకునిగా 6 సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. ఈయన పూర్తి పేరు సాంబశివరావు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో కాస్మిక్ కిరణాలపై పరిశోధనలో డాక్టర్ ఏఎస్ రావు అద్భుత విజయం సాధించారు. బార్కులో ఎలక్ట్రానిక్స్ గ్రూప్కి డైరెక్టర్గా పనిచేసినప్పుడు డిజైన్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అంశాల మీద పరిశోధన చేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నలుపు తెలుపు టీవీలు కంప్యూటర్లను రూపొందించారు. పద్మశ్రీ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం, శాంతి స్వరూప్ భట్నాకర్ పురస్కారం ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు. డాక్టర్ ఏఎస్ రావు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన భారతదేశ ఖ్యాతిని పెంపొందించిన వ్యక్తి. ఈయన 2003 అక్టోబర్ 31న మరణించాడు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. రంగస్థలం అనేది నటనకు దేవాలయం లాంటిది. ఇక్కడ ప్రతి ప్రదర్శన ఒక సరికొత్త పాఠం నేర్పుతుంది. నాటక రంగంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అనుభవించే కొన్ని అత్యంత ముఖ్యమైన మరియు మర్చిపోలేని అనుభవాలు ఎన్నో ఈ రంగస్థలంలో ఉంటాయి. మరి ఇప్పుడు విందాం రంగస్థల సామాజిక కార్యకలాపాల్లోని అనుభవాలు, పిల్లల్లో సృజనాత్మకత గురించి సామాజిక కార్యకర్త రచయిత కె శాంతారావుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటను.
4: శాంతారావు గారు నమస్కారం అండి.
5: నమస్తే.
4: మీరు రంగస్థల కార్యకర్తగా ముఖ్యంగా సామాజిక ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ, సామాజిక మార్పును, ఉన్నతిని ఆకాంక్షిస్తూ రంగస్థలాన్ని దానికి వినియోగిస్తున్న కార్యకర్తగా ప్రసిద్ధులు. రంగస్థలంలోకి తర్వాత సామాజిక కార్యకలాపాల్లోకి వచ్చిన తర్వాత నుండి మీరు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ముఖ్యంగా గత 10-15 సంవత్సరాలుగా పిల్లలతో పనిచేస్తూ పిల్లల్లోని సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి ఎట్లా పనిచేస్తున్నారు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. కానీ ముందుగా మీరు పుట్టింది అప్పటి కృష్ణాజిల్లా, ఇప్పటి కృష్ణాజిల్లా కూడా పెడన, చేనేత వృత్తికి, కలంకారీ వృత్తికి ప్రసిద్ధి పొందిన పెడన గ్రామంలో మీరు పుట్టారు కదా?
5: అవునండి.
4: అక్కడి మీ చిన్నప్పటి వాతావరణం ఎలా ఉండేది, తర్వాత మీ విద్యాభ్యాసం గురించి, మీరు రంగస్థల కార్యక్రమాల్లోకి పూర్తికాలం ఫుల్ టైమ్ వర్కర్ గా రాక ముందు వరకు మీ జీవిత ప్రస్థానం గురించి చెప్పండి.
5: మాది చేనేత కుటుంబం అండి. మా నాన్నగారు చేనేత వృత్తిలో ఉంటూ అప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ నేపథ్యం ఆ గ్రామాల్లో ఉండటం వల్ల చదువుకి కొంత ప్రాధాన్యత పెరిగి ఆ తరం వాళ్ళు, మా నాన్న తరం వాళ్ళు కొద్ది కొద్దిగా చదువులు అంటే హై స్కూల్ చదువుల వరకు, అప్పుడు ఓల్డ్ ఇంటర్మీడియట్ కూడా మా నాన్నగారు చదివారు. గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేషన్లో రైటర్ పోస్టుగా. అయితే అప్పుడు ఆయన పనిచేస్తున్న క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్యాన్ ఉండటము, దాంతో కమ్యూనిస్టుల గురించి కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఇతరులు చెప్పటము, దాంతో ఆ ఉద్యోగాలు కోల్పోవటము, కమ్యూనిస్టు ఉద్యమంతో సహకార ఉద్యమం జరగటము, ఆ సహకార ఉద్యమంలో మళ్ళీ పని వెతుక్కుంటూ ఒక గుమస్తాగా పనిచేయటం కోఆపరేటివ్ సొసైటీల్లో నేత పని, మా అమ్మ వాళ్ళు వీళ్ళు, నా బాల్యమంతా అదండి. అదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ ఎక్కువగా గ్రామాల్లో ఉండబట్టి యువజన సంఘాలు, రాత్రిపూట బడులు, దాంతోపాటు నాటకాలు ఆడటం అనేది ఎక్కువగా జరిగేది. సాంఘిక నాటకం అంటే పల్లె పడుచు, పినిశెట్టి గారు రాసిన పల్లె పడుచు నాటకము, అట్లాగే తెలంగాణ ప్రాంతాన్ని, ఆ ఉద్యమాన్ని ప్రతిబింబించే మాభూమి నాటకాలు, తర్వాత ఆత్తేరి రాసిన ఈనాడు నాటకాలు, ఇట్లాంటివి

0: ఉండేవి. అవి నా చిన్నప్పట్లో చైర్మన్ నాటకం కొడాలి గోపాలరావు గారు ఇట్లాంటివి చూస్తున్నప్పుడు నాటకాల మీద ఇంట్రెస్ట్ పెరిగేది. ఆ క్రమంలో నేను చదువుకోవటం, ఇంటర్మీడియట్, తర్వాత మచిలీపట్నంలో ఉన్న డిగ్రీ చేయటం. ఆ డిగ్రీ దాంట్లో మామూలుగా ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్గా కూడా నేను వర్క్ చేశాను, కాలేజీలో చేశాను. ఒక పక్కన దేశభక్తి, రెండో పక్కనేమో ఇది నాటకాల మీద ఇంట్రెస్ట్ తోటి నాటకాలు ఆడుకునేవాళ్ళం. అప్పుడు మా కాంటెంపరీ కొన్ని సినీ సంజీవి నీరుపోయి నాటిక కొన్ని ప్రైజులు తెచ్చుకోవటము. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చేయటం. డిగ్రీ ఎకనామిక్స్ అయినప్పటికీ ఎంఏ సోషల్ వర్క్ నేను చేరాను. ఎందుకంటే అప్పటికి ఆ ప్రాస్పెక్టులో సోషల్ వర్క్ ఎంఏలో ఒక సబ్జెక్ట్ ఉందని ఎప్పుడు తెలియదు నాకు. ఆ పదాన్ని చూసి ఉత్సాహపడి అందులో చేరాను. చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సోషల్ వర్క్ చదువుతూనే అక్కడున్న అనేక అంటే డిప్రైవ్డ్ సెక్షన్స్ పీపుల్, అట్లాగే మత్స్యకారుల జీవితాలు, ప్రేమ సమాజము, కుష్ఠ రోగులు, రాణి చంద్రమణి దేవి హాస్పిటల్, పోలియో హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, జైళ్లు, ఇవన్నీ విశాఖపట్నం, అదంతా సముద్రము, ఒక ఉక్కిరి బిక్కిరైన వాతావరణం. ఆ చదువు గాని ఆ స్వేచ్ఛ గాని ఆ 2 సంవత్సరాలు అంటే 77 నుంచి 79 వరకు ఆ 2.5 సంవత్సరాలు అప్పుడే సైక్లోన్ కూడా వచ్చింది దివిసీమలో. ఇవన్నీ ఒక అంటే అన్ని రకాల అంటే ఒక రకమైన ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జరిగిన విద్యార్థి ఉద్యమాలు, ఈ రకమైన వాతావరణంలో నా యవ్వనం అంతా కూడా ఒక రకమైన మజ్జిగలో కవ్వం పెట్టి చిలిగినట్టు అయిపోయింది మొత్తం ఆ భావాలన్నింటిలో. ఆ క్రమంలో ఏంటంటే మెయిన్ గా ఈ నాటకాలు కూడా ఉండబట్టి జైల్లో బోర్షల్ స్కూల్ పిల్లలతోటి ఖైదీలతోటి కూడా నేను నాటకాలు ఆడించాను. రావిశాస్త్రి గారు లాంటి వాళ్ళు కూడా చూడటము, మెచ్చుకోవటము. నేను యూనివర్సిటీలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడాను, బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన చేతుల మీద నేను బహుమతి కూడా తీసుకున్నాను. అంటే నాటకం అనేది ఒక వృత్తి లాంటిది కాకపోయినా ప్రవృత్తి అయింది. నా చదువు సోషల్ వర్క్ అయింది. ఆ క్రమంలో అంటే ఈ రెండు నా భవిష్యత్తుని ఇట్లా తీర్చిదిద్దుతున్నాయి అన్నమాట. బాగుంది.
1: అయితే ఎంఏ సోషల్ వర్క్ చేసి విశాఖలో అక్కడి వాతావరణంలో అనేక రకాలుగా ఇలా పాలు పంచుకున్నారు, చాలా ఉద్వేగంతో, చాలా ఆవేశంతో, ఉక్కిరి బిక్కిరిగా గడిచిన జీవితం. తర్వాతి కాలంలో ఎంఏ సోషల్ వర్క్ అయిన తర్వాత వృత్తిపరంగా మీరు దీనికి ఏదైనా దారి కల్పించగలిగినారా, లేక ప్రవృత్తి అప్పుడప్పుడు వృత్తి లాగా నడిచింది?
0: నేను చెప్పాను కదండి, అంటే విద్యార్థి ఉద్యమాలు కూడా నేను చదువుకున్నప్పుడు ఉండేవి. అప్పుడు నేను కొద్దిగా ఎస్ఎఫ్ఐ మూవ్మెంట్ తోటి లింక్ అవ్వటము, ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాతో నాటకాలు ఆడటము. అయితే నాటకాల ద్వారా, కళల ద్వారా సామాజిక మార్పుకి దోహదం చెయ్యాలి, ఈ చదువుకోవటము, కొంత విషయాలు తెలుసుకోవటము. ఈ అప్పటికే బళ్ళారి రాఘవ గురించి, డాక్టర్ గరికిపాటి రాజారావు గురించి, వీటిలందరి గురించి వింటాము. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను ఆ టైంలో డిప్లొమా చేయటము, ఆ ప్రభావము. ఈ నాటకాన్ని సామాజిక మార్పుకు వినియోగించాలని అప్పట్లో ఉన్న సీతారాం యేచూరి గారు లాంటి వాళ్ళు మాకు గైడెన్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా నాకు జీవితాన్ని మలుపు తిప్పుకోవడానికి. ఆ క్రమంలో నేను ప్రజాశక్తి పత్రిక సబ్ ఎడిటర్ గా వర్క్ చేయటము, తర్వాత ప్రజానాట్య మండలిలో రావటము, ప్రజానాట్య మండలిలో జనరల్ సెక్రటరీగా పనిచేయటం 12 ఏళ్ల పాటు, దాంతో అసోసియేట్ అవటము, అట్లా డైరెక్టర్, రైటింగ్, స్క్రిప్ట్లు రాయటము, ఓ ఫుల్ టైం వర్కర్ గా ఈ ఆర్ట్ ని, నాటకాలను చేసుకోవడం జరిగిందండి.
1: తర్వాతి కాలంలో మీరు ఎప్పుడైతే దేశంలో సాక్షరతా ఉద్యమం పెద్ద ఎత్తున ప్రభుత్వం దేశంలో సాక్షరతని పెంచాలని ఉద్యమం చేసింది, దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు, వివిధ రాజకీయ నేపథ్యాలు ఉన్న వాళ్ళు కూడా చాలా గొప్పగా పాల్గొన్నారు, స్కూల్ టీచర్లు, విద్యార్థులు కూడా చాలా గొప్పగా పాల్గొన్నారు. ఇప్పుడు చాలా మందికి అప్పటి ఆ వాతావరణం, ఆ ఆవేశము, రాజకీయ దృక్పథాలకి అతీతంగా సాక్షరతను పెంచాలనే పనిలో అన్ని వర్గాల వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో బాగా పేరు తెచ్చుకుని ప్రసిద్ది చెందిన కళాకారులు, కవులు కూడా ఒకప్పుడు ఈ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు.
0: అవును,
1: మీరు కూడా అందులో పెద్ద ఎత్తున పాలు పంచుకున్నారు కదా, ఆ అనుభవాన్ని చెప్పండి.
0: అంటే
1: మొత్తం మీద సాక్షరత ఉద్యమం ఎటువంటి మార్పుకి దారి తీసిందని ఇప్పుడు వెనక్కి తిరిగి మనం చూసుకోవచ్చు, అది కూడా మీరు చెప్పగలరా?
0: అవును, 1990 అండి అక్షర కళాయాత్ర స్టార్ట్ అయింది. దానికి ముందే 1987లో
1: అక్షర కళాయాత్ర అనేవాళ్ళు, అక్షర కళా జాతర అనే
0: కళా జాతర అంటే 1987లో దేశం కోసం సైన్స్, ప్రజల కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్ అనే ఒక పెద్ద భారత జన విజ్ఞాన జాత అనేది నడిచింది. ఈ జాత అనే పదం మనకు కేరళ నుంచే వచ్చింది. అంటే కళారూపాల ద్వారా చైతన్యం, విత్ చాలా లో కాస్ట్ అనమాట. అంటే వస్తువులు కూడా పెద్ద హంగు ఆర్భాటం లేకుండా సాధారణమైన డ్రెస్సులతోటి, యూనిఫామ్ తోటి విషయం బలంగా పెట్టుకుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం అనమాట. జాతలు పట్టపగలు కూడా ఆడొచ్చు, దేర్ ఈస్ నో లైటింగ్.

0: ఆటపాటలతో కూడా వెళ్ళచ్చు. రోజుకి 5-6 ప్రోగ్రామ్స్ ఎక్కడైతే అక్కడ మార్కెట్లో, స్కూల్స్ లో, కాలేజీల్లో. అట్లా మేము త్రివేంద్ర, నేను, నా మిస్సెస్ కూడా అందులో పాల్గొన్నాము 87 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు. దాని ముందు 2 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం, విగరస్ ట్రైనింగ్. అంటే ఇక్కడ మేము త్రివేంద్రం నుంచి స్టార్ట్ అయిన జాతర భోపాల్ దాకా వెళ్ళాలి. అట్లా దేశం మొత్తం మీదుగా 5 చోట్ల భోపాల్కి వచ్చినాయి. ఆ తర్వాత అట్లా అనేక గ్రామాలు దేశం కోసం సైన్సు, ప్రజల కోసం సైన్సు, శాంతి కోసం సైన్స్ అంటూ సైన్స్ ని కళారూపాల ద్వారా ప్రచారం చేస్తూ అక్కడికి వచ్చి అక్కడ యూనియన్ కార్బైడ్లకు అప్పుడు జరిగిన నష్టానికి, చనిపోవటానికి వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ ఒక ప్లెడ్జ్ తీసుకోవడం కూడా జరిగింది. సైన్స్ ని ప్రజాంగులకు ఉపయోగించాలనే ప్లెడ్జ్ కూడా అది. ఆ సైన్స్ ని ఆ విధంగా కళారూపాలు ప్రచారం చేయటం ఒక జాత. దాని తర్వాత దాన్ని వెంటనే వచ్చింది అక్షర కళాయాత్ర ఉద్యమం. ఈ అక్షర కళాయాత్ర ఉద్యమానికి నేను ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కన్వీనర్ గా పనిచేశాను. ఆ కళారూపాలన్నీ ధవళేశ్వరంలో ఒక క్యాంప్ పెట్టుకుని టీజే రామనాథంగా క్యాంప్ డైరెక్టర్, ఆయన పెద్ద ప్రముఖ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో అవన్నీ జరిగినాయి. అప్పుడు సీనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మాకు వెనకాల వెన్నుదన్నుగా నిలబడ్డారు, ట్రైనింగ్లకు వచ్చారు, అనేక సూచనలు కూడా ఇచ్చారు. అది దాని తర్వాత అప్పుడు కేరళలో ఒక రాష్ట్రమే 90లో ఎర్నాకుళం 100% లిటరసీ. ఆ తర్వాత ఆ ప్రేరణతోటి రాత్రిపూట బళ్ళు ఇవన్నీ కూడా వచ్చి మనకు అనేక జిల్లాల్లో అక్షర గోదావరిని, చదువు వెలుగని, అక్షర క్రాంతి అని ఇట్లా ఒక్కొక్క జిల్లాలో సాక్షరతా ఉద్యమాలు ఉన్నాయి. ఇంపాక్ట్ మాత్రం మనం చెప్పాలంటే చాలా మంది వయోజనులు రాత్రిపూట ఐచ్ఛికంగా లాంతర్లు పెట్టుకుని, ట్యూబ్లైట్లు పెట్టుకుని, పిల్లలే అంటే చదువుకునే పిల్లలే గురువులుగా అయి తల్లిదండ్రులకి నేర్పినవి ఉదాహరణలు కోకోలలు. సో అనుభవంతో కూడా మేము చూడగలిగాము, నేర్చుకున్నారు. అది ఒక క్యాటలిస్టిక్ రోల్ ప్లే చేసి ఆ తర్వాత మీరు అన్నారు తర్వాత ప్రభావం అంటే పొదుపు ఉద్యమానికి, తర్వాత సారా వ్యతిరేక ఉద్యమానికి కూడా, ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాలో దోబగ అంటే రోసమ్మ, ఆమె సారా వ్యతిరేక ఉద్యమం, సారా బహిష్కరించడానికి కూడా దారితీసి పొలిటికల్ లో కూడా మార్పు రావడానికి కారణమైంది. ఇవన్నీ కూడా ఏంటంటే అంటే చదువు వలన ఎంత అంటే మాకిక జీవితంలో చదువు రాదు అనుకున్న వాళ్ళు కూడా చదువుకున్నారు. వయసుతో చదువుకు నిమిత్తం లేదు, ఎప్పుడైనా చదువుకోవచ్చు అనేవాళ్ళు కూడా కేరళయే కాదు మన రాష్ట్రంలో కూడా 60+ వాళ్ళు కూడా బడికొచ్చి చదువుకున్నారు. ఆ తర్వాత కొద్ది గొప్ప వాళ్ళ ఎరువుల్లో గాని, పనిపాటల్లో గాని, సేద్యాల్లో గాని కూడా ఆ మార్పుని మేము గమనించగలిగాం, చూడగలిగాం.
1: తర్వాత కాలంలో అంటే 2000 నుంచి 2010 దాకా దాదాపుగా మీరు యూనిసెఫ్ కి రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు.
0: అవునండి.
1: అక్కడ మీకు అప్పగించిన బాధ్యతలు ఏమిటి
0: అంటే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ లేబర్. ఇది ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉండేది, పాత కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో.
1: అంటే కూలి పనుల్లో ఉన్న అమ్మాయిల్ని
0: మెయిన్ గా పత్తి విత్తన క్షేత్రాల్లో,
1: పత్తి విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ పత్తి విత్తన ఉత్పత్తి
0: అంటే ఆ సీడ్ ని క్రాసింగ్ చేయటం కోసం ఆడపిల్లల్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. దానికోసం ఒక ప్రచారం కూడా అంటే కన్ని పిల్లలు చేస్తేనే అవి ఫలదీకరణ చెందుతాయి లేకపోతే చెందవని ఒక టాబుని కూడా సృష్టించారు. దానివల్ల ఏంటంటే అది నిజంగా నమ్మి చాలా మంది పిల్లలు అంటే రైతుల దగ్గర నుంచో, పండించే వాళ్ళ దగ్గర, కాంట్రాక్టుల దగ్గర 10,000 రూపాయలు ముందుగానే తీసుకుని వీళ్ళని పంపించేవాళ్ళు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళనేమో పొలాల మధ్యలో దాచేసేవాళ్ళు. వాళ్ళకి ఎంత పెట్టేవాళ్ళు ఏమిటో తెలియదు కాదు, కానీ వాళ్ళకి సరైన తిండి లేక తెల్లవారుజామున లేపేసి గోల్డ్ పెంచుకోమని చెప్పేసి ఆ క్రాసింగ్ చేసే క్రమంలో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఉండి మచ్చలు వచ్చి పొక్కులు వచ్చి ఇవన్నీ ఉండేవి. దాన్ని ఐడెంటిఫై చేసి యూనిసెఫ్ లాంటి వాళ్ళు దాన్ని ఎరాడికేట్ చేయడం కోసం మాలాంటి వాళ్ళని ఉపయోగించారు. మేము గవర్నమెంట్ తోటి, కలెక్టర్ తోటి టైఅప్ అయ్యి భారీ ఎత్తున మాస్ క్యాంపెయిన్ చేయటము, వాళ్ళని పిల్లల్ని అందులోంచి విముక్తి చేయటము, రెగ్యులర్ బ్రిడ్జ్ కోర్సు ఆర్బీసీ స్కూల్స్ లో పెట్టము, అక్కడి నుంచి మన కస్తూర్బా గురుకుల పాఠశాలకు తర్జుమా చేయటం, ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ లో మోటివేషన్ చేయటము, వాల్ పోస్టర్ డిజైన్ చేయటము, కళా జాతర

బ్రిడ్జ్ కోర్సు ఆర్బీసీ స్కూల్స్ లో పెట్టాము. అక్కడి నుంచి మన కస్తూర్బా గురుకుల పాఠశాలకు తర్జుమా చేయటం, ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ లో మోటివేషన్ చేయటము, వాల్ పోస్టర్ డిజైన్ చేయటము, కళా జాతాలు చేయటము, ఇవన్నీ చేయటం వల్ల మార్పు వచ్చింది. కూలికి వెళ్లే పిల్లలు ఐఐటీలో కూడా, 3IIT లో కూడా

0: అప్పటి నుంచి ఎక్కువగా కేంద్రీకరించడం అనేది జరిగింది. తర్వాత ఎప్పుడైతే కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే బియాండ్ ద క్లాస్ రూమ్ అనే ఒకటి ఏర్పాటు చేసుకుని టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడుతున్నాం. అంటే పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎఫెక్షన్ తోటి వాళ్ళకి టీచింగ్ ఎట్లా ఇవ్వాలి, నీ దగ్గర మంచి టీచింగ్ కావాల్సిన ఇన్పుట్స్ పాటలు ఏమున్నాయి, కథలు ఏమున్నాయి, అవన్నీ పిల్లలతో చెప్పి నువ్వు చేస్తూ చేపిస్తూ వాళ్ళని జాయ్ఫుల్ లెర్నింగ్ తీసుకెళ్తున్నావా లేదా అనే దాని మీద ఇప్పుడు ఫోకస్ చేసి నడుపుతున్నాం.
1: ఇది బాగా జరుగుతున్న చోట చాలా బాగా ఫలితాలు ఇస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఒకప్పటి విద్యా విధానం, మీరు మీ చిన్నప్పటి నుంచి చూసిన విద్యా విధానం గురించి, మన విద్యలో పాఠశాల విద్యలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఈ చర్చలన్నీ విని చూసిన వారే మీరు. అప్పటికంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పుకుంటే విద్యా విధానంలో చాలా మంచి మార్పులు ప్రభుత్వ సంకల్పం వల్ల కానివ్వండి, దేనివల్లనైనా వచ్చింది. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాల విద్యాబోధనలో ఈ మార్పు వచ్చింది. స్కూల్ టీచర్లు కూడా మొదట్లాగా కాకుండా పిల్లలతో అనేక రకాల కార్యకలాపాలు చేయిస్తూ చదువు చెప్పాలి, కేవలం పాఠాన్ని చెప్పడమే కాకుండా. అందువల్ల ఇప్పుడు మీరు ఎటువంటి పనులైతే చేయగలరు, ఎటువంటి శిక్షణ అయితే మీరు టీచర్లకు ఇవ్వగలరు, దానికి చాలా ప్రాధాన్యత ఉంది కదా ఈ సందర్భంలో.
0: ప్రాధాన్యత ఉంది, కానీ అలాగే ఇప్పుడు చూస్తుంటే మనకు కోవిడ్ తర్వాత కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదుర్కొంటున్నామండి మేము. నెంబర్ వన్ ఛాలెంజ్ ఏంటంటే కోవిడ్ లో పిల్లలు అసలు బడికి రావటం మానేశారు. అంటే పిల్లలతో పీర్ గ్రూప్ లెర్నింగ్ అనేది మిస్ అయిపోయింది. అంటే పీర్ గ్రూప్ అంటే సమూహాల నుంచి, వాళ్ళ స్నేహితుల బృందాల నుంచి, వాటి నుంచి నేర్చుకోవాలి. బడికి వెళ్ళినప్పుడు అది ఎక్కడ, అసలు ఆడుకోవటమే లేదు. అది మిస్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్పర్శని, వాళ్ళ ఆత్మీయ ఆలింగనాలని ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే, తెలియకుండానే ఉత్సాహపరుస్తుంది. అది పూర్తిగా మిస్ అయిపోయిన తర్వాత తెలియని ఒక హైపర్ యాక్టివిటీ పిల్లల్లో,
1: ఒక రకమైన ఒంటరితనం పెరిగి ఈ రకమైన
0: యారగింటి, మగపిల్లల్లో యారగింటు, చిరాకు పట్టడం, పగలగొట్టడాలు ఇవన్నీ బాగా పెరిగినాయి.
1: అంటే సామాజిక సమూహాల తోడ్పాటు
0: లేకపోవటం వల్ల దాంతో మరి అప్పట్లోనే మేము బియాండ్ ద క్లాస్ రూమ్, మరి పిల్లలు ఇట్లా అయిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి, అందుకని బియాండ్ ద క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ లో ఏవైతే దొరకవో అవన్నీ కూడా మనము నేర్పించాలి. నేర్పించాలన్నప్పుడు టీచర్లు అవసరం లేదు, ఎవ్రీ ఎల్డర్ ఇస్ టీచర్ టు యంగర్ వన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని మీ తల్లిదండ్రులైనా కొద్దిగా చదువు వచ్చినా మీరేంటంటే మీకు తెలిసిన పాటలు, మీకు తెలిసిన సామెతలు, కథలు, నాటకాలు దగ్గర కూర్చోబెట్టి ఓపిగ్గా వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళకి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వండి, ఆత్మీయ ఎడ్యుకేషన్, వాళ్ళ మనసును మార్చుకునే విధంగా వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా చదువు ఒక బద్దెని కాకుండా ఇవ్వండి, పిల్లలతో స్నేహం చేద్దాం, ఇట్లాంటి కరపత్రాలు కూడా మేము వేసి పంచటము, ఆ విధంగా ట్యూషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయటము, ఆ ట్యూషన్ సెంటర్స్ కి ఏంటంటే క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్స్ అనే పేరు పెట్టటము, మళ్ళీ అక్కడ హోంవర్కులు చేయకుండా వాళ్ళకి ఏంటంటే 8-9 తరగతులు వచ్చేంత వరకు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ పునాది విద్య గరపటమే ప్రధాన బాధ్యత. వాళ్ళంతా సొంతంగా ఆలోచించటం, సొంతంగా మాట్లాడటం, సొంతంగా చదవటం రాయటం వస్తే వాళ్ళ జీవితాన్ని వాళ్లే తీర్చిదిద్దుకుంటారు అనే విషయాన్ని మేము నమ్ముతున్నాం.
1: పిల్లలు అభివ్యక్తి చేసేలా పెంపొందించడం అనేది ముఖ్యమైన పని కదా.
0: అవును,
1: ఒకటి రెండు ఉదాహరణలు చెప్తారా, అంతకు ముందు ఉన్న పిల్లవాడి పరిస్థితి, ఇలాంటి అభివ్యక్తి చేసే పద్ధతుల్లో పాల్గొనటం, తనను తాను ముందుకు తెచ్చుకుని వ్యక్తీకరించడం అనే ధైర్యం తెచ్చుకుని పిల్లవాడు ఉత్సాహంగా చేయటం లేక అమ్మాయి అయినా చేయటం జరిగినప్పుడు ఏం జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది?
0: ఇప్పుడు మీరు గమనించే ఉంటారు ఎక్కడైనా గానీ, సాధారణంగా ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గాని మన చేతులకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు పాసివ్ గా అయిపోతున్నారు, తల ఎత్తి సూటిగా కళ్ళల్లో చూస్తూ ఏ విషయం చెప్పలేకపోతున్నారు. 10th క్లాస్ లో వచ్చిన తర్వాత ఒక పానిక్ లోకి అయిపోతున్నారు, పరీక్షలో రాస్తే చాలు కదా అని వస్తున్నారు, అది కూడా చాలా స్పెల్లింగ్ మిస్టేక్లతో, భాష రాక ఇబ్బంది పడుతూ జరుగుతున్నారు. మనం వాళ్ళని సరైన ప్రాపర్ గా సెన్సిటైజ్ చేసి వాళ్ళని గానే రుజుమార్గంలో మనం పెట్టగలిగేది, నమ్మాలి ముందు ఆ పిల్లల్ని నమ్మాలి, వాళ్ళలో కూడా ఒక చక్కటి ఆలోచన ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ స్పెషల్. మేము కొంతమంది అంటే సీఏ ప్రసాద్ గారని, వారు నయీతాలిం సౌత్ ఇండియాకి అంబాసిడర్ గా వర్క్ చేస్తున్నారు, విఆర్ శర్మ గారు కూడా పిల్లల కథల మీద పిహెచ్డి చేసిన ఒక సాహితీవేత్త, వారు ఇటువంటి వాళ్ళందరం కలిసి క్రియేటివ్ లెర్నింగ్ వర్క్ షాప్స్ మేము ఏర్పాటు చేస్తున్నప్పుడు 6వ తరగతి పిల్లల నుంచి 9వ తరగతి పిల్లల వరకు గొలుసు కథలు చెప్పటం గాని లేకపోతే రాయించటం గాని కలెక్టివ్ గా రాయమని చెప్పే క్రమంలో అరమరికలు లేకుండా చర్చించుకోవటం ఒక క్రమశిక్షణ, వాళ్లలో వాళ్ళకు ఒక డిసిప్లిన్, తర్వాత ఒక డెమోక్రటిక్ సెన్స్, అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వింటాం, మనం చెప్పేది అడటం, కలిసి ఆలోచించడం, కలిసి మాట్లాడుకోవటం, అక్కడ జెండర్ లేదు, క్యాస్ట్ లేదు, రిలిజియన్ లేదు,

0: చక్కగా కూర్చుని ఒక గ్రూప్ అట్మాస్ఫియర్ లో చక్కనిచ్చుకుని వాళ్ల ఊహలకి వాళ్ళు కొత్త కొత్త ఊహలకి ప్రాణం పోసుకుంటూ కథలు రాయటం, కథని డ్రామాగా చేయటం, ఇవన్నీ చేయటం చూస్తుంటే దిస్ ఇస్ ఇది కదా చదువు, ఇది కదా భవిష్యత్తు, ఇది కదా పిల్లల ఎదుగుదల అంటే ఒక నమ్మకం మాకు వస్తుంది. అది మాత్రము ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, టీచింగ్ సిస్టమ్ లో రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
1: అంటే మన మూస, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన వ్యక్తిత్వం లాంటిది ఏదో ఉంది, కానీ దీన్ని దాటి ఇతర వ్యక్తులు, ఇతర పరిస్థితులు, ఇతర ఊహలు వీటినన్నింటిలోకి వెళ్లి ఒక నాటకీయమైన ఊహా జగత్తులోకి వెళ్లి అభివ్యక్తి చేసుకోవడం వ్యక్తి వికాసానికి, వ్యక్తి ఆత్మవిశ్వాసానికి, వ్యక్తి నమ్మదగినతనానికి కూడా చాలా చేయుతనిస్తుందని మీరు చెప్తున్నారేమో అనిపిస్తోంది నాకు.
0: అవును, అంటే రంగస్థలము అంటే యాజ్ ఎ థియేటర్ పర్సన్ గా రంగస్థలం అనేది జీవితంలో అంతర్భాగం అండి. మనం గట్టును కూర్చుని చూడటం కాదు. అంటే ఈ మీకు ఇందాక చెప్పినట్టు ఒక ఇప్పుడు తన ప్లస్ పాయింట్స్ తన మైనస్ పాయింట్స్ అర్థమవుతుంది ఫస్ట్ రంగస్థలంలో దిగేటప్పటికి పిల్లలకి బాగా తెలిస్తే. నాకంటే ఇతను బాగా చేస్తాడు, ఇతను బాగా మాట్లాడతాడు అన్నప్పుడు వాళ్ళు అరమరకలు లేకుండా చెప్పేస్తారు, ఈర్ష్యా ద్వేషాలండి. ఇతను బాగుంటాడండి, ఈ పాప బాగా చేస్తాడండి, ఇతను ఏ పాప బాగా పాడుతుంది అంటారు. ఇవన్నీ మనకు చాలా ముడిసరుకు అనమాట, పెద్దలు దొరకనవి. అట్లాగే వాళ్ళు కల్మషం లేకుండా ఆటలాడుకుంటారు, రైలు ఆట కావచ్చు, బస్సు ఆట కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏదన్నా కానీ ఇమిటేషన్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటిని జీవితానికి, వాళ్ల ఊహకి, వాళ్ల ఆలోచనలకి, నిస్వార్థమైన ఆలోచనలకి ఒక వారధి రంగస్థలం చేస్తుంటుంది. అంటే అనుభూతి చెందే విధంగా లలిత కళలు అంటే లలిత కళలు ఎందుకు మిస్ అయిపోతున్నారు? ఇప్పుడు ర్యాట్ రేస్ ర్యాంక్ లో ఊరికి చదువు చదువు చదువు చదువు, నువ్వు తెల్లారి లెగిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటారు. కానీ అమెరికాలో MIT ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ఐటీ IIT లాంటివి, నాసా లాంటివి హ్యుమానిటీని సెన్సిటైజ్ చేయడానికి రంగస్థలాన్ని ఒక పాఠంగా పెడుతున్నాయి. నువ్వు హ్యుమానిటీ కావాలి, బేసిక్ గా నువ్వు మనిషివి, నువ్వు స్పందించాలి. జాలి అంటే ఏంటి, దయ అంటే ఏంటి, మానవత్వం ఏంటి తెలియాలి. ఆబ్జెక్టివ్ రియాలిటీ మీరు ఇందాక అన్నారు, ఆబ్జెక్టివ్ రియాలిటీ ఎట్లా అర్థమవుతుంది? నువ్వు అర్థం చేసుకోవాలి, ఎంత వాళ్ళని అర్థం చేసుకోవాలి. అందుకని టీచర్ అనే వాళ్ళకి థియేటర్ స్పృహ ఉండాలి. పిల్లలకి ఇదేస్తే ఒక రసమయ జగత్తులు, లలిత కళలు అంటే లలితాన్ని హృదయంగా చేసి మానవత్వంతో వాళ్ళు ఆలోచిస్తారు. అయ్యో పాపం, ఇక్కడ పేదవాడు ఉన్నాడు, ఇక్కడ జాలి ఉన్నాడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్, శ్రమ అంటే ఏమిటి, ఇవన్నీ తెలిస్తే. కానీ ఇవన్నీ మనప్పుడు మన కరిక్యులంలో మిస్ అవుతున్నాయి.
1: ఇప్పుడు ఈ ఉద్యమం పిల్లలతో ఇలాంటి వాళ్ళు ఒక ఉద్యమ స్థాయికి తీసుకొచ్చి దీన్ని ఉభయ రాష్ట్రాల్లోనూ నడుపుతున్నారు. తెలంగాణలో ఇంకొద్దిగా బాగా పనిచేస్తున్నట్టుంది. పిల్లల రచనలు పుస్తకాలుగా, పిల్లలు తమ తాము చెప్పిన కథలు, కవితలు ఇవన్నీ పుస్తకాలుగా చాలా వచ్చాయి. తెలంగాణ నుంచి వచ్చాయి, ఆంధ్ర నుంచి వచ్చాయి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఏ మార్పును సంకల్పం చేసి పెట్టుకున్నారు, కానీ సరిగ్గా పనిచేయటం లేదో ఆ లోటును కూడా, సరిగ్గా పనిచేయని లోటు అంటే రూపకల్పన సరిగ్గా జరిగింది, పుస్తకాలు బాగా తయారయ్యాయి, కానీ అమలులో అది రావటం లేదు. దానికి ఎన్నో కారణాలు తోడ్పడ్డాయి, ఆ విషయం మీరు చెప్పారు. ఇదంతా కూడా ఒక మంచి మార్పుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి, వీటన్నిటితో మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేక విషయాన్ని అనే సంక్షోభము, ఒక సంకుల పరిస్థితి అంతటా ఉంది. వీటి మధ్యలో మన మానవత్వాన్ని, మన మానవీయతను, మన పిల్లల మానవీయతను కూడా చక్కగా నిలబెడుతూ వాళ్లకు జీవితం పట్ల నమ్మకాన్ని, ఉత్సాహాన్ని కలిగించడానికి ఇలాంటి సృజనాత్మకత పెంపొందేలా శిక్షణ ఇస్తూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ చేస్తే అది బాగా జరుగుతుందని మీరు చెప్తున్నారు. మీలాంటి స్పెషలిస్టులు మీరు ఇందులో ఈ రంగంలో పనిచేస్తున్నారు, అనుభవంలో మీరు చేయగలరు, కానీ మామూలు తల్లిదండ్రులు లేక చుట్టుపక్కల పిల్లల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళు కూడా వ్యక్తిగతంగా కొంత సమయాన్ని వెచ్చించి దీనికి తోడ్పడే అవకాశం ఎలా ఉంటుందో ఒక రెండు సూచనలు ఇవ్వండి.
0: అంటే ఫస్ట్ మేమనుకుంటుంది ఏంటంటే,

0: ప్రధాన్ అంటే తల్లిదండ్రులు చేయలేని పని కూడా గురువే చేయాలి. వీళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం, సుగుణ సంపన్నుడిగా తయారు చేయటం అనేది. అటువంటప్పుడు గురువు అనేవాడు ఒక స్పెషల్ టాలెంట్, పిల్లవాడిని తయారు చేసే ఒక స్పెషల్ టాలెంట్. అందుకని మేము కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే టీచర్ ట్రైనింగ్ టు ఎడ్యుకేట్ ద ఎడ్యుకేట్ పీపుల్. ఫస్ట్ వీళ్ళని సెన్సిటైజ్ చేస్తే వాళ్ళని సెన్సిటైజ్ అవుతారు. హ్యుమానిటీ, రేషనలిజము ఎన్ని ప్యారలల్ గా నడవాలి మన విద్యా వ్యవస్థలో. అలా కాకుండా నేను ఒక కామన్ మ్యాన్ గా, ఆర్డినరీ మ్యాన్ గా, లేకపోతే ఇంకా నైతికంగా పతనం అయిపోయి ఇంకా ఎక్కడో మూఢత్వంలో నేను ఉంటానంటే ఈజ్ నాట్ ఏ గుడ్ టీచర్. గుడ్ టీచర్ కదా, నాట్ ఏ టీచర్ అట.
1: అధ్యాపకుడి బాధ్యతలు మీరు చెప్తున్నారు, అందుకే వాళ్ళు నిర్వర్తించేలా చేయటం అనేది ఒక.
0: అంటే నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులని తర్వాత, అసలు తల్లిదండ్రుల కంటే ముందు టీచర్లు మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఆ టీచర్ని ఎడ్యుకేట్ చేసుకుంటేనే పిల్లలు వాళ్ళ ద్వారా కూడా తల్లిదండ్రులు మారుస్తారు. అట్లాంటి ఉదాహరణలు కూడా మాకు తెలుసు. ఇప్పుడు అస్వా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని జడ్చర్లో ఉంది. వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ తోటి ఎక్కడో ఉంగరాలు, నోబాడిక్ ట్రైబ్స్ అనే ఉంగరాలు లాంటి, వాళ్ళ మాతృభాష కూడా తెలుగు కాదు, ఆ ఉంగరాలు కమ్యూనిటీలో వాళ్ళు సస్టైన్ గా వర్క్ చేస్తున్నారు ఓ భార్యాభర్తలు ఇద్దరు కలిసి, శ్రీనివాసు హరిత. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పిల్లలకి క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్ లాంటి ఒక ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి, ఒక లైబ్రరీ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి తద్వారా చక్కటి భాషని చదవటాన్ని నేర్పడం వలన వాళ్ళు చక్కగా సంస్కారవంతులయ్యి ఆ పిల్లలు అట్లా అవటం వలన వాళ్లలో కూడా, తల్లిదండ్రుల్లో కూడా ఉన్న చెడు అలవాట్లు, వాళ్ళ నాన్నగారు లేకపోతే తండ్రులు ఎవరో తాగుతుంటే తాగుడు దూరంగా, అంటే ఈ పిల్ల ఎప్పుడైతే సంస్కారవంతంగా చక్కగా చదవటము, కథలు రాయటము చేస్తుంటే ఆ పిల్లకి దడిసి భయం భయంగా పోట్లాటలు తగ్గించుకుని ఇంట్లో ఒక పద్ధతిగా ఉండటం కూడా మేము గమనించగలుగుతున్నాం. అంటే ఏంటిది ఇక్కడ మనం గమనించేది, టీచర్ తలుచుకుంటే పిల్లల్ని బాగు చేస్తే పిల్లల ద్వారా కుటుంబాలు కూడా సరి అవడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా బాగుందండి. ఏంటంటే నిజంగా అధ్యాపకుల్లో మార్పు రావాల్సి ఉంది. అధ్యాపకులు ఆ పని చేస్తే పిల్లలు ఇవాళటి ప్రపంచంలో కూడా చక్కగా మంచి అభివ్యక్తితో, మంచి ఆరోగ్యకరమైన మానసిక దృక్కోణంతో పెరగలుగుతారు. ఈ విషయం పట్ల తల్లిదండ్రులు కూడా చైతన్యం కలిగి ఉండి, మిగతా సమాజం కూడా చైతన్యం కలిగి ఉండి దీనికి తోడ్పాటు అందిస్తే బాగుంటుంది. వాళ్లు కూడా తమ పిల్లలతో సరదాగా ఉంటూ వాళ్ళ అభివ్యక్తిని పెంచేలా ప్రవర్తిస్తే దీనికి తోడ్పడుతుందేమో. మీరు కూడా అంగీకరిస్తారనుకుంటాను ఈ విషయంతో?
0: తప్పనిసరిగా. అంటే టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది కూడా ఒక బాధ్యత, కేవలం పిల్లలే కాదు, పిల్లల వెనకాల ఉన్న నేపథ్యము, ఆ తల్లిదండ్రులతో కూడా నువ్వు మీటింగ్ పెట్టుకుని ఆ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తేనే నీకు టోటాలిటీ టోటల్ టీచింగ్ లో భాగం అవుతుంది, టోటల్ ఎడ్యుకేషన్ లో భాగం అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా గౌరవించే బాధ్యత, వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు పారదర్శకంగా అన్ని విషయాలు చెప్పడం, చర్చించడం మన ప్రజాస్వామ్య దేశంలో అదొక నీడ్ కూడా, సోషల్ అంటే సామాజిక నిర్మాణంలో అదొక భాగం.
1: ఇలాంటి బోధనా వాతావరణం అనేది సమాజంలో రావాల్సిన అవసరం. ఇప్పుడు ఇంకెప్పటికన్నా కూడా ఇంతకు ముందు కన్నా చాలా అవసరం, చాలా తప్పనిసరి అవసరం. చాలా విలువైన విషయం గురించి అనుకోని రీతుల్లో, మా శ్రోతలు కూడా ఊహించని రీతుల్లో అనేక విషయాలను మీరు ఆవిష్కరించారు ఇక్కడ మా కేంద్రానికి వచ్చి. చాలా ధన్యవాదాలు శాంతారావు గారు.
0: థాంక్స్ అండి, నమస్కారం.
2: ఇంతవరకు రంగస్థల సామాజిక కార్యకలాపాల్లోని అనుభవాలు, పిల్లల్లో సృజనాత్మకత గురించి సామాజిక కార్యకర్త రచయిత కె శాంతారావుతో సుమనస్పతి రెడ్డి వెట్టిన ముచ్చటను విన్నారు.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన మధుమేహాన్ని తగ్గించే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా క్లిష్టమైన కష్టమైన అల్జైమర్స్ వ్యాధి ఆదిలాబాద్ రిమ్స్ మానసిక వైద్యుడు డాక్టర్ ఎల్ ఓం ప్రకాష్ తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట, అట్లనే పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన

లఘు ప్రసంగ మాలిక 48వ భాగం అంశం గురజాడ గురించి వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

అలావుద్దీన్ ఖాన్ సాహెబ్ను ఎందరో సంస్థానాధీశులు ఆహ్వానించినారు, కాని అతను మధ్యప్రదేశ్లోని మైహర్ సంస్థానంలోనే కడదాకా ఉండిపోయినాడు. అందుకే ఆ ఘరానాకు మైహర్ ఘరానాగా పేరు వచ్చింది. ఉస్తాద్ తాన్సేన్ సంగీత వారసత్వాన్ని అందిపుచ్చుకున్నందున తమ ఘరానాను సేనియా మైహర్ ఘరానా అని పిలుచుకున్నాడు. అన్నపూర్ణాదేవి మైహర్ సంస్థానంలోనే జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రోషనారా ఖానం. అయితే మైహర్ సంస్థానాధీశుడు మహారాజా బ్రిజనాథ్ సింగ్ ఆమెకు అన్నపూర్ణ అని నామకరణం చేసినాడు. ఆ పేరే స్థిరపడిపోయింది. ఉస్తాద్ కూడా శివభక్తుడు, సరస్వతీ ఆరాధన చేసేవాడు, కనుక అతనికి ఏమీ అభ్యంతరం లేకపోయింది. సంగీత విద్యలో పారంగతులైన ఋషితుల్యులైన ఉస్తాదుకు మతంతో పనిలేదు. అయితే ఈ విషయంలో 2004 జరిగిన ఒక సంఘటన సంగీతాభిమానులకు, మేధావులకు, మానవతావాదులకు, లౌకికవాదులకు తీరని వ్యధ కలిగించింది. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అన్నపూర్ణాదేవి బాల్యమంతా సంగీతమయ ప్రపంచంలోనే గడిచింది. వారింట్లో కొలువుదీరిన సంగీత వాయిద్యాలన్నీ ఆమెకు ఆటవస్తువులైనాయి. 5 అతి పిన్న వయసులోనే ఆమె ఆ వాయిద్యాలపై పట్టును సాధించింది. ముఖ్యంగా సుర్బహార్ వాయిద్యం పట్ల మక్కువ చూపేది. హజరత్ అమీర్ హుస్రూ మృదంగాన్ని 2 చేసి తబ్లా తయారు చేసినాడని, దక్షిణాది వాయిద్యమైన వీణను కొద్ది మార్పులతో సితార్గా మలిచినాడని అంటారు. అట్లాగే సితార్ వీణల కలయికనే సుర్బహార్గా రూపొందింది. ఈ సుర్బహార్ను వాయించే వారిలోని అతి కొద్ది మందిలో అగ్రశ్రేణిలో నిలబడుతుంది అన్నపూర్ణాదేవి. ఆమె వాదనంలో బయలువెడలే నాదం అలౌకికమైనది. ఎంతో సాధన చేస్తే కాని అటువంటి మధురధ్వని పలికించటం కష్టం. నా మాటలు నమ్మని వారు యూట్యూబ్లో అన్నపూర్ణాదేవి సుర్బహార్ వాదనం విని ఆనందించవచ్చు. ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు కార్తీక్ కుమార్ కొడుకు నీలాద్రి కుమార్ సితార్ వాద్యంలో నైపుణ్యాన్ని సాధించి సితార్, గిటార్ అనే 2 కలగలిపి కొత్త వాయిద్యాన్ని సృష్టించి దాన్ని విజయవంతంగా వాయిస్తూ కచేరీలివ్వడమేగాక ఆ వాయిద్యానికి జిటార్ అని నామకరణం చేసినాడు. ఈ తండ్రి కొడుకులిద్దరూ మైహర్ ఘరానాకు చెందినవారే. ప్రాచీన భారతీయ వాయిద్యాలన్నీ కనుమరుగవుతున్నాయని ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషాద్ బాధపడేవారు. ప్రస్తుతం సోమా ఘోష్ అనే హిందుస్థానీ గాయక జానపద సంగీతంలోని వాయిద్యాలను, శాస్త్రీయ సంగీత వాయిద్యాలను ప్రదర్శిస్తూ వారితో కచేరీలు చేయిస్తూ వాటికి ప్రచారాన్ని కలిగించే పెద్ద ప్రాజెక్టును తలకెత్తుకున్నది. ఈవిడా మామూలు గాయిక కాదు. ఈమె కంఠంలో షహనాయి స్వరాలు వినిపిస్తాయని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఆమెనెంతో అభిమానిస్తూ తన పక్కన కూచోబెట్టుకుని ఆమె పాడుతూ ఉంటే తాను షహనాయి వాయిస్తూ ఆనందించడమేగాక సోమా ఘోష్ను తన మానసపుత్రికగా భావించేవారు. వీరిద్దరి జుగలబందీ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి చాలా ఇష్టం. అంతేగాక అబ్దుల్ కలాం కవితను సోమా ఘోష్ బాణీలు కూర్చి జనరంజకంగా గానం చేసింది కూడా. విషయాంతరమే అయినా ఈ విషయాలు తెలియజేయాలనే ఉబలాటంతో చెప్పినాను. ఆసక్తిగలవారు యూట్యూబ్ ద్వారా సోమా ఘోష్ను విని ఆనందించవచ్చు. అన్నపూర్ణాదేవికి పండిత్ రవిశంకర్తో వివాహమైన తర్వాత వారిద్దరూ కలిసి కచేరీలు చేసేవారు. కేవలం 10-12 మాత్రం చేసినారు. అయితే శ్రోతలు అన్నపూర్ణాదేవి సంగీతమంటేనే ఆసక్తి చూపి ప్రశంసించేవారు. వివాహానికి పూర్వమే అన్నపూర్ణాదేవి తన వాద్య సంగీతంలో తండ్రికి వారసురాలిగా పేరు సంపాదించుకున్నది. పత్రికలు కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తేవి. ఈ విషయాలు పండిత్ రవిశంకర్కు నచ్చక అసహనానికి గురయ్యేవాడు. విషయాన్ని అవగాహన చేసుకున్న అన్నపూర్ణాదేవి పబ్లిక్గా కచేరీలు చేయడం మానుకున్నది. మనకిప్పుడు యూట్యూబ్లో లభించేవి ఆనాటి కచేరీలు మాత్రమే. అయినప్పటికీ పండిత్ రవిశంకర్ ఆమెపై అసూయ పెంచుకున్నాడు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు అధికమైనాయి. ఇటువంటి సమయంలోనే అన్నపూర్ణాదేవి పండంటి మగబిడ్డను కన్నది. అతనికి శుభేందు శంకర్ అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోవాలనుకున్నది. ఆ బిడ్డను

సుషో అని ప్రేమగా పిలుచుకునేది. అయితే పండిత్ రవిశంకర్లోని పురుషాధిక్య భావన విజృంభించి భార్యకు విడాకులిచ్చేంత వరకు కొనసాగింది. చివరికి తమ కొడుకు శుభేందు శంకర్ను తీసుకుని రవిశంకర్ అమెరికా వెళ్లిపోయి ముచ్చటగా ఇంకో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పండిత్ రవిశంకర్తో పాటు అమెరికా వెళ్లిపోయిన శుభేందు శంకర్ అనతి కాలంలోనే మరణించినాడు. అన్నపూర్ణాదేవి మాత్రం అలా ఒంటరిగా మిగిలిపోయింది. కొమ్మలు రెమ్మలు విరిగిపోయి మోడుగా మిగిలిన చెట్టులాగా అన్నపూర్ణాదేవి ఆనాటి నుండి సమాజానికి దూరంగా తనకు తాను గృహ నిర్బంధ శిక్ష వేసుకుని సంగీతంలోనే మనశ్శాంతిని వెతుక్కుంటూ బొంబాయిలో ఉండిపోయింది. ఈనాడు ఏకంగా స్వర్గానికే వెళ్లిపోయింది. May 15, 1941లో పండిత్ రవిశంకర్తో వివాహం చేసుకుని ఏ కొంతకాలమో సుఖంగా సంతోషంగా గడిపిన అన్నపూర్ణాదేవి 70-75 సంవత్సరాలు అజ్ఞాతంగా అనామకంగా బతుకునీడ్చింది. ఈ వెలలేని మాణిక్యాన్ని మసిగుడ్డల పాలు చేసిన పాపం ఎవరిది? పండిత్ రవిశంకర్ ఆమెకు విధించిన ఈ శిక్ష చిన్నదా? తన భార్యాపుత్రులకేగాక బిడ్డనిచ్చిన మామగారికి, ముఖ్యంగా గురువుగారికి ద్రోహం చేసినాడని మాట నిజమే కదా? పండిత్ రవిశంకర్ అన్నపూర్ణాదేవిల వివాహం విచ్ఛిన్నం కావడమనేది చాలామంది సంగీతాభిమానులకు సహజంగానే బాధ కలిగించింది. అయితే దాన్ని ఎట్లా వ్యక్తపరచాలో ఎవరికీ తెలియలేదు. కాని ఇటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని రవిశంకర్ అన్నపూర్ణాదేవిల కథనే అభిమాన్ పేరిట హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించి విడుదల చేసినాడు ప్రముఖ దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ. ఆ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జయా భాదురిల నటన అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రానికి గాను జయభాదురి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నది. ఎస్డి బర్మన్ సమకూర్చిన సంగీతం కూడా ప్రేక్షకాదరణ పొందింది. చిత్రంలో అమితాబ్ బాగా పేరున్న గొప్ప గాయకుడు. అతనికి అమాయకమైన ఒక పల్లెటూరి అమ్మాయితో పెళ్లవుతుంది. ఆమె తన తండ్రి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నది. వారిద్దరూ కలిసి చేసే సంగీత సభల్లో ఆమెకు అధిక కీర్తి ప్రతిష్టలు రావటం అమితాబ్ సహించలేకపోతాడు. వారిద్దరూ విడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే అమితాబ్ అభిమాని అయిన ఒక ఆవిడ వారిద్దరినీ తిరిగి కలుపుతుంది. కథ సుఖాంతమవుతుంది. సినిమాలో సుఖాంతం కావడం అనివార్యం, కాని ఇక్కడిది జీవితం, అది సుఖాంతం కాలేదు. అట్లా జరిగితే బాగుండేదనే అభిప్రాయాన్ని హృషికేశ్ ముఖర్జీ తమ చిత్రం ద్వారా ఆశించినాడు. ఈ చిత్రంలో రవిశంకర్ అన్నపూర్ణాదేవిల జీవితమే పారదర్శకంగా కనబడుతుందని విమర్శకులంటారు. అదేవిధంగా హృషికేశ్ ముఖర్జీ ఈ చిత్రం ద్వారా మరో ప్రముఖ నేపథ్య గాయకుడు కిషోర్ కుమార్, అతని మొదటి భార్య రుమా ఘోష్ల విచ్ఛిన్నమైన వివాహాన్ని చిత్రించినాడని విమర్శకులు అభిప్రాయపడినారు. అదీ నిజమే. అయినప్పటికీ హృషికేశ్ ముఖర్జీ మాత్రం 1954వ సంవత్సరంలో వచ్చిన ఎ స్టార్ ఈజ్ బోర్న్ చిత్రాన్ని తాను అనుసరించినాడని చెప్పుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఇదే చిత్రం 1983వ సంవత్సరం తమిళంలో నిజమెల్లం నీయే పేరుతో నిర్మింపబడి జనాదరణ పొందింది. అన్నపూర్ణాదేవి ముంబాయిలో స్థిరపడిన తర్వాత ఎందరో సంగీతజ్ఞులు ఆమె వద్ద సంగీతం నేర్చుకునడానికి వచ్చేవారు. ఎవరికీ సుఖసుఖాన నేర్పలేదామె. ఎంతో పట్టుబడితే ఎన్నో కఠిన పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన వారిని ఎన్నుకొని వారికి మాత్రం సంగీతం నేర్పేది. అంతేగాక ఆమె తండ్రి వద్ద సంగీతం నేర్చుకుని అతను దివంగతుడైన తర్వాత అర్ధాంతరంగా మిగిలిపోయిన వారికి సంగీతం నేర్పింది. అట్లా వచ్చిన వారిలో పండిత్ నిఖిల్ బెనర్జీ సితార్, బహదూర్ ఖాన్ సరోద్ మొదలైన ఉద్దండులున్నారు. ఇంకా దేబీ ప్రసాద్ చటర్జీ, హిరేన్ రాయ్, ఇంద్రాణీ భట్టాచార్య, కార్తిక్ కుమార్ మొదలైన వారికి సితార్ నేర్పింది. తన అన్నగారైన ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కొడుకులు, అంటే ఆమె మేనల్లుళ్ళు ధ్యానేష్ ఖాన్, ఆశీష్ ఖాన్ లిద్దరికి, ఇంకా బసంత్ కాబ్రా, సురేష్ వ్యాస్లకు సరోద్ నేర్పింది. పండిత్ హరిప్రసాద్ చౌరసియా, నిత్యానంద హల్దీపూర్లకు వేణువాదన నేర్పింది.
దక్షిణ మోహన్ ఠాకూర్.

0: పవార్కు దిల్రుబా నేర్పింది, సత్యదేవ్ పవార్కు వయలిన్ వాదన నేర్పింది. అంతేగాక మరాఠీ గాయకుడు సంగీత దర్శకుడు అయిన సుధీర్ ఫడ్కేకు గాత్రం నేర్పింది. ఆమె వద్ద శిక్షణ పొందిన వాళ్లందరూ ఈనాడు ఉద్దండ పండితులుగా వెలిగిపోతున్నారు. ఒక్క హరిప్రసాద్ చౌరసియా చాలు ఆమె సంగీత సరస్వతికి గీటురాయి. అన్నపూర్ణాదేవి సంగీత శిక్షణ చాలా కఠినంగా ఉండేది, ఎక్కడా రాజీ పడేది కాదు. తన తండ్రి సంగీతానికి కార్బన్ కాపీయే నా సంగీతం అనేది, నా సంగీతాన్ని నా శిష్యుల ద్వారా వినమనేది, తన తండ్రి తనకు నేర్పిన సంగీతాన్ని ప్రచారం చేయడమే తన లక్ష్యం అంటుంది. ఎక్కడా తన ప్రస్తావన అవసరం లేదు. తన ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఆమెకిష్టముండేది కాదు. అన్నపూర్ణాదేవి ఎట్లా ఉంటుంది, ఏం చేస్తుంది అనే విషయాలు ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. అయితే ఒకసారి, అది 2004 సంవత్సరంలో, అనివార్యంగా ఆవిడకు మాట్లాడవలసి వచ్చింది. భోపాల్లోని సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ సాహెబ్ పేరు మీదుండగా దాన్ని మార్చి తాన్సేన్ పేరు పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ సందర్భంలో పండిత్ హరిప్రసాద్ చౌరసియా ద్వారా లేఖ రాయించింది. తాను స్వయంగా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసింది. అమెరికాలో స్థిరపడిన తన అన్న ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి ఆ ప్రయత్నాన్ని విరమింపజేయవలసిందిగా కోరినాడు. సంగీతాభిమానులు, మేధావులు అందరూ ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో వ్యతిరేకించినారు. చివరికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన సంకల్పాన్ని విరమించుకున్నది. అయితే ఈ సందర్భంలో అన్నపూర్ణాదేవి చాలా ఆందోళనకు గురైంది. ఈ సమయంలోనే స్టేట్స్మెన్ పత్రిక కోసం ప్రముఖ పాత్రికేయుడు మారియో రోడ్రిక్స్ అతి కష్టం మీద ఆమె ఇంటర్వ్యూ సంపాదించగలిగినాడు. 1950వ సంవత్సరంలో రవిశంకర్తో తాను విడిపోవడానికి గల కారణాలను వివరిస్తూ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటైతే, తిరిగి 54 సంవత్సరాల తర్వాత 2004లో మారియో రోడ్రిక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూ రెండోది, చివరిది కూడా. అన్నపూర్ణాదేవి శిష్యులకు సంగీతం నేర్పే సమయంలో కఠినంగా ఉండేది, మిగతా సమయంలో మాత్రం అధికంగా మాట్లాడేది కాదు, అవసరమైనంత మేరకే మాట్లాడేది. ఆమె శిష్యులు మాత్రం ఆమెను విపరీతంగా గౌరవించేవారు, ఆవిడను మా అని సంబోధించేవారు. వారంతా ఆమెకి ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఆమె తన సంగీత లోకంలో తాను సురుబహార్ వాదనలో నిమగ్నమై ఒక తపస్వినిలాగా ఉండిపోయింది. బయటి ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా తెంచివేసుకున్నది. ప్రభుత్వమిచ్చిన పురస్కారాలందుకోవడానికి కూడా తాను స్వయంగా వెళ్లలేదు, ఆమె శిష్యులే ఆ పని చేసినారు. భారత ప్రభుత్వం 1977వ సంవత్సరం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 1991వ సంవత్సరం సుర్బహార్ వాదకురాలిగా సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు 2004లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ కూడా పొందింది. 1999లో శాంతినికేతన్ విశ్వభారతి ఆమెను దేశికోత్తమ బిరుదుతో గౌరవించింది. ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ కూడా పద్మభూషణ పురస్కార గ్రహీత. విశ్వకవి రవీంద్రుని చేత విశ్వభారతి నుండి దేశికోత్తమ బిరుదును పొందినాడు. ఈ రెండింటినీ అన్నపూర్ణాదేవి కూడా అందుకున్నది కనుక ఆమెకు తమ తండ్రంతటి కీర్తి లభించినట్లే గదా. తండ్రికి అసలైన వారసురాలు అన్నపూర్ణాదేవి అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతవరకు ఒంటరిగా ఏకాంతవాసం చేసిన అన్నపూర్ణాదేవి 1982వ సంవత్సరంలో తన శిష్యుడు ప్రముఖ సితార్ వాదకుడు అయిన ఋషికుమార్ పాండ్యాను వివాహం చేసుకున్నది. 2013వ సంవత్సరంలో అతడు కూడా గుండెపోటుతో మరణించినాడు. ఈనాడు అనగా 13 అక్టోబర్ 2018న తమ 92 సంవత్సరాల వయస్సులో అన్నపూర్ణాదేవి కూడా వెళ్లిపోయింది. కాని ఆమె సంగీతం అజరామరమైనది. అదింకా ఆమె శిష్య ప్రశిష్యుల వలన సజీవంగా ఉన్నది, ఉంటుంది కూడా. దేశికోత్తమురాలైన అన్నపూర్ణాదేవికి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
1: ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక

0: వచ్చే అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు. శ్రోతలు, సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి. సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం హలో బ్రదర్ సినిమా కోసం ఎస్పీ బాలుగారు చిత్రగారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వర్షం సినిమా నుంచి ఈ పాట.

సమయం 9 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తిరిగి 9:30 సింగిడి కార్యక్రమం ఉంటుంది.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 కాలంలో లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట. ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడ వీధి నుంచి తిరిగి దక్షిణ మాడ వీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేపాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చక్కగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజస్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలు ఉండేటువంటి రమణీయ కమనీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలది బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అణిచే అతడు.

0: తలచి మైరావణుని దండించేనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ తాను అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు. అటువంటి హనుమద్వాహనం హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చేయాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకనే ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హరావళీకుండలం పశ్చాల్లంబిశిఖం ప్రసన్నవదనం శ్రీ ఆంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవిందా గోవిందా, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమతి శ్రీమంతులు శ్రీమాన్ బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవిందా గోవిందా.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినాకాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండిత భవతు మే రామ త్వమేవాశ్రయః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే, అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునః ప్రవేశభీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మ.

0: జగతి ఎవరైతే రాముని తమ జీవిత కాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని, ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో, అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడుగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా, రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆదికవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిస్తం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధుర అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యక్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమన్ నోయదక్షరం తీసేయండి అన్నారు. మధుర అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యాక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, యన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామ అనేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో, రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా అమలుచుకొని తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే, సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని, అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్ళు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్ళు తేలుతూ ఉన్నాయట. అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోంది అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకుముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయి వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన చూశాడు. ఎవరో చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ తేలుతుందా స్వామి అని చెప్పి, రామ తత్వోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా. త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో. కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే, ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని, దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో. ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుధుడైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు, విశేషించి ఆరవ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్ వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహనం యొక్క మరిన్ని విశేషాలని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సము

నమస్తే మహానుభావ. సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం అన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా. ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు దే

0: వచనం రామచంద్రం భజే. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణా, ఇదిగో నేను రామదాసుడిని, మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాత ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామం అని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా ఎన్నిమార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు, జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీశ, జనాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జనాతి రామ ధనదానుజయేవ సత్యం. రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడున్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలున్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపడాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుస్తాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజోధృతిర్యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమోబుద్ధి యస్మిన్నేతాని సర్వశ దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోహిత అజాడ్యం వాక్ పడుత్వం చ అనుమస్మరణాద్భవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతామ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రు నయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడు. అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి వాక్ చాతుర్యానికి వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై నా ఋగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివిన వాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదట కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు తానెక్కడుంటే అక్కడ ఆనందం సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం సుఖప్రదం సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామ స్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభువు యొక్క హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఆయన దర్శించడం ద్వారా అంటే మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని ధైర్యాన్ని యశస్సుని కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ ముక్తి అన్నారు కాబట్టి నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీ వెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు కాబట్టి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీ.

0: జయమంగళం
1: ఏడుకొండలవాడ
0: వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిందా. శ్రోతలు సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు 10 గంటల దాకా. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29081, మరొక నంబర్ 2300081. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ట్యాక్సీవాలా సినిమా కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ద రాజా సాబ్ చిత్రం నుంచి విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి తమన్ సంగీతం. కోరిన శ్రోతలు బచ్చన్నపేట నుండి కె పాండు, అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి, శాంత, ఆదివాసిని, వైష్ణవి, నితిన్, మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కందా గౌడ్, నిషిత, సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట నుండి, గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలకు గమనిక. ఈరోజు ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా 11 గంటలకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు 8 వసంతాలు చిత్రం నుండి కెఎస్ చిత్ర పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం. కోరిన శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి ఎం నరేష్, రోజా.

శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మూసాపేట గ్రామం నుండి, భూదాన్ పోచంపల్లి నుండి మాధవరెడ్డి చౌరస్తా నుండి, భావండ్ల రాజు మమత పవన్ కళ్యాణ్ శ్రావణి అమ్మా నాగమణి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు అలుపెరగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఆకాశవాణి వివిధ భక్తి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా అమరాన్ చిత్రం నుంచి రమ్యా బెహ్రా అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట కోరిన శ్రోతలు నిజామాబాద్.

నుండి అరుణా రాజేందర్, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్ సునీత, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, ఎలగందుల రమేష్, వకుళాదేవి, విజయకుమార్, జ్యోత్స్నాదేవి అల్కాపురి నుండి, భావన రవి కర్ణాటక నుండి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి, గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్దన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా 100 వారాల నషా ముక్త్ యువ అభియాన్లో ఈరోజు దేశవ్యాప్తంగా యువత భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 1067 ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ నిర్వహిస్తున్నట్టు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని 471 జిల్లాల్లోని మై భారత్ కార్యాలయాలతో పాటు భాగస్వామ్య సంస్థలకు చెందిన 596 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్టు రెవెన్యూ

హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈ నెల 30లోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందిస్తారు. దక్షిణాది రాష్టాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్టంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్టంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గణేష నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు. బాలాపూర్తో పాటు నగరంలోని ప్రధాన శోభయాత్ర మార్గాల్లో రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో చర్యలను ఆయన పరిశీలించారు. నేపాల్కు భారత్ తాజాగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటి 49 సెకండ్లు. ఈరోజు పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలుగు చలనచిత్ర నట మేరు శిఖరం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డ్ చేయబడింది.
2: ఆకాశవాణి అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణరవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి.

0: ఆయన తొలితరం స్త్రీ పాత్రధారి. 7 దశాబ్దాల నట జీవితంలో విభిన్న చిత్రాలు, వైవిధ్యభరితమైన పాత్రలు.
1: గోదావరికి పొంగొచ్చినా కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవరు ఆపలే. కాని వాళ్ళ ఆవేశాన్ని నేను ఎందుకు ఆపానో తెలుసా? నువ్వు చేసిన పాపాల గురించి మనిషిగా ఆలోచించి మనిషిగా మారతావన్న నమ్మకంతో ఆశ, నీ గుండెల్లో కూడు కట్టుకున్న అహంకార

0: తెలుగు తెరపై ప్రణయగాథలకు ఆద్యుడు, మరపురాని ప్రేమ కథా చిత్రాల రాకుమారుడు.
1: అంటే పెళ్ళాడాలంటాం, ఓకే. చూడు పద్మ, నేను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. సిగ్గు మొక్క తొడిగింది. ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో.
0: సాంఘిక చిత్రాలు ఆయన నటనా పటిమకు నిదర్శనాలు.
2: నాకన్నింటికంటే గొప్పది నా వృత్తి, అదే నా దైవం. ఈరోజు నా వృత్తిలో నన్ను తరవంచుకునేట్టు చేశావు, చేతికి సిక్కిన నేరస్తుని తప్పించుకునేట్టు చేశావు, నన్ను ఓడిపోయేట్టు చేశావు. నిన్ను క్షమించలేను, నీ మేడని కూడా సహించలేను. ఐ హేట్ యు.
0: తెలుగు తెరపై తొలి నవలా నాయకుడు.

0: డైలాగ్స్ చెప్పడంలో ఆయన శైలి వైవిధ్యం.
1: ఏమండి అనసూయ గారు, మీ పేర్లో ఆ నా తీసేసి అసూయగా మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాకనే అన్న మాటకి మీకు అసూయతో ఒళ్ళు మండిపోయింది కదా అందుకని. ఏం బ్రదర్, ఎంత అసూయ ఎక్కువ ఉంటే అంత ప్రేమ ఉంటుంది అంటారు ఆడవాళ్ళకి.
0: అమర ప్రేమికుడిగా మగవ మనసులను దోచుకున్న కలల యువరాజు.

0: జానపద సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణికాల్లో కూడా తనదైన బాణి.
1: నా విష్ణు పృథ్వీపతి అని మునుపు నా చేతనే నిర్ణయమైంది. అందుచేత నా అంశ కొంత అతనిని ఆవహించక తప్పు. అంతేకాదు పృథ్వీవల్లభుని సేవించవలసిన విధి నీకును తప్పు. యోగము పట్టినప్పుడు ఎవరినైనా సరే లక్ష్మి సేవించాలి కదా. అనతి కాలంలోనే ఆ దురాత్ముని పాపం పండుతుంది.
0: పాటలకు ఒక కొత్త వరవడి, డాన్స్ కి ఒక క్రేజ్ తీసుకొచ్చి చిత్రసీమలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆయన నటన తర్వాతి తరాలకు ఒక నిఘంటువు.

0: దేవదాసుగా, మహాకవిగా, భక్తునిగా, అర్జునునిగా, అభిమన్యునిగా, నారదునిగా, భగ్న ప్రేమికుడిగా, చాణుక్యునిగా మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన ఆయన ఒక నట శిఖరం.
1: పురాణమైనంత మాత్రాన అన్ని మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని పోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు. మోహిని పరువు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెబుతున్నా, మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం.
0: 75 వసంతాలకు పైగా తన నటనతో వెండితెరను సుసంపన్నం చేసి ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు సినీ చరిత్రతో పాటు సమాంతరంగా ఎదిగిన నటులు అక్కినేని. తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు అని ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనాపటిమ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసిన నట సామ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు.

0: అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా రామాపురం అనే గ్రామంలో అక్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 20న జన్మించారు. వారి సొంతూరు వెంకటరాఘవాపురం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం కావడంతో చదువును 4వ తరగతి వరకే కొనసాగించారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు ఏఎన్ఆర్. తను చదువుతున్న రోజుల్లోనే స్కూల్లో చిన్న చిన్న నాటకాల్లో స్త్రీ పాత్రతో పాటు తనకు వచ్చిన పాత్రలను చేస్తూ వచ్చారు అక్కినేని. దీంతో ఏఎన్ఆర్ లోని ప్రతిభని గమనించిన తల్లి అన్న ఏఎన్ఆర్ ని ప్రోత్సహించారు. ఆ తర్వాత కుటుంబం జీవనోపాధి నిమిత్తం ఒక నాటక సంస్థలో చేరి కనకధార అనే నాటకంలో స్త్రీ పాత్రను పోషించారు ఏఎన్ఆర్. ఆ పాత్రకు తొలిసారిగా చిరు పారితోషికం తీసుకున్నారు. ఆ రోజుల్లో నాటక సంస్థలు మగవాళ్లతోనే స్త్రీ పాత్రలను ఎక్కువగా వేయించేవాళ్లు. అలా ఏఎన్ఆర్ నాటకాల్లో స్త్రీ పాత్రలను పోషించి ఆ పాత్రలతో తొలినాళ్లలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. నాగేశ్వరరావు తన పాత్రలకు తానే పాటలు పద్యాలు పాడి నృత్యం చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అలా నాటకాలు ప్రదర్శించి 9.5 సంవత్సరాల పాటు నాటకరంగానికి పరిమితమయ్యారు అక్కినేని. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్య గారి ప్రోత్సాహంతో తన 16వ ఏట ధర్మపత్ని సినిమాలో చిన్న పాత్రను చేసిన ఆయన 1944 వచ్చిన సీతారామ జననంతో కథానాయకుడిగా శ్రీరాముడి పాత్రను పోషించి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రం ఇలా వరుసగా జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఏఎన్ఆర్ కి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలు బాలరాజు, కీలుగుర్రం. ఈ రెండు చిత్రాలు వాణిజ్యపరంగా ఘన విజయం సాధించాయి. ఏఎన్ఆర్ నటించిన బాలరాజు చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించి 100 రోజులు ఆడిన తొలి చిత్రం బాలరాజు.
1: నీకెలా తెలుసు? నేను వచ్చానని నీకెలా తెలుసు? చూస్తే వింటే
2: భలే. ఎవరి పిల్లవు?
1: ఏ ఎందుకు నీ పాటకిచ్చి పెళ్లి చేస్తావా? ఎవరైతే నీకే. కానీ
2: నీ ఇల్లు
1: ఇంతవరకు అది, ఇక్కడి నుంచి ఇది.
2: అమ్మయ్యో, అయితే
1: భయం లేదులే.

0: మా అమ్మకు నాన్నకు నేను ఒక్కడిని, నన్ను వాళ్లకు దక్కని.
1: 1948లో వచ్చిన ఈ చిత్రం కొన్ని కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది. నాటకాల్లో స్త్రీ పాత్రలు ఎక్కువగా పోషించడం వల్ల ఏఎన్ఆర్ స్త్రీ గొంతునే అనుకరిస్తూ పాటలు పద్యాలు పాడిన ఆయన బాలరాజు చిత్రం నాటికి గొంతులో మార్పులు వచ్చాయి. తన గొంతులో మార్పులు రావడానికి ఆయన ఎన్నో సాధనలు చేశారు. ఈ చిత్రంలో చెలియా కనరావా అనే పాటను మొదట ఏఎన్ఆర్ తో పాడించారు. అయితే ఆ పాట తన గళంలో అంత బాగా లేదని ఘంటసాల గారితో పాడించమని చెప్పారు ఏఎన్ఆర్. దీంతో ఇదే పాటను ఘంటసాల గారితో పాడించారు. ఈ సినిమా తర్వాత ఏఎన్ఆర్ తనని తాను మలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలను అద్వితీయంగా పోషించారు.

0: బాలరాజు చిత్రం తర్వాత ఏఎన్ఆర్ జానపద సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఏఎన్ఆర్ ని నటశిఖరానికి చేర్చిన సూపర్ హిట్ చిత్రం దేవదాసు. బెంగాలీ రచయిత శరత్చంద్ర చటర్జీ రాసిన నవలను ప్రముఖ రచయిత నిర్మాత చక్రపాణి గారు దాన్ని తెలుగులోనికి అనువదించారు. తెలుగులో నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి నవలా చిత్రం దేవదాసు. ఏఎన్ఆర్ ని భగ్నప్రేమికుడి పాత్రకు తీసుకున్నప్పుడు సినీ పరిశ్రమలో చాలామంది ఆ పాత్రకు ఏఎన్ఆర్ సరిపోరని, న్యాయం చేయలేరని విమర్శలు చేశారు. కాని ఆయన వాటిని పట్టించుకోకుండా ఆ పాత్ర కోసం ఎన్నో రాత్రులు కష్టపడి ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు.
1: మనం తాగేది నీ కోసం నా కోసం కాదే, పిచ్చిదాన మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు.
2: ఏమైనా కానీ మీరు ఇంకా తాగడానికి వీల్లేదు.
1: చేస్తే ప్రాణాలే తాగేస్తాం తెలుసా. తాగేసి వారు నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది.
0: ఈ చిత్రం కోసం ఆయన ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా అర్ధరాత్రి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకోమని దర్శక నిర్మాతలకు సూచించడం జరిగింది. అలా దేవదాసు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటించారు అనే కంటే జీవించారు అని చెప్పాలి. దేవదాసు చిత్రంలో ఏఎన్ఆర్ నటనను చూసిన విమర్శకులు ఆయనను ఎంతగానో ప్రశంసించారు. ఆ తర్వాత ఎన్నో దేవదాసు చిత్రాలు వచ్చినా ఏఎన్ఆర్ దేవదాసు ప్రేక్షకుల మదిలో మరపురాని చిత్రరాజంగా నిలిచింది.
3: జగమే మాయా

దేవదాసు చిత్రం తర్వాత ఏఎన్ఆర్ కి విషాద పాత్రలు, సీరియస్ పాత్రలు రాసాగాయి. దీంతో ఏఎన్ఆర్ తన నటనలో వైవిధ్యం చూపించాలని, మిస్సమ్మ చిత్రంలో సరదాగా సాగే హాస్యపాత్ర గురించి చక్రపాణి ద్వారా తెలుసుకుని ఆ పాత్రను చేయడానికి స్వయంగా తానే చక్రపాణి గారి దగ్గరికి వెళ్లి ఆ పాత్రను చేస్తానని ఒప్పుకున్నారు. దాంతో చక్రపాణి గారు ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో

అన్నారు. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించారు ఏఎన్నార్. ఆ తర్వాత ఇదే తరహా పాత్రను చక్రపాణి, ప్రేమించి చూడు చిత్రాల్లో చేశారు ఏఎన్నార్. తెలుగు సినీ పరిశ్రమలో ఏఎన్ఆర్ది ప్రత్యేక స్థానం. తను ఎంచుకున్న పాత్రలను అద్భుతంగా పోషించడం, సన్నివేశాన్ని రసభరితం చేయడం ఆయన ప్రత్యేకత. జానపద, పౌరాణిక చిత్రాలే కాకుండా సాంఘిక చిత్రాలు కూడా చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఏఎన్ఆర్ గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. ఎన్నో అద్భుతమైన సాంఘిక చిత్రాల్లో నటించారు ఏఎన్ఆర్.

0: ఏఎన్ఆర్ సినీ జీవితంలో మరపురాని ఏడాది 1955. ఈ ఏడాది ఆయన నటించిన 7 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. మిస్సమ్మ చిత్రంలో హాస్యభరితమైన పాత్రను చాలా చక్కగా పోషించిన ఆయన అర్ధాంగిలో పిచ్చివాణిగా నటించి మెప్పించారు. అనార్కలిలో అమర ప్రేమికుడు సలీం గా ఆకట్టుకున్నారు.
1: ఇక నుంచి రోజు నువ్వు ఈ తోటలోకి రావచ్చు, కూరని పూలు కోసుకోవచ్చు.
2: నువ్వు చాలా మంచివాడు సిపాయి.
1: నిన్ను మన్నించానేనా? ఈ అమాయకత్వానికి ఆకస్మికు నేనే కాదు, చక్రవర్తి కూడా తలపడిపోతాను.
0: సంతానం, వదిన వంటి చిత్రాల్లో బాధ్యత గల కుటుంబ పాత్రలను చాలా హుందాగా పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇదే ఏడాది దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా దొంగరాముడు చిత్రాన్ని నిర్మిస్తూ ఏఎన్ఆర్ ని హీరోగా తీసుకున్నారు. ఈ చిత్రంలో చెల్లిని అమితంగా ప్రేమించే అన్నపాత్రలో జీవించారు ఏఎన్ఆర్.
1: ఇప్పుడు కాదురండి, నేను ఊరికి అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకింకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది. ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగును, ఆ తర్వాత టోక్యో. ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను. అది కూడా కొంత టైం పడుతుంది రండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి.
0: అలాగే అభ్యుదయ భావాలున్న చిత్రాల్లో కూడా ఏఎన్ఆర్ చక్కగా నటించి మెప్పించారు. అలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రమే రోజులు మారాయి. రైతు బిడ్డగా రైతులకు అండగా ఉంటూ పెద్దవారికి కనువిప్పు కలిగించే పాత్రలో అద్భుతంగా నటించారు ఏఎన్ఆర్. హైదరాబాద్ లో రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. అందుకే ఏఎన్ఆర్ కూడా 1955 సంవత్సరాన్ని తన సినీ జీవితంలో మరపురాని ఏడాది అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు. ఏఎన్ఆర్ దుక్కిపాటి మధుసూదన్ రావు మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఈ అనుబంధం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. ఆ సంస్థలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఏఎన్ఆర్ఏ హీరో. ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణించడానికి కారణం అన్నపూర్ణ సంస్థ అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే దుక్కిపాటి మధుసూదన్ రావుని ఏఎన్ఆర్ తన గాడ్

ఫాదర్ గా చెప్పుకుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తోడికోడళ్లు, మాంగళ్య బలం, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, వెలుగునీడలు, ఆత్మగౌరవం, ఇద్దరు మిత్రులు, పూలరంగడు, విచిత్రబంధం వంటి ఆనిముత్యాల్లాంటి చిత్రాలు వచ్చాయి. ఒక్కో చిత్రంలో ఏఎన్ఆర్ పోషించిన పాత్ర, ఆయన అద్భుతమైన నటన, ఆ చిత్రాల్లోని ప్రతి పాట ఒక్కో ఆణిముత్యమై నిలిచాయి.

0: ఇక 60వ దశకంలో నవలాధారిత చిత్రాలను ఎక్కువగా నిర్మించిన సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్. నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలు గొప్ప ఘన విజయం సాధించాయి. అందుకే అవి ఇప్పటికీ మరపురాని చిత్రాలుగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును నెలకొల్పిన తర్వాత తొలి నంది అవార్డు అందుకున్న తొలి చిత్రం డాక్టర్ చక్రవర్తి. అలాగే తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన తొలి హీరో కూడా ఏఎన్ఆర్. అదేవిధంగా ద్విపాత్రాభినయం పాత్రలతో వచ్చిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఏఎన్ఆర్ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు.
1: జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు. భానుజి ఎంతకైనా సమర్థుడు, ఏ దుర్మార్గానికైనా వెనుదీయడు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానుజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుండి వంచనతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.
0: ఆ తర్వాత 1966లో వచ్చిన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత ఏఎన్ఆర్ కే దక్కింది.
2: అయిన వాళ్ళని అడిగితే ఒకవేళ కాదంటారేమోనన్న భయం అయితే ఏమీ లేని వాళ్ళని పోని ఏ అనాథనైనా సరే చదువుకున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని ఘోష పెడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటో చెప్పనా?
0: మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాలను నిలిచిన నట సామ్రాట్ ఏఎన్ఆర్ పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో ఏఎన్ఆర్ నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటి మల్టీస్టారర్ సినిమా కూడా ఇదే. ప్రధాన పాత్ర ఎన్టీఆర్దే అయినా టైటిల్స్ లో ఏఎన్ఆర్ పేరే మొదట కనబడుతుంది. ఈ చిత్రంలో పసిబిడ్డను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే పాత్రలో ఏఎన్ఆర్ నటించారు. ఏఎన్ఆర్ మొదటి సాంఘిక చిత్రం సంసారం. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తమ్ముడిగా, పట్నవాసంలో నాగరికత నేర్చుకున్న యువకునిగా ఏఎన్ఆర్ నటన మరువలేనిది. ఆ తర్వాత వచ్చిన నిరుపేదలు, పరివర్తన, తోడికోడళ్లు, రోజులు మారాయి, పూలరంగడు, పల్లెటూరి బావ, నమ్మిన బంటు, మూగమనసులు మొదలైన చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు ఏఎన్ఆర్.

0: పూలరంగడిగ వెలుగుమురా అయ్యా, నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా.
1: 1960లో విడుదలైన నమ్మినబంటు చిత్రం స్పెయిన్లోని శాన్ సెబాస్టియన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. వీటి తర్వాత వచ్చిన దసరా బుల్లోడు 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్. వీరిద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ తెరంగేట్రం చేసేనాటికి ఏఎన్ఆర్ కి నటుడుగా మంచి గుర్తింపు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అందం, ఆహార్యం, వాక్చాతుర్యం చూసిన ఏఎన్ఆర్ కొంచెం కలవరం చెందినా సినీ పరిశ్రమలో తన ఉనికిని కొనసాగించడానికి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ఒరవడిని ఏర్పరచుకున్నారు. ఇద్దరు

0: వారికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారిద్దరూ సినీ పరిశ్రమలో అన్నదమ్ముల వలె మెలిగారు. ఇద్దరు కలిసి సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ఆ చిత్రాలను విజయపథం వైపు నడిపించారు. అందుకే తెలుగు ప్రేక్షకులు కళామతల్లి ముద్దుబిడ్డలుగా అగ్రపీఠం వేసి స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టారు.
1: ఏం చెయ్యను ప్రభు, ఈ మహోత్సవం చూడాలని నా ఉపలాకం. కాని నా ఇల్లాలు రాణిస్తేనా? మీ జీవితం మహారాజుకు, సామ్రాజ్యానికి అంకితం కాదు. మీ అర్థాంగిరైన నాకు మీ పైన హక్కుంది. ఎదట పడితే మళ్లీ రాయలవారు ఏ మరణదండన విధిస్తారో వద్దండి, వెళ్ళొద్దండి, నా మాంగళ్యం రక్షించండి అని కాళ్ళా వెళ్ళా పడింది. ఏమీ పాలుపోలేదు. అందుకని అటు ఆవిడ మనసు నొవ్వకుండా, ఇటు మీరు నా తల తిక్కకుండా ఈ కుండ అండగా తెచ్చుకున్నాను.
0: వీరిద్దరూ కలిసి నటించిన గుండమ్మ కథ చిత్రం ఎప్పటికీ ఒక క్లాసిక్ అయితే, మాయాబజార్ చిత్రం ఒక అపూర్వ కళాఖండం.

0: అలాగే భూకైలాస్, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్దం, గుండమ్మ కథ సినిమాల్లో వారి వారి పాత్రల్లో ఒదిగిపోయి వారి విశ్వరూపం చూపించారు. భూకైలాస్ సినిమాలో ఏఎన్ఆర్ నారదుడిగా, ఎన్టీఆర్ రావణ బ్రహ్మగా నటించిన తీరు అపూర్వం.
1: అదేమిటి మనవడా, లోకమంతా ముందుకు సాగుతూ ఉంటే నీవు వెనక్కు వెడుతున్నావు. తాత దగ్గర దాపరికం ఎందుకు చెప్పు. మనవడా, మన తత్వం నీకు తెలుసుగా, ఈ చెవిని పడ్డ మాట ఈ చెవి నుంచి విడిచిపెడతాను. పైగా అజన్మ బ్రహ్మచారిని, ఆశలకు అసూయలకు తావే లేదు. సంకోచంగా చెప్పు.
2: తాత చెప్పమంటావా?
0: అలాగే మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్దం సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడైతే, ఏఎన్ఆర్ అభిమన్యుడిగా, అర్జునుడిగా నటించి ఎలాంటి పాత్రకైనా ఏఎన్ఆర్ తగును అని నిరూపించారు. అర్జునుడి పాత్రలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కి ధీటుగా నటించారు.

0: నీవంటే నీవని వదలనట్టు కాదు. నేనిప్పుడే గయ్యను మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును.
1: కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యని తాకలేదు.
0: అయిన యుద్ధములకు సంసిద్ధుడవు కమ్ము.
2: ఈ చిత్రాల తర్వాత కొన్ని సాంఘిక చారిత్రాత్మక చిత్రాలను నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఎన్టీఆర్ కొన్ని పాత్రలను చేయమన్నప్పుడు ఏఎన్ఆర్ ఆ పాత్రలకు తను తగను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది.
3: చాణక్యుని పరీక్ష ఏమనుకున్నావురా? మంచి చెడ్డలు ఆలోచించక గురువాక్యమును పరిపాలించగల స్థిరచిత్తుడే దేశమును ధర్మమును రక్షించగలడురా. చంద్రగుప్త, నాకు కావలసినది నీ వంటి ధీరుడేరా. సారంగరవా, గ్రహించితివా? నీ నిత్యుడు నిష్ఠుర కార్యనిర్వహణకై పుట్టినాడు. నీవు విశ్వాసంతో సేవకై పుట్టినావు. విచారించకురా, తెగింపు తక్కువైనా భయభక్తులు కలవాడవు. నీవు అక్కడకు వస్తావులేరా.
2: ఏఎన్ఆర్ అనగానే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవి నవలా చిత్రాలు. తెలుగునాట తొలి నవలా నాయకుడు అనిపించుకున్న తొలి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నవలాధారిత చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. బెంగాలీ భాష నుంచి అనువాదమైన నవలల దగ్గర నుంచి

తెలుగు రచయితలు రాసిన నవలా కథలు కూడా గొప్ప ఘన విజయం సాధించాయి. శరత్ చంద్ర చటర్జీ రాసిన పాత్రలను అత్యధికంగా ధరించిన నటులు ఏఎన్ఆర్. అందుకే నవలా నాయకుడు అనగానే టక్కున ఏఎన్ఆర్ఏ గుర్తుకు వస్తారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నవలా చిత్రం, ఏఎన్ఆర్ నట జీవితాన్ని మలుపుదిప్పిన చిత్రం దేవదాసు. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన తోడికోడలు కూడా శరత్చంద్ర నవల ఆధారంగా నిర్మించిందే అయినా పూర్తి నిడివి నవలా చిత్రం కాదు. అలాగే 1961లో భరణి సంస్థ నిర్మించిన బాటసారి కూడా పూర్తిస్థాయి నవలా చిత్రం. ఆయనకు ఇష్టమైన చిత్రం ఇదే కావడం విశేషం. ఇదే సంవత్సరం వచ్చిన మరో నవలా చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం అందమైన అనుబంధాల బాణి. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ డాక్టర్గా, అన్నగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రాల తర్వాత అనేక నవలాధారిత చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

0: నటన, ఆహార్యం, క్రమశిక్షణల సమాహారం ఏఎన్ఆర్. అందుకే ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుని అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానిగా మారి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎక్కువగా మహిళాధరణ ఉన్న నటులు ఏఎన్ఆర్. అందుకే అమర ప్రేమికుడిగా, ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి తన జీవితంలో నుంచి తొలగిపోయే పాత్రలను అద్భుతంగా పోషించారు ఏఎన్ఆర్. లైలా మజ్ను, అనార్కలి, మూగ మనసులు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం వంటి చిత్రాలు ఆయనలోని ప్రేమికుణ్ణి అద్భుతంగా ఆవిష్కరించాయి. 1964లో వచ్చిన మూగ మనసులు సినిమా ఒక పూర్వజన్మ స్మృతి కథ. ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు ఎన్నో. రాష్ట్రపతి ప్రశంసాపత్రం ఒక కిరీటం. గోపి పాత్రలో మూగ ప్రేమకు భాష చెప్పిన ఏఎన్ఆర్ నటన. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా అనే పాటలో ఏఎన్ఆర్ కాసేపు శివుడిగా కనిపిస్తారు. మళ్లీ ఆ పాత్రను ఏఎన్ఆర్ ఎప్పుడూ పోషించలేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఏఎన్ఆర్ అగ్రనటుడు అని కూడా ఆలోచించకుండా కొన్ని సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారు.
1: పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు?
2: వంటలా? తంచశామ గారు, కోడి కురమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడే, దోసకాయ పప్పు, పెరుగు, ఊరగాయ.
1: పెరుగు ఊరగాయ కూడా ఉండేవా?
2: పెరుగు అమ్మ గారు, పాయసం, పాయసం.
1: పాయసమే? ఏది చూడండి.
2: అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు.
1: ఏ మడ్యా?
0: కొన్ని సినిమాలు తరాలు మారినా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిన చిత్రం ప్రేమనగర్. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటనాభినయం మాటల్లో చెప్పలేనిది. ఆయన నటన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి సినీ ప్రేమికుల హృదయాల్లో, ఏఎన్ఆర్ అభిమానుల మదిలో ఇప్పటికీ ఒక మరపురాని చిత్రంగా నిలిచింది ప్రేమనగర్. తెలుగు నవలా చిత్రాల్లో ప్రేమనగర్ కి సముచిత స్థానం ఉంది. ఏఎన్ఆర్ ఉంటే ఏ నవలా చిత్రమైనా బాగా నడుస్తుందనే నానుడికి ప్రేమనగర్ సినిమా ఒక ప్రామాణికం.
3: ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు. ఆనాడు శపించాయి, మాలాగే నీ హృదయం కూడా ముక్కలకు గాక. అదే జరిగింది. బాటిల్స్ కి కొత్తవి కొన్నారు కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకేనా

0: కుంగిపోయిన హృదయం ముక్కల్ని ఈ విస్కీతో అతుకుదామని ఆశ.
1: ప్రేమనగర్ చిత్రం కంటే ముందు 1971లో వచ్చిన మరో విజయవంతమైన చిత్రం దసరా బుల్లోడు. ఈ చిత్రం కూడా వాణిజ్యపరంగా ఘన విజయం సాధించి సాంఘిక చిత్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఏఎన్ఆర్ సినీ కెరియర్లో గోల్డెన్ జూబ్లీ సినిమాగా నిలిచింది. అందమైన పల్లెటూరి మనసుల మధ్య సాగిన ప్రేమకథా చిత్రంలో ఆయన నటన, ఆయన చేసిన డ్యాన్స్, ఆయన ధరించిన పంచకట్టు, ఆయన వస్త్రధారణ, హెయిర్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్ మార్క్గా నిలిచాయి. అప్పట్లో చాలామంది యువకులు ఆయన స్టైల్ని అనుకరించడం జరిగింది. అలాగే ఈ రెండు చిత్రాల్లోని పాటలు అప్పట్లో ఒక రికార్డు క్రియేట్ చేశాయి. ప్రేక్షకులు ఆ పాటలు మళ్లీ మళ్లీ వినడానికి థియేటర్స్ బయట నిలబడి వినేవారు. ఈ చిత్రాల తర్వాత ఏఎన్ఆర్ వాణిశ్రీ హిట్ పేరుగా నిలిచారు. 1971 నుంచి 1976లో వచ్చిన సెక్రటరీ దాకా ఏఎన్ఆర్ వాణిశ్రీ కాంబినేషన్లో అనేక విజయవంతమైన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల సెక్రటరీ. ఏఎన్ఆర్ సినీ కెరీర్ లో సెక్రటరీది ఒక ప్రత్యేక స్థానం. అందుకే నవలా నాయకుడు అంటే ఏఎన్ఆర్ కే ప్రథమ స్థానం. ఏఎన్ఆర్ కి హీరోగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన నాటి నుండి మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎక్కువ. 1960 నుండి 1980 దశకం వరకు ఇద్దరు హీరోయిన్స్ తో ప్రేమ పెళ్లి ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించడంలో ఏఎన్ఆర్ ది ఒక ప్రత్యేక ముద్ర. అలాంటి చిత్రాలతో తన రేంజ్ ని ఇమేజ్ ని పెంచుకుంటూ వచ్చారు ఏఎన్ఆర్. 1960 దశకంలో ఎక్కువ జనాదరణ జంటగా హిట్ పేయర్ గా ఏఎన్ఆర్ సావిత్రి నిలిచారు. ఏఎన్ఆర్ సరసన కథానాయిక ఎవరైనా సరే వారితో కెమిస్ట్రీ బాగా పండించేవారు. అది హుషారు పాటైనా, టీజింగ్ సాంగ్ అయినా, విషాద గీతమైనా, విరహ గీతమైనా తనదైన శైలిలో పలికించడం ఏఎన్ఆర్ ప్రత్యేకత.

0: భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. మరపురాని పాత్రలను పోషించి వెండితెరను మురిపించారు అక్కినేని. మహాకవుల పాత్రలను పోషించి ఆ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం బహు సాహసం. అలాంటి పాత్రలను ఏఎన్ఆర్ ఒక ఛాలెంజ్గా తీసుకుని అద్భుతంగా పోషించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.
1: జ్వరకుమయి దారును మదన కథనాలను హరతి తదుపాహిత వికారం

0: చూడండి అవునమ్మ, నా ఆకారం సేవించేసి పాట పూర్తి చేసి వెళ్ళాడు. జ్ఞానారూపధరుడైన నారాయణుని కరుణారా సేవించి చేతులారా భోజనం పెట్టే భాగ్యం నీకు లభించింది పద్మ. నీవు అఖండ ప్రియరాజు, ఆ దేహి ప్రసాదం ఆరగిస్తావు.
1: స్వతహాగా దైవాన్ని అంతగా విశ్వసించని ఏఎన్ఆర్ వెండితెరపై మహాభక్తునిగా ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేసేవారు. సన్నివేశానికి తగ్గట్టుగా ఆయన పలికించే హావభావాలు, ఆయనకు మాత్రమే సాధ్యమైన నటన, కరుణరస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైంది. ఏఎన్ఆర్ ఎన్నో నిర్మాణ సంస్థల్లో నటుడిగా అనేక ఉన్నతమైన చిత్రాలు చేసినా ఆయన సినిమాలను నిర్మించాలని ఆలోచన చేసి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుని కలుపుకుని చక్రవర్తి చిత్రం పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా 1968 సుడిగుండాలు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ న్యాయమూర్తి పాత్రను పోషించారు. తొలి ప్రయత్నంలోనే ఈ చిత్రానికి బంగారు నంది లభించింది. ఆ తర్వాత మరో ప్రపంచం సినిమా నిర్మిస్తే అది కాస్త పరాజయం చెందడంతో తదుపరి ప్రయత్నాలు మానుకున్నారు ఏఎన్ఆర్ ఆదుర్తి. సినీ వినీల ఆకాశంలో ధృవతారగా వెలిగిన నటులు ఏఎన్ఆర్, కథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ, నాటకరంగం నుంచి వచ్చి నటుడిగా ఎన్నో పాత్రలను ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఆ పాత్రలతో ఆయన జీవించారు. ఏఎన్ఆర్ అనగానే ఎక్కువగా సాంఘిక చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ఆయన నటనాభినయం ఎప్పటికీ మరువలేనిది. 1980-90 దశకాల్లో కూడా ఏఎన్ఆర్ అనేక ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. కొన్ని చిత్రాలు శతదినోత్సవంతో పాటు ద్విశత దినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. 1980 దశకంలో వచ్చిన ప్రేమాభిషేకం, మేఘ సందేశం చిత్రాలు ఆయనలోని మరొక నటుడిని ఆవిష్కరించాయి. 1981 వచ్చిన ప్రేమాభిషేకం సినిమా అప్పట్లో మరపురాని ప్రేమ కథా చిత్రం. ఆ చిత్రంలో ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునే పాత్రలో ట్రాజెడీ కింగ్ గా ఆయన జీవించిన తీరు అనన్య సామాన్యం. తన నటనతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు ఏఎన్ఆర్.
0: ఎన్ని నరాలు తెగిపోయాయో నాకు తెలుసు. నేనన్న మాటలకు ఆమె మనసు ఎన్ని బొక్కలైపోయి ఇట్టుతో కూడా నాకు తెలుసు. చేయండి, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రేమించుకున్న వాళ్ళకెవరికీ రాకూడదని కోరుకుంటున్నా.
1: దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి అపూర్వమైన రికార్డు సాధించింది. విడుదలైన అన్ని థియేటర్స్ లో 50 రోజులకు పైగా ప్రదర్శించబడింది. చిన్న కేంద్రాల్లో కూడా విజయభేరి మోగించింది ప్రేమాభిషేకం. కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవంతో పాటు 365 రోజులకు పైగా ప్రదర్శించబడి అప్పట్లో ఒక రికార్డు

0: మేఘ సందేశం చిత్రంలో కొంచెం వైవిధ్యంగా ఉండే పాత్రను పోషించారు అక్కినేని. ఈ చిత్రంలో పాటలన్నీ ఇప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచాయి. దాసరి నారాయణరావు ఏఎన్ఆర్ కాంబినేషన్ లో ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. ఏఎన్ఆర్ నట జీవితం చాలా ఏళ్లు కొనసాగింది. అయితే ఆయన మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. వయసు పైబడిన తర్వాత తనకి తగ్గ పాత్రలను ఎంచుకుని ఆ పాత్రలను చాలా హుందాగా పోషిస్తూ తన నట ప్రస్థానాన్ని కొనసాగించారు. మలిదశలో ఎన్నో పాత్రలను అద్వితీయంగా పోషించిన ఏఎన్ఆర్ కుటుంబ కథా చిత్రాల్లో తండ్రిగా, తాతగా, అలాగే ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు.
1: కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదా మీ నాన్నకి. ఇక్కడ మా గుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రి కూడా అంతనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న.
0: అలాగే శ్రీరామదాసులో కబీర్ దాస్ గా ఆకట్టుకున్న ఆయన శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా జీవించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం మనం. ఈ చిత్రంలో జీవించి మెప్పించారు ఏఎన్ఆర్.
1: ఇదిగో అసలు యూత్ అంటే ఏదో నీకు తెలుసా? యూత్ లో నేనేం చేశాను, ఏ గోల చేశాను, ఏ రొమాన్స్ చేశాను నీకు తెలుసా? ఇదిగో దీనంతటికి డిసిప్లిన్ కావాలి. ఇలా నిలాగతాయితే తొందరగా ముసలాడైపోతాం.
0: చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన వారికి, ప్రజ్ఞా ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన పేరిట నేషనల్ అవార్డును అందించడం జరిగింది. ఏఎన్ఆర్ మరణించిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారు. నటుడిగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనకు చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకు, ఫిలింఫేర్ అవార్డులు, కళాప్రపూర్ణ నుంచి కాళిదాసు సన్మాన్ వరకు, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు అన్ని ఆయన్ని వరించాయి. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటులు ఏఎన్ఆర్ కావడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏఎన్ఆర్ కి దక్కినన్ని సన్మానాలు ఏ సినీ ప్రముఖుడికి లభించలేదు. అది ఏఎన్ఆర్ కి ఉన్న ప్రత్యేకత. భారత తపాలా శాఖ ఆయన జ్ఞాపికగా ఒక తపాలా కవర్ను విడుదల చేసింది.
2: చెల్లెలి పసుపు కుంకాలనే సిరాగా మార్చి, ఆమె వైధవ్యాన్నే తెల్ల కాగితంగా మార్చి, భావమరదికి ఉరిశిక్ష విధించిన నేను ఈనాడు కేవలం ఒక న్యాయవాదిగా మారి ఊరిలో నిలబడ్డ ఈ సత్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాను.
0: తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ఏఎన్ఆర్ 250కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన నట సామ్రాట్, అగ్రనటుడిగా వెండితెరపై రాణించినా టీవీ సీరియల్స్ లో నటించడానికి ఆయన వెనుకాడలేదు. మట్టి మనిషి, ఒకే ఒక్కడు వంటి సీరియల్స్ లో ఆయన నటన మరువలేనిది.
3: బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు చెప్పులు రాజ్యమైన శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు.
0: నటనకే కొత్త భాష్యం చెప్పిన నటులు ఏఎన్ఆర్. నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చిన కళాకారుడిగా ఆయన లిఖించిన చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఎన్నెన్ని పాత్రలు, ఎంతటి వైవిధ్యం, ఎంతటి నటనా వైదుష్యం. జానపద చిత్రాల్లో జీవించి పౌరాణిక చిత్రాలతో ప్రేక్షకులను పరవశింపజేసి నవలా నాయకునిగా రాణించి అల్లరి ప్రేమికుడిగా తన చిలిపి చేష్టలతో అలరించినా, సాంఘిక చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసి విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, మహాభక్తునిగా తత్వసారాన్ని రంగరించినా అది ఆయనకే చెల్లింది. వయసు పైబడిన తర్వాత కుటుంబ పెద్దగా వెండితెరకు నిండుతనం తెచ్చినా అది ఆయనకే చెల్లింది. అందుకే ఆయన అభినయ సముద్రంలో ఒక ఆణిముత్యం. తుది శ్వాస వరకు నటించి

అరుదైన చరిత్రను లిఖించిన ఘనాపాటి. వారు మన మధ్యన లేకపోయినా వారి చిత్రాల ద్వారా అమరజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగా జీవించే ఉంటారు పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వారు ఎప్పటికీ చిరస్మరణీయులు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:06 దాటి 35 సెకండ్లు అవుతుంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి వ్యక్తి గురించి, ఒక మోటివేటర్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం ఏం చేస్తుంది? వ్యాధి ఒంటిని చుట్టేస్తే సంకల్పం ఓడిపోతుందా? కాళ్లు చేతులు లేకపోతే శరీరం మేధస్సు కట్టేసుకుని కూర్చుంటుందా? అరుదైన మాయరోగం ఆవహిస్తే ఆలోచన ఆగిపోతుందా? పుట్టుకతోనే కరచరణాలు కనిపించకపోతే మనసు అద్భుతాలు చేయవా? అంటే చేసి సాధించి సవాలు విసిరవచ్చు అని చెప్పారు. తన ప్రేరణ మాటల ద్వారా, తన సాహసాల ద్వారా ఒక ప్రముఖ దివ్యాంగ మ్యాటర్ మోటివేటర్. ఆయన మ్యాటర్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన ఎవరో, ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో తెలుసుకుందాం.

తల్లిదండ్రుల నిరాశతో కృంగిపోయి బాధపడుతున్నా కానీ తర్వాత ఆత్మస్థైర్యంతో విధిరాతకు పరిష్కారం దొరకనప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటమే జీవిత ప్రయాణం, అది ఆపకూడదు కదా అని ఓటమి చూడకూడదు కదా అనుకుని మనోధైర్యమే పునాదిగా, గుండె నిబ్బరమే తోడుగా, చూపు కళ్ళు మెదడు వినికిడి మాటలు ఉన్నాయి కదా అనుకుని వాటినే వారధిగా చేసుకుని అంగవైకల్యాన్ని ఎదురించారు. ప్రపంచంలోనే ఒక ప్రముఖ ప్రచారకర్తగా, మంచి ప్రేరణ వక్తగా ప్రసిద్ధిగాంచారు. ఇంతకీ ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, చెబుతా, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నేను మీ అశోక్.

మీరు విన్న పాట భద్రాచలం సినిమా కోసం శంకర్ మహాదేవన్ చిత్రపాడింది. అంతకుముందుకు మీరు విన్న పాట మహర్షి సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక ప్రముఖ మోటివేటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా పుట్టామన్నది కాదు, ఎలా విజయం సాధించామన్నది ముఖ్యం. మనం చెప్పుకుంటున్న మోటివేటర్కు పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేవు, కానీ కాళ్ళు చిన్న వేళ్ల మాదిరిగా అతుక్కొని ఉన్నాయి. అవి కూడా మరి విడదీయరాకుండా ఉన్నాయన్నమాట. తండ్రి ధైర్యం చేసుకుని శస్త్రచికిత్స చేయించారు. వాటితోనే పుస్తక పేజీలు తిప్పడం, వస్తువులను పట్టుకోవడం, త్రీ వీలర్ నడపడానికి వినియోగిస్తూ ఉండేవారు, ఉన్నారు కూడా. అలాగే నోటితో పెన్నును పట్టుకుని రాయటం, బొమ్మలు గీయటం ఇలా అన్నమాట. తర్వాత గొంతుతో అదింపట్టి, బ్యాట్ను అదింపట్టి, గోల్స్ ఆడటం ఇలాంటివి చేశారు. అంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆయన నిరూపించారన్నమాట. అయితే నేనెందుకు అంగవైకల్యం నుంచి దాని గురించి ఆలోచిస్తూ బాధపడాలి అని ప్రశ్నించుకుని, ఎస్ ఐ కెన్ అనే సంకల్పంతో 5 సంవత్సరాల వయసులోని ఈత నేర్చుకున్నారు. అయ్యో మరి ఏంటి ఇంత ఇన్ని రకాలుగా బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా. నిజంగా ఎస్, ద గ్రేట్ మోటివేటర్ ఆయన. ఆయన గురించి చెప్తాను, చాలా ఆసక్తిగా ఉంది. వీలైతే ఆయన గురించి చదవండి. ఆయన గురించి సోషల్ మీడియా ద్వారా మరి అంటే మనం అలా చెప్పకూడదు, కానీ ఆయన గురించి చదివినట్లయితే మనం ఇతరులకు ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపవచ్చు, ఎలా మోటివేట్ చేయవచ్చు అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ్ భారతి.

గుండెజారి గల్లంతైంది సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీతంలో శ్రావణితో కలిసి పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. లైఫ్ వితౌట్ లింబ్స్ అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి అటిట్యూడ్ ఈజ్ అటిట్యూడ్ అనే ప్రేరణ ప్రసంగాలను అందించిన ఒక కంపెనీ వ్యవస్థాపకులు మనం చెప్పుకుంటున్నటువంటి ది గ్రేట్ మోటివేటర్ నికోలస్ జేమ్స్ వుజిసిక్, ఆయన అంత గొప్పగా రాణిస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఎందరికో స్ఫూర్తి. ఆయన తన 21వ వయసులోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సంథింగ్ స్పెషల్ అనే మ్యూజిక్ ఆల్బం కూడా విడుదల చేసి ఒక సంచలనమయ్యారన్నమాట. అయితే తర్వాత ది బటర్ఫ్లై షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించి ఉత్తమ నటులుగా కూడా అవార్డు అందుకున్నారు. మనం గొప్ప విషయం చెప్పుకుంటున్నాం, చాలా గొప్పవాళ్లు అని చెప్పుకుంటున్నాం. ఇలాంటి గొప్పవాళ్లు, గొప్ప విషయాలు, గొప్పగా విజయాలు సాధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ల గురించి చెప్పటము ఒక ఎత్తు అయితే కాళ్ళు చేతులు లేవు. ఇప్పుడు మనం ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటన్నింటినీ జయించి గుండె నిబ్బరంతో సంకల్ప బలంతో ఎస్ వి కెన్ డూ అని చెప్పేసి ప్రపంచానికి సవాలు విసిరినటువంటి ది గ్రేట్ మోటివేటర్ నికోలస్ జేమ్స్ వుజిసిక్, ఆయన సక్సెస్ స్టోరీ గురించి మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో చైతన్యం నింపి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన గురించి కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేశాము. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: America తో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు, ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ది చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్, సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి

కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 40 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

కార్యక్రమంలో మీరు విన్న పాట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీతంలో గోరెటి వెంకన్నతో కలిసి పాడిన పాట విన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

విశాల్ చంద్రశేఖర్ స్వరకల్పనలో రామజోగ శాస్త్రి గీతం విన్నారు. గానం హరిచరణ్, చిత్రం నారీ నారీ నడుమ మురారి. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఎప్పుడు విందాం లెనిన్ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ స్వీయ సంగీతంలో తమన్ శ్రీకృష్ణతో కలిసి పాడిన పాట

0: కింగ్డమ్ సినిమా నుంచి అనిరుద్ రవిచంద్రన్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు.

0: నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మీరు వింటున్న పాట తండ్రి సినిమా నుంచి. నకాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట.

కోటు సినిమా కోసం అనురాగ్ కులకర్ణి సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు. చివరగా డెకాయిడ్ సినిమా నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. బలమైన వికసిత భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, నషాముక్త భారత్ నినాదంతో అక్షర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఉదయం హైదరాబాద్ లో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ర్యాలీని ప్రారంభించగా నెక్లెస్ రోడ్ సైకిల్ స్టేషన్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, బలమైన వికసిత భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ ద్వారా ఒక అవగాహన కల్పించి మాదక ద్రవ్యాల డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నటువంటి మన యూత్ విద్యార్థులు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా జ్ఞానోదయం కల్పించాలని.
0: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి సచిన్ సావత్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 72 ఏళ్లుగా భక్తుల విశ్వాసంతో కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలియజేశారు. రాష్టంలో సమృద్ది వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మహాగణపతిని ప్రార్థించినట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, ఈ నెల 30వ తేదీలోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హులను తొలగించి, స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని అన్నారు. క్యూర్ పరిధిలో దాదాపు 9,000 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలియజేశారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐటీ పరిశ్రమల

0: శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఐఐటి ఢిల్లీ రూపొందించిన పాఠ్యాంశాలతో నైపుణ్యాభివృద్ది నుంచి ఉద్యోగం వరకు సమగ్ర మార్గాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫామ్ అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫామ్ సామగ్రి పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్ని అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దించాలని సూచించారు. అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దక్షిణాది రాష్టాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్టంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ ఎరువులు, పురుగుల మందులపై కేసులను డిజిటల్గా ట్రాక్ చేయాలని, పప్పుధాన్యాల విత్తన పంపిణీని పెంచాలని, ప్రకృతి వ్యవసాయాన్ని మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా 8 జిల్లాల్లోని పెండింగ్ దరఖాస్తులను 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేట్ రంగాల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను కూడా యువత అందిపుచ్చుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పాల్గొని ఇంటర్వ్యూలు పర్యవేక్షణ చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి అద్భుత స్పందన లభిస్తుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైడ్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వైడి ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ నేతల లక్షల కోట్ల రూపాయల భూదోపిడికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం బయట పెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిన్న రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేశారు. సిరిసిల్లలో బీజేపీ కార్యకర్త కొనుగోలు చేసిన కొత్త ఆటోను స్వయంగా నడిపి ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ
1: రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. 4 డేస్ 5 డేస్ అయింది ముఖ్యమంత్రి ఆరోపణలు చేసి కనీసం ఇంతవరకు చర్యలు ఏవి 8 ఎకరాలు తెలిసిరాలంటున్నావు. డాక్యుమెంట్స్ ఏవి బయట పెట్టు ఫస్ట్ పేదలకు ఇస్తామేమో జాగ్రత్తగా.
0: జూరాల ప్రాజెక్టుకు చేరిన 248 టీఎంసీల వరద నీటిని రైతులకు, వ్యవసాయ రంగ అవసరాలకు వినియోగించకుండా 100 టీఎంసీల వరద నీటిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాజెక్టులకు వదిలిపెట్టారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కృష్ణా జలాల నీటి వాటను కూడా వినియోగించుకోకపోవడం ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పోతిరెడ్డిపాడు, వెలుగోడు ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రాష్టంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అంచనా వేస్తూ అక్టోబర్ మొదటి వారం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రారంభించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర జిల్లాల వారీగా సమీక్షా సమాపేశాలు నిర్వహించి గోదాముల పరిస్థితిని ఆరా తీశారు. ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తూ దారి మళ్లింపునకు నిరోధించాలని చెప్పారు. మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలకు కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టారు. నకిలీ రసీదులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఒక ఖడ్గమృగాన్ని హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ దత్తత తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైటెక్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జే వసంత్కు 3 నెలల దత్తత కోసం చెక్ను అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్బంగా అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పర్యవరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డి అడిక్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి గల స్వచ్చంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం ఒక ప్రకటనలో

0: తెలియజేశారు. జాతీయ మాదక ద్రవ్య డిమాండ్ తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో డీఎడిక్షన్ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు డీఎడిక్షన్ కేంద్రం నిర్వహిస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎంపీ లాట్స్ నిధులతో హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ఎన్బీ, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్టస్థాయి క్రీడా పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 45 మంది ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీలంతా ఈ నెల 26-27 తేదీల్లో జరిగే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 89 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తామని, మధ్యవర్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సొసైటీ జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. భూముల రీసర్వే కోసం పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ, రహీంఖాన్పేట, తిప్పాపురం, జవారిపేట, జగ్గారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు జిల్లా సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్దం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూలస్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

శ్రోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపదాం. ఆన్సర్ చేసే ముందు ఆన్సర్ మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ లాంటివి, ప్రోగ్రామ్ ఎలా ఉంది, అలా ఉందని చెప్పేసి అలాంటివి ఏ మాత్రం టైప్ చేయకండి. ఎందుకంటే ఎంతమంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరూ చదివే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రిక్వెస్ట్ అన్నమాట. ప్రశ్న వచ్చేస్తుంది, మాంగళ్య బలం సినిమాలో హాస్యనటులు రమణారెడ్డి పాత్ర పేరు ఏంటి? మాంగళ్య బలం సినిమాలో హాస్యనటులు రమణారెడ్డి పాత్ర పేరు ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపాలి. మీరు వింటున్న పాట ఆహ్వానం సినిమా నుంచి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడింది.

షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే సమాధానం చేసిన వారు ఆర్ఎఫ్ సంతోష్ కుమార్ కాల్ టెక్స్ట్ బెల్లంపల్లి నుండి. ఆ తర్వాత చాలా మంది శ్రోతలు కార్యక్రమంలో మాకు కూడా సమాధానం తెలుసు, మేము కూడా పంపిస్తున్నాం అని చెప్పేసి చాలా మంది సంతోషంతో ఆన్సర్ చేశారు. వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం కూడా చేస్తాము. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, దస్తగిరి, సంధ్యప్రదురు, కడప జిల్లా నుంచి చోడవరపు నాగేశ్వర, గీతానగర్, హైదరాబాద్, సీతా దేవిక ఫ్రం ఏసరావు నగర్, శేషు కుకట్పల్లి నుంచి, గజ్వేల్ నుంచి శర్ల వెంకటేశం, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, నార్కెట్పల్లి మండలం నెమ్మానికి రామ నుంచి పున్న వెంకటేశం, హేమలత, పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి పుట్టపాక భవాని వెంకట్, మిథున్ మహాదేవ్, అప్పలరాజు పెడన నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, ఫరీద్ రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, పందిరి దామరంచ వీరు మెదక్ జిల్లా నుంచి, ఆర్మూర్ నుంచి మేడిక రాధ, ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఫీర్జాద్గూడ నుంచి శ్రీనివాస్, గుండు అమ్మదాస్ లావణ్య, పెద్ద అంబర్పేట నుండి, హైదరాబాద్ బిఎన్డి నగర్ నుంచి మోనిక బాలు, వినయ్ కుమార్,

జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి డి శ్రీపతిబాబు బెంగళూరు, డాక్టర్ వీరు రవికుమార్ అండ్ రమాదేవి ఫ్రమ్ మల్కాజ్గిరి, సేరే బాలాజీ, సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, చిలక నారాయణ అనసూయ యమున జాన్ కంపెట్ నిజామాబాద్ జిల్లా నుండి వీరు సరైన సమాధానం ఇన్ టైంలో పంపించారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి కూడా ఇన్ టైం వెంటనే దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ సరైన సమాధానం ఆచార్య మాంగళ్యబలం సినిమాలో హాస్యనటులు రమణారెడ్డి గారు వేసినటువంటి పాత్ర ఆచార్య, ఇదనమాట సరైన సమాధానం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఏ స్మారక చిహ్నాన్ని రాతికళ అని పిలుస్తారు? ఏ స్మారక చిహ్నాన్ని రాతికళ అని పిలుస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం, ఆన్సర్ చేస్తూ మరింత హుషారుగా ఉందాం.

జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమా నుంచి ఈ పాట. గానం తినా కమల్. సిరివెన్నెల రచనకు గంటాడి కృష్ణ, స్వరకల్పన.

షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే రెస్పాండ్ అయ్యి సరైన సమాధానం పంపిన శ్రోత అప్పలరాజు పెడన నుంచి, తర్వాత నిమ్మాని గ్రామ పుట్టపాక నుండి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, బ్రహ్మయ్య కర్నూలు నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామ్ ప్రసాద్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పంతడు శ్రీనివాసరావు మోరిపల్లి నుండి, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నేదురు కళ్యాణచారి దశగిరి సంధ్యా ప్రతిటూరు కడప జిల్లా నుండి, అలాగే పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుండి, నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుంచి, పుట్టపక్కల నుంచి భవాని వెంకట మాస్టర్ మిథున్ మహాదేవ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, చోడవరపు సాయి మన్విత గీతనగర్ హైదరాబాద్ నుండి, హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, తర్వాత మరొక శ్రోత వీరు వేరే ఆన్సర్ చేయకండి, వేరేవి ఇక్కడ పంపకండి, శేషు ఫ్రమ్ కూకట్పల్లి, ముండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ సుభద్ర, గుంటూరు జిల్లా నుండి ఒక శ్రోత దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా కరెక్ట్ చేశారు, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో సరైన సమాధానం ఏంటి అంటే పంచమహల్ అంటే ఏ స్మారక చిహ్నాన్ని రాతికళ అని పిలుస్తారు అంటే పంచమహల్ అనమాట. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మా శ్రోతలు చాలా ఉత్సాహంగా చాలా హుషారుగా ఆన్సర్ చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్. మరి మరో ప్రశ్న వచ్చేస్తుంది. గోరుమార జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? గోరుమార జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సప్ చేయండి. మీరు వింటున్న పాట అడవి సింహాలు సినిమా నుంచి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన యుగళగీతం.

కార్యక్రమంలో మేము అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చేసిన వారు ముందుగా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి వీరు వెంటనే స్పందించారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. వీరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. నిజామాబాద్ గుమస్తకాల నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య కూడా కరెక్ట్ గా చేశారు. ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, శేషు కుక్కట్పల్లి నుండి, రమాదేవి ఫ్రమ్ మల్కాజ్గిరి, రవికుమార్ పంతాడి శ్రీనివాస్ మోరిపల్లం నుండి, నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుండి, కర్నూలు బ్రహ్మయ్య దస్తగిరి సంధ్యా పెద్దటూరు, కడప జిల్లా నుండి కూడా పీరిజతగూడ నుంచి శ్రీనివాస్ బాలకృష్ణ నర్సంపేట, వరంగల్ జిల్లా నుంచి కూడా కరెక్ట్, నిర్మల్ జిల్లా బీఎడ్

నుండి మేరే సాయిలు కూడా రైట్ ఆన్సర్ చేశారు. ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుండి కీసర కాంచన కిట్టు వీరు కూడా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఎం మురహరి యశోధ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, భూమిదేని లక్ష్మారాయణ అమనుకుర్తి గ్రామం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, పుట్టపాక నుంచి భవాని వెంకట్ మాస్టర్ మీథున్ అప్పలరాజు పెడన, కీసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ మిర్యాల తిరుమలయ్య ఆండాలు, గీతానగర్ హైదరాబాద్ నుండి చూడవరపు రమాదేవి, హైదరాబాద్ బీరనగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్, చిలకనారాయణ అనసూయ, యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, ఎఫ్ ధర్మంచ మెదక్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సేరి బాలాజీ సావిత్రి, కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, ముండ్రాయి గ్రామం చనుమల మోహన్ సుభద్ర మహిర, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామ్ ప్రసాద్, అరుణిత అవైభవ్ కిరణ్ కుమార్, లత ఆదిలాబాద్ ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా మేడిపల్లి సాయి చరణ్ శ్రీతేజ వీరు గుంటూరు జిల్లా నుంచి, పాలెం పోలు శివదాస్ రెడ్డి, తర్వాత విజయ్ కుమార్ చందనగర్, నాగనాథ్ గుప్తా వీరు నిజామాబాద్ జిల్లా నుండి, పెద్దంబరపేట నుంచి గుండు అంబదాస్, ఆర్ము నుంచి రాధ, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి ఇంకా వారి మిత్రులు, పొలిశెట్టి మోహన్ బాబా వీరంతా కూడా సరైన సమాధానం చేశారు, ఇన్ టైంలో చేశారు మరి సరైన సమాధానం. వెస్ట్ బెంగాల్ ఇది కరెక్ట్ గా చేశారనమాట వీళ్ళంతా కూడా. మిగతా వాళ్ళు కూడా చాలా మంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీరందరూ కూడా అభినందనలు తెలుపుతోంది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు? భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు? ఆ నాయకులు ఎవరు? మీ కనుక ఆన్సర్ తెలుసు వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఆన్సర్ మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లాంటివి, గుడ్ ఆఫ్టర్నూన్ లాంటివి ప్రశ్నలు వేస్తున్నారు, ఇలా వేస్తున్నారు అలా వేస్తున్నారు ఇలాంటి మాత్రం టైప్ చేయకండి. మీరేంటో మీ అభిమానం ఏంటో అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేస్తున్నాను. పాట అయిపోయిన మాత్రం సమాధానం చేయండి. మీరు వింటున్న పాట కూలీ నెంబర్ 1 సినిమా కోసం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డ్యూట్ సాంగ్, సిరివెన్నెల రచనకు సంగీతం ఇళయరాజా.

షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు, ఆ నాయకులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదన్నమాట. సో మరి పోటీతత్వం ఉండడం కోసం మీరందరూ చేసిన ప్రయత్నానికి అప్రిషియేట్ చేస్తున్నాము, కానీ సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. సరైన సమాధానం జవహర్ లాల్ నెహ్రూ, ఇది సరైన సమాధానం. మనం నాయకులు అని పదం వాడాం, లాయరు ఎవరు, జడ్జి ఎవరు ఇలాంటివి అడగలేదన్నమాట. సరే, ఈ క్రెడిట్ అంతా కూడా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ కు చెందుతుంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏది? అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏంటి? ఇది మీకు దీనికి కనుక ఆన్సర్ తెలిసే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాము. చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జెటిక్ గా షోలో పార్టిసిపేట్ చేస్తూ అందరినీ కూడా సంతోష సాగరంలో ముంచెత్తుతున్నారు. మరి వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మీరు వింటున్న ఆల్ టైమ్ హిట్ సాంగ్ ధర్మక్షేత్ర మూవీ నుంచి.

కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏది అని మన ప్రశ్న వేశాము. అయితే ఏ నది అరేబియా సముద్రంలోకి ప్రవహించవు అనే సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఆప్షన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ సరైన సమాధానం పంపారు కొంతమంది మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నది పేరు చెప్పారు. సరైన సమాధానం పంపిన అభిమాన శ్రోతలందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతోంది. దస్తగిరి సంధ్యాపేదూరు కడప జిల్లా నుంచి, అలాగే నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి శ్రీనివాస్ లావణ్య సంఘవి, వీరు సరైన సమాధానం చేశారు. అలాగే భాను మియాపూర్ నుంచి కూడా మరొక శ్రోత, వీరు సరైన సమాధానం చేశారన్నమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి, తర్వాత పుట్టపాక భవాని వెంకట మాస్టర్ మిథున్, వీరు భూమిదిని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, బీరెడ్నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా వారి మిత్ర బృందం, అలాగే ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, తర్వాత నిజాంపేట్ గణేష్ వెదవతి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం గోదావరి, కృష్ణ, కావేరి, మహానది, ఇవి మాత్రమే. మరి ఇవి అరేబియా నదిలోకి ప్రవహించే నదులు అన్నమాట. ఈ సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి ఎప్పటిలాగే షోలో పార్టిసిపేట్ చేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క శ్రోతకి థ్యాంక్స్.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా విరివిగా ఇష్టంగా సేవించే శీతల పానీయాలలో విష పదార్థాల అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించి ఎలుగెత్తి చాటి నిజాలను విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనపాటి ఆమె. చిన్ననాటి నుండే ఆమె అటవీ సంరక్షణ పట్ల దృష్టి సారించి ఆ బృందంలో చేరి పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువను పెంచుకుని మరి ఆ రంగంలో నిర్వీరామంగా కృషి చేస్తున్నారు సునీతారామన్ గారు. ఆమె జీవిత విశేషాల గురించి, ఆమె చేసినటువంటి సేవ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి. మీరు వింటున్న పాట రేయ్ సినిమా నుంచి. వాసు నోయల్ సేన్ పాడిన పాట.

0: సంతగాదరా నీకు అంత, ఇది నా శ్లోకం. ఈ శ్లోకాన్ని పదే పదే స్మరిస్తే నవగ్రహాలు జన్న కమెంట్లోకి వస్తాయి, జన్న హ్యాట్రిక్ సాధిస్తుంది. సర్వే జన్న సుఖినో భవంతు అని చలవిస్తున్నాడు ఈ లుంగి బాబా. సన్నా లంగా బాబా 1 2 4 4 2 1.
1: సునీత నారాయణ్ ఢిల్లీలో ఉన్నప్పుడే విద్యార్థి దశలోనే భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ ప్రభుత్వేతర సంస్థలో ఒకటైనటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థలో చేరి పలు విధాలుగా అంటే పలు హోదాల్లో మరి కొన్ని కార్యకలాపాలు కొనసాగించారన్నమాట. వాతావరణ మార్పులు సంక్షోభానికి కారణం, కొన్ని దేశాలు వినియోగించేటువంటి శిలాజ ఇంధనాలే కారణమని చెప్పేసి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని ప్రభుత్వాలకు, ప్రభుత్వేతర సంస్థలకు, తర్వాత స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ ఆరోగ్యం పట్ల మనం ఎలా శ్రద్ద తీసుకోవాలి, ప్రభుత్వ ఆరోగ్యంపై ఎలాంటివి ప్రభావాలు చూపిస్తున్నాయి అనే వాటిపైన విశేషంగా కృషి చేసి వారందరినీ కదిలించారన్నమాట నారాయణ్ గారు.

నిజానికి ప్రజారోగ్యంపై ప్రభావాన్ని చూపించే కొన్ని విషయాల పట్ల మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇలాంటి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, వాటిపై పరిశోధన చేసేవారు లేకపోతే నిజంగా ప్రజల ప్రాణాలకు దిక్కులేదనే చెప్పాలి, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదనే చెప్పాలి. కారణం ఏంటంటే, మార్కెట్లోకి రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి. ఏది నాణ్యతగా ఉంది, ఏది నాణ్యతగా లేదు, అందులో ఏ రసాయనాలు కలిపారు, కొంతమేరకు అందరూ చాలా కరెక్ట్గానే తీసుకుంటారు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు, కానీ జనాభా తర్వాత మనుషుల యొక్క బలహీనతలు తర్వాత నిరక్షరాస్యత, వ్యాపార మార్కెట్ను సొంతం చేసుకోవాలనే ఒక బలమైన ఆకాంక్ష, కొంచెం స్వార్థం, కొంచెం డబ్బు సంపాదన అక్రమంగా సంపాదించాలి, ఇలా రకరకాలైనటువంటి సొసైటీలో రకరకాలైనటువంటి సంస్థలు రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తువులు ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది కీడు చేస్తుంది, ఏది హాని చేస్తుంది, ఏది మేలు చేస్తుంది తెలుసుకోలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. వీటన్నిటికీ పర్యవేక్షించే అధికారులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కళ్ళు కప్పి చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. అందుకని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటారు అధికారులు. ఎంత చేసినప్పటికీ కొంతమంది ఇంకా అలాంటి వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, కానీ వీళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఉద్యమాలు చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణగా కల్పిస్తూ ఉన్నవాటిని ఏవైతే చెడు పదార్థాలు, చెడు రసాయనాలు, రకరకాల కల్తీ ప్రొడక్ట్స్ వస్తున్నాయో వాటన్నింటినీ వెలికితీసి సమాజానికి చెప్పి ప్రభుత్వాలని కదిలించి వాటి మీద దాడులు చేయించేటువంటి వాళ్లు ఎవరు, నిజమైన రథసారథులు ఎవరంటే ఇలాంటి ఉద్యమకారులు, సునీత నారాయణ లాంటి వాళ్లు. కొన్ని రకాల శీతల పానీయాలలో పురుగుల మందు ఉన్నాయని తన సంస్థ ద్వారా బయటపెట్టినటువంటి ధీరో దాత్రాలు సునీత నారాయణ గారు 2012లోనే ఆమె పర్యావరణంపై ఎక్స్ట్రా మ్యాటర్ అనే పుస్తకాన్ని రాసి ఆ పుస్తకంలో రకరకాలుగా ఆమె పరిశోధన చేసినటువంటి అంశాలన్నింటినీ ఆ పుస్తకంలో నివేదించారు. ఆ పుస్తకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆ నివేదికను బయటపెట్టారనమాట. బయటపెట్టి ప్రభుత్వాలను కదిలించారు, రకరకాల అందరిని అవేర్నెస్ చేయించారు, అందరికీ చైతన్యం కలిగించారు. దాంతో ఆమె చెప్పింది నిజం అని చెప్పేసి, ఇది ప్రజల ప్రాణాలకు చాలా చాలా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది, మన ప్రజల ప్రాణాలకు రక్షణగా మనం నిలవాలి అని చెప్పేసి ఆమె చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. అందుకే భారత ప్రభుత్వం ఆమె సేవను, ఆమె అవిరల కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసి గౌరవంగా సత్కరించారు. చలాకి సినిమా నుంచి కార్తీక్ శ్వేత పాడిన పాట మీరు వింటున్నారు.

పులుల సంరక్షణ అలాగే గంగానది ప్రక్షాళన వంటి కొన్ని మంచి సేవా కార్యక్రమం కూడా చేశారు. వారికి బాసటగా నిలిచారు. అంతేకాకుండా ఆ సంస్థల్లో ఒక మెంబర్గా కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఫ్యాక్టరీ ఫార్మింగ్, వాయుకాలుష్యం, పారిశుద్ధ్య లోపం, స్వచ్ఛమైన నీరు లేకపోవడం వల్ల అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడతాయి అని చెప్పేసి వాటి నివారించాలి అని చెప్పేసి వాటి పట్ల అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టి దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు సునీత నారాయణ్ గారు. మరి వారు చేసినటువంటి దశాబ్ద

తరతరాల పాటు నిరంతరాయంగా కృషి చేస్తూ మనుషుల్ని కదిలిస్తూ మనుషుల్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వాలతో పాటు కలిసి పనిచేస్తూ అన్ని కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ రానున్న తరాల వారికి ఆరోగ్యం పట్ల పూర్తి భద్రతనిచ్చే విధంగా ఆమె ఉద్యమాలు చేయడం సామాజిక కార్యకర్తగా ఒకటేమిటి రెండేమిటి నాలుగేమిటి ఎన్ని రంగాల్లో ఆమె చేసినటువంటి సేవలు ప్రశంసనీయమని భారత ప్రభుత్వం కొనియాడింది. అనేక అవార్డులు స్వచ్చంద సంస్థ వాళ్లు దేశ విదేశాల వాళ్లు కూడా ఆమెకు అవార్డులు రివార్డులు ఇచ్చి ఘనంగా సత్కరిస్తూ వస్తూ ఉన్నారు.

0: శక్తిశీలి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట చింతకాయల రవి సినిమా కోసం కెకె సునిధి పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం విశాల్ అండ్ శేఖర్. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. పద్మశ్రీ అవార్డీ సునీత నారాయణ్ గారి జీవిత విశేషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం సరిగ్గా 3 గంటలు 30 నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు. అనంతరం చాయ్తో హాయి కబుర్లు కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం. సాయంత్రం షోస్కు కార్యక్రమంతో మీకు స్వాగతం పలుకుతుంది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి.
1: श्रोताओं नमस्कार, बहुत बहुत स्वागत आप सबका इस प्रोग्राम में मन चाहे गीत, जिसका नाम है आपके प्यार भरे फरमाइशी गीत जो आपने लिख भेजे हैं पत्रों के जरिए हम तक पहुंच चुके हैं और आज इस प्रोग्राम में शामिल होने को एकदम तैयार है. आज का ये गीतों का सफर आप तय करेंगे अनुराधा उपाध्याय के संग. चलिए शुरुआत करते हैं इस पहले गीत के साथ.

0: मन्नाडे की आवाज में गीत अभी आप सुन रहे थे श्री 420 फिल्म का नाम शैलेंद्र ने इसे लिखा शंकर जयकिशन की तर्ज इसे सुनना चाहा था गणेशपुर गंज डूंडवारा उत्तर प्रदेश से एम फारूक कादरी फिरासत हुसैन मुनव्वर लल्ला पप्पू बिजली वाले शेख शमा परवीन अलकमर बेगम अफसाना बेगम महजवी शेख और मिर्जा नसरीन बेगम ने साथ ही ताज मंजिल लकड़ बाजार खंडवा से मोहम्मद रफीक पवार मोहम्मद साकी पवार और मोहम्मद हसनैन ने इसे सुना चाहा था बाजार चौक ग्राम दीवाल से शंकरलाल गंगराड़े वनीता छोटू पूजा रोशनी अजय और वामिका ने ग्राम छह गांव देवी जिला खंडवा से अशोक कुमार वाघे वंदना भूपेंद्र झवर तनुश्री आरोही और कान्हा वाघे ने इसे सुनना चाहा था साथ ही सेक्टर 9 पंचकुला से रमेश गुलाटी स्नेह हिमांशु और देवांशु गुलाटी ने इसे सुनना चाहा था और वरुण जवुलका से महेंद्र सरकटे विजया और
1: मिले अंत लोकज्ञानं लेनिदानिवि कादु
2: अवुनु बाबू नेनु बोत्तिगा लोकज्ञानं लेनिदानि कदा अंदुके कन्न पुण्यानिकि నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా
1: శ్రీధర్ కాస్త అమ్మ మాట వినరా మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి తర్వాత చూద్దాం
2: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్న తర్వాత వాడు ఎలా పోతే నాకేంటి నా మాట విననప్పుడు
1: అబ్బా శుభమా అని పెళ్లి ప్రస్తావనలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి
2: నేనేదో అనేసాను అనుకుంటున్నారు గాని ఈ తల్లి బాధ మీరు అర్థం చేసుకోవటం లేదండి అభ్యుదయం ఆదర్శం అంటూ ఏవో పుస్తకాలు చదువుతూ సభలు సమావేశాలకు వెళ్తుంటే నా కొడుకు మంచి విజ్ఞానవంతుడు అవుతున్నాడని ఆనందపడ్డానే కాని నువ్వు ఇలా నా గొంతు కోస్తావని నా ఆశల వృక్షాన్ని కూల్చేస్తావని ఊహించలేకపోయాను
1: అమ్మా నేనే నీ గొంతు కోశానమ్మా నేనేం నేరం చేశానని

0: ఊరుకోరా వాణి, మనిషి జీవితంలో పెళ్ళి ఒక తప్పనిసరి వ్యవహారమే. కానీ దానికోసం బంధాలు అనుబంధాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
1: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు. కానీ పెళ్లి గురించి, అది మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకు ఇష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్లికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఎదికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
0: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడుతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో అలాగేనా మాట్లాడేది? ఆ సేతు హిమాచలం, ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలం ఇవ్వడం పచ్చి నిజం. కోటికొక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కానీ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని, సంసారాల్ని, అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు. అర్థం చేసుకో.
2: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి, వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే. ఇదిగో వినండి, నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరగకపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
1: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్లిళ్ళు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో, ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను నాన్నను నొప్పించాలని కాదమ్మా.
2: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపును పడ్డా. ఏం చేయాలని మేమిద్దరూ మాథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య, నానమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్లయితే పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంటం చేయడం మీ వల్ల కాదని వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా సంపచ్చ జీవన ఫలమే. అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేం తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబమంతా ఎంత ఆనందభరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశం అయిపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఎంత వాడిని చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
1: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
0: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
2: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి, మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: పాతికేళ్లన్న ఆశలు నా కొడుకు అడి ఆశలు చేస్తాడని నేను ఊహించలేదండి. తండ్రిగా మీరు మీ బాధ్యతల వెనుక మీ ఆవేదన అనుచుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు, చాలా మంది తల్లులది ఏమండి, చిన్న ప్రపంచం అండి. ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేవు.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్ట సుఖాలు బాధ్యతలు కలిసి పంచుకొని సంసారాన్ని సాగించాం వాణి, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదండి, ఎంత మనసు కుదుట పరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. ఏమండి, నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఒడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి, ఏమిటా మాటలు? నీ స్థానం నా గుండెలు. రావాణి, రా.
2: వాణి, వాణి, వాణి.

0: శారదా, శారదా.
1: వస్తున్నా.
0: కాసిని మంచినీళ్ళు పట్రా.
1: ఇదిగోండి.
0: నీ పూజలు పురస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలిద్దరూ ఫోన్ చేసే టైం ఏంది?
1: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేశాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
1: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం శారదా. నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
1: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడం ఏమిటి, నేనుండగా? అయినా మీ కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే వంట కూడా చేసేస్తానంటారు.
2: బాగా చెప్పావమ్మా.
1: రండి అన్నయ్య, బాగున్నారా?
2: బాగున్నానమ్మా.
1: మీకు కూడా కాఫీ పట్టుకొని వస్తానండి.
2: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలో ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పోనీలేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలు ఉండగా.
1: చాలే, ఊరుకోండి, ఈ కాఫీ చుక్కకేనా?
0: రాఘవ, శారద భోజేశు మాత నన్నే కాదురా, మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతుర్లా చూసుకుందరా.
2: అవునరా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటి వారు పుట్టింటి వారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్ళు కోటికొక్కరుంటారు. అందులో మా శారద్ది అగ్రతాంబులం.
0: అవునరా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
2: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆ లోపం.
0: రాఘవ, భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను, కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేషు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అదొక్కటే లోపం, దాంతో నా పైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
2: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవన సారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకు అందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందిరా.
0: శారద పట్నంలో పెరిగిందా, అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
2: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదా, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారదా.
1: వస్తున్నాను అన్నయ్య.
2: చూసావమ్మా,
1: కాఫీ తీసుకోండి.
2: నా పెళ్లి రోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు. నేను ఎప్పుడూ వెనకబడిపోతుంటాను. నీ దంపతులిద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
1: ధన్యవాదాలు అన్నయ్య. ఇదిగో స్వీట్స్ తీసుకోండి.
2: అయ్యయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్ సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
1: అన్నయ్య, మీకు తెలుసుగా, మా మ్యారేజ్ డే నాడు ఆయన అన్యమనస్కంగా ఉంటుంటే నాకు అనుమానం వచ్చింది. ఒక ఏడాది కొంచెం సాహసించి అడిగేశాను.
2: అదేంట్రా శ్రీధర్, కొంపతీసి నాకు తెలియకుండా పెళ్లికి ముందేమైనా ప్రేమ వ్యవహారం?
0: బాగుందిరా మీ అన్న చెల్లెల వరుస. నీకు పాజిటివ్ ఆలోచనలు రావా? ఈరోజు తేదీ ఎంత?
2: మార్చి 23. ఎందుకు?
0: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజు. భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
1: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈరోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సమా?
2: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
1: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదూ.
0: మా అక్క ఏమంత తీసుకోలేదు, నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
2: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లాయి ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడు ఎప్పుడూ వాళ్ళ అక్కని వెనుకేసుకునే వస్తుంటాడు.
0: రాఘవ, మా అక్క నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం.

0: అవునవును, వెనకటికి ఓ మహాతల్లి, ఆటకు నేను, పాటకు మా అప్ప అందట. నీ అక్క తమ్ముడు గురించి మేమే చెప్పుకోవాలి.
1: నీ జీవ చాపల్యానికి మా అక్క కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరుణేశ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
0: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే మాకు స్వేచ్ఛ. బజారు తెచ్చిన తర్వాత అక్షంతలు, వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, రే చివరికి పచ్చిమిరపకాయలు కూడా వంకలేరా, అన్ని పండిపోయాయని.
1: చాలే ఊరుకుందు, బజారుకెళ్ళి కూరగాయలు తేవడం కూడా నీకు చేత కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకుంటా.
0: అవునవును, అన్నీ మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్లయ్య అమాయకురాలు కాబట్టే అన్నీ నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. నాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, రే చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడిష్ట ప్రకారమే చేస్తుంది. వాటర్ లిస్టులోను, బ్యాంక్ అకౌంట్లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
2: చేశాడన్నయ్య, ఎక్కడో ఉద్యోగానికి చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
0: అదేనమ్మా క్యాంపస్ ఇంటర్వ్యూలని. ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీలు వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
1: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడి గారు వాసు ఐఐటీలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసం ఇస్తున్నావు.
2: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు. కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేను అన్నయ్య. మీరైనా చెప్పండి వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని, మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
0: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేమి ఆందోళన చెందకు.
1: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు. కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
0: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది. మరి
2: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
1: సరేలే సారదా, నేను కాదన్నానా.
0: శ్రీధర్, మరి నేను బయలుదేరుతానరా, సాయంత్రం వస్తాను.
1: అరే భోజనం చేసి వెళ్దు గారు ఉండరా?
2: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
0: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: అమ్మా.
1: ఆ వాసు, బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావురా?
0: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
1: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం, వాళ్ల వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్న, మన దగ్గర ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
0: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను. నువ్వేం ఆందోళన చెందకమ్మా, ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్నీ దొరుకుతున్నాయి నాకు.
2: ఏమిటి శారదా, వాసు ఫోన్ చేశాడా?
1: అవునండి. వాసు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వచ్చారు, ఇస్తాను, మాట్లాడు.
2: వాసు.
0: నాన్నగారు బాగున్నారా?
2: మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త.
0: అలాగే నాన్నగారు, ఉంటాను. మెట్రో ట్రైన్ వచ్చేసింది, నేను మళ్ళీ మాట్లాడతాను నాన్నగారు, అమ్మతో చెప్పండి.
2: సరే సరే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త.
1: పెట్టేశాడా? అంతా ఉరుకులు పరుగులు జీవితం. నా బాధ మీరు వాసు అర్థం చేసుకోరండి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నాన్నమ్మ అంటుండేది, అందుకే కాబోలు.
2: శారదా, అవి మీ నాన్నమ్మ తాతయ్య రోజుల నాటి సూక్తులు, కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, వేరే గత్యంతరం లేదు.
1: మీకేమండి, ఎన్నైనా చెప్తారు, మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికి ఎంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడ భోజనం ఎలా తింటున్నాడో ఏమో. వాసు ఏడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
2: సరదా, నువ్వు అదే హాతితో ఉంటే నీ

0: ఆరోగ్యం పాడవుతుంది. నీతో పాటు నేను కష్టాలు పాలవుతాను. నాకు నువ్వు నీకు నేను. ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఇరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది. దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారద, అర్థం చేసుకో, పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవటం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళి వస్తాను.
1: సరే. ఏమండి, ఆ దొండపాదికి 4 రోజుల నుండి నీళ్లు వేయడం లేదు, చూడండి కాస్త.
0: సరే సరే సరే.

0: హలో
1: అమ్మా, నేను.
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడూ లేని ఈవేళప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారు ఇంట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడ మీదకి మొక్కలు నీళ్లు పోసి వస్తానని వెళ్లారు. ఎందుకమ్మా, నాన్నగారు ఉంటే ఇబ్బంది ఏమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం, అందుకే నాన్నగారుంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించిన తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంప తీసి అల్లుడు గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకు వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడు పెళ్లి గురించి.
0: అదేమిటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పచ్చుగా.
1: అబ్బా, అది కాదమ్మా, తమ్ముడు
0: అబ్బా చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా,
0: అయ్యయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకి సమస్య?
1: అబ్బా, అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు, అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా, తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు. నాన్నగారు ఎలాగూ కాదనరని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరస, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు. అందుకే నేను నాన్న మీరెంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి, పిల్లల ఆలోచనలు అభిరుచులు కూడా మార్పు వచ్చేసింది. కులాలు కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారు ఎలాగూ అభ్యంతరం చెప్పరు, నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
0: అదేమిటే అలా మాట్లాడతావు? ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకొని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
1: అది కాదమ్మా, పాపం తమ్ముడు ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
0: చాలేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
0: శాంతి అండి. ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
1: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వేం చెబుతున్నావు?
1: నాన్నగారు, అది
2: పర్వాలేదు, చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నది సమస్యగా, ఆవిడ ఓ అమ్మాయికు రాలు. తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అన్నీ అమ్మకు సమస్యలే. ఇంకా తల్లి చాటు బిడ్డ అనుకుంటుంది.
0: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నషాలానికి ఎక్కుతుంది కోపం.
2: అమ్మా శాంతి, అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పు.
1: నాన్నగారు, అది
2: చెప్పమ్మా.
1: తమ్ముడు అమ్మాయిని ప్రేమించాడట, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
2: అంతేనా, నేనేదో పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మ తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?

0: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్గా ఆలోచిస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మనొప్పించడం గురించే తమ్ముడు బెంగంత. ఎంతైనా వాడు అమ్మ కొడుకు కదా. ఉంటాను నాన్నగారు, అమ్మనొప్పించే బాధ్యత మీదే.
1: సరేనమ్మా, సరేనన్నానుగా, నేను అమ్మతో మాట్లాడతాలే.
2: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఎడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నాను. తీరా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు?
1: సరదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనలతో ఉన్న అమాయకురాలివి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది. ఇంకా మన ఆలోచనలు అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుదామంటే జరిగే పని కాదు. ఇంకా నయం మన పెంపకంలో పెరిగినవాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
2: ఏమండి, మన పెళ్ళైన ఇన్నేళ్ళలో ఏనాడు మీ మాటకు, మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మనింటి కోడలవుతుంటే సరే అనడానికి మీకు మనసలా ఒప్పుతుందండి?
1: శభాష్ శారదా, శభాష్. అమాయకురాలివే కానీ అమ్మవలిపించుకున్నావు.
2: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురుని చేసుకోకపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు?
1: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారద. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాటపై నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారద. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారద.
2: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగుజాడలా నడవమంటున్నారా?
1: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
2: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
1: శారద, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడు ఆశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధరబంది ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసు నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలమవుతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలా మంది. ఆ తరువాత దుష్ఫలితాలు చవి చూస్తారు.
2: ఏమోనండి, నాకు అంత లోకజ్ఞానం లేకపోయినా వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
1: శారదా, శారదా, ప్లీజ్ టెన్షన్ పడక శారదా. రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: అరే వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా, నీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో నేను ఆందోళన చెందుతున్నావా?
1: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీకాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతమవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పోనీలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
1: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, పురుములేని పిడుగులా అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడవాడు?
0: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టం లేదని తనకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే మీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా

0: స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతేగా
1: శారదా. ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. నా తల్లిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీ కవి గొప్ప పాట రాశాడు.
0: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
2: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
0: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం లేనిదాన్ని అమ్మతో పనే ఉంది. మీ నాన్నగారు ఎలాగూ సపోర్ట్ చేస్తారనేగా నీ ధైర్యం.
1: శారదా, ఏమిటా అర్థం లేని మాటలు? ఉదయం ఫ్లైట్కి వచ్చాడంటే ఎన్ని గంటలు లేచాడో, తల్లిగా ముందు బిడ్డ ఆకలి తెచ్చు, తర్వాత కొడుకు కోరిక ఎలాగో తీరుస్తావనుకో.
0: చాలే ఆపండి మీ జోకులు, నేనంత ఉల్లాసంగా లేను. ఇదేమిటనుకున్నారు, పెళ్లి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం మీకు ఉందేమో గాని నాకు లేదు, నాకు లేదు.
2: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
0: ఎందుకురా, నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం కట్టుబాట్ల మధ్య పెరిగిందాన్ని. ఇదిగో నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించలేను.
3: అవునరా వాసు, వారం రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఒకటే ఆవేదన.
4: అమ్మా శారద,
3: సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేశాయి, అందులోనూ పెళ్లిళ్ళ విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
0: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
1: ఏంటన్నా, మా కుటుంబ వ్యవహారం చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసగబారిపోతుంది. మాతృత్వ మమకారంతో చేస్తపు సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశ దశ చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అన్నయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం చేసుకునేలాగా మాట్లాడుతున్నావా?
3: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లాయి నన్ను కాకపోతే ఎవరినంటుంది? అమ్మా శారద, నీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించమ్మా.
0: అన్నయ్య గారు నన్ను క్షమించండి, చిలికి చిలికి గాలి వాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి మిమ్మల్ని నొప్పించాను.
3: అబే అదేం లేదమ్మా, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో చాలా మంది తమకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
1: రాఘవ, మమ్మల్ని క్షమించరా.
3: అరే అవేం మాటలరా, మనలో మనకి క్షమాపణ లేట్రా.
1: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
2: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేశాను. సరళది అచ్చం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని. నేను గాని సరళ గాని మా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
3: కరెక్ట్ వాసు, ఈ కాలం పిల్లలు చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులను నొప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకుని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు జరగలేని అనర్థాలు జరుగుతున్నాయి. తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా నువ్వు సరే, నన్ను కాబోయే కోడలు అదే మా అమ్మాయి సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంత శుభమే జరుగుతుంది.
0: అన్నయ్య గారు మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
1: ఎంతైనా అన్నయ్యకే ఓటు వేశావు, వీడు సామాన్యుడు కాదు.
2: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
1: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
3: వాసు.
2: మామయ్య,
3: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు, పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
2: అలాగే మామయ్య.
3: సరే, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మ శారదా, నాకు ఈరోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
0: అయ్యయ్యో, ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
1: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం అంతేలే, మరి అన్నా చెల్లెలు కదా, చివరికి మీ ఇద్దరి నిర్ణయమే ఫైనల్, మేమంతా ప్రేక్షకులమే.
3: ఓ రామాయకుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలం ఎక్కడదిరా.

0: మీరింతవరకు అనివార్యం నాటకం విన్నారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు: భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా
2: వసంత
1: రంజిత్ పాడిన పాట, రచన చంద్రబోస్.

0: చెప్పేది అర్థమేం చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.

0: అమరవీరుల త్యాగఫలం, ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులు వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో భవంతు.

0: అమరవీరుల త్యాగఫలం, ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

5:30 ఉండేటువంటి కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ స్టూడియో కోడ్ నంబర్, 2300081, 295081.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చంద్రశేఖర్ ఆజాద్ మంచిర్యాల జిల్లా దొనబండ నుంచి ఉత్తరం రాశారు. మాకు కిల్లర్ చిత్రం నుంచి ప్రియా ప్రియతమ రాగాలు పాట వినిపించినట్టు కోరుతున్నారు. వా చంద్రశేఖర్ ఆజాద్ ఇంకా వారి కుటుంబ సభ్యుడు మరియు వారి మిత్రులు కూడా మీకోసం ఈ పాట విందాం. శ్రోతలు మీరు కూడా ఇలాగే ఉత్తరం ద్వారా పాటలు కోరాలనుకుంటే శ్రోతలు ఉత్తరం వెళ్లాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001. ఈ చిరునామాకు ఉత్తరం రాసినట్లయితే ఆ ఉత్తరాన్ని చదివి పాట వినిపించడం జరుగుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంటు వైర్ల దగ్గర కానీ కరెంటు స్తంభాల వద్ద కానీ ఎట్టి పరిస్థితులు నిలబడకూడదు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు కూడా. ఇంకా వ్యవసాయాలలో పంట భూముల్లో పనిచేసుకునేటప్పుడు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో నిలబడకూడదు, నిలబడినట్లయితే పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. కరెంటు స్తంభాల వద్ద వర్షం పడుతున్నప్పుడు నిలబడితే విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. కార్యక్రమంలో చివరిగా ఖైదీ చిత్రంలోని ఈ పాట విందాం.

0: మాట చెప్పుండి పాట ఇనుండి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలవి. మళ్ళీ వల్ల రాత్రి 8:30 ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేయవచ్చు. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాట వినవచ్చు. రోజట్లాగే రేపు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సంబరం పిల్లల కార్యక్రమంలో పాటలు, కథలు, పద్యాలు, గేయాలు, నాటికలు మొదలైనవి వినిపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క అభిరుచులను కూడా ముచ్చట్ల ద్వారా వినిపించడం జరుగుతుంది సంబరం కార్యక్రమంలో ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 6 గంటల దాకా. ఇప్పటి సంబరం కార్యక్రమంలో విందాం చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వైత్తో ముచ్చట. తర్వాత జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం. ముందుగా విందాం చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వైత్తో జ్యోతి పెట్టిన ముచ్చట.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా August 17 నుంచి October 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: చిన్నపిల్లలు చిచ్చర పిడుగులు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో వాళ్ళు ఏ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ రంగంలో ముందుకు దూసుకెళ్తారు, నిష్ణాతులైతారు. కన్న తల్లిదండ్రులకే కాదు పుట్టిన ఊరికి కూడా పేరు ప్రతిష్టలను తీసుకురాగలుగుతారు. మరి ఆ చిచ్చర పిడుగులలో ఒకరైనటువంటి మోక్ష అద్వైత్ ఇప్పుడు మనతో పాటున్నారు. జాతీయ స్థాయిలో చిత్రలేఖనంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిండ్రు. వయసు 7 ఏళ్లే అయినా తల్లి తండ్రుల ప్రోత్సాహంతో పెయింటింగ్ లో ఇప్పుడు రాణిస్తున్నారు. తనతో మాట్లాడదాము. నమస్తే బిటా అద్వైత్, బాగున్నావా?
7: బాగున్నా మేడం.
6: బాగున్నావు. మరి నువ్వు 8వ తరగతి అవుతున్నావు?
7: సెకండ్
6: క్లాస్ లోనే నువ్వు జూనియర్ స్టార్ ఆర్టిస్ట్ అవార్డుని, గోల్డ్ మెడల్ అవార్డుని గెలుచుకున్నావు. ఎలా అనిపిస్తుంది నీకు?
7: హ్యాపీగా ఉంది.
6: చాలా సంతోషంగా ఉందా? ఫస్ట్ నీకు ఈ అవార్డు వచ్చిందని తెలియగానే ఎట్లా సంతోషపడ్డావు? ఏమనిపించింది నీకు?
7: హ్యాపీ అనిపించింది.
6: ఎవరు చెప్పారు నీకు ఇది అవార్డు వచ్చిందని?
7: పప్పా.
6: పేరేంటి?
7: రమేష్.
6: మీ అమ్మ పేరేంటి?
7: ఉమ్మ.
6: మీకు అన్నయ్య ఉన్నారా? ఒక్కడువేనా? ఓకే. అయితే నువ్వు క్లాస్ లో చదువుతూ ఉంటావు కదా,

0: టీచర్లు చెప్తుంటారా ఇలా పెయింటింగ్ వెయ్యాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు నీకు?
1: మా పప్పా.
0: ఏం నేర్పించాడు మొదట, ఎలా నేర్చుకున్నావు నువ్వు?
1: పప్పా చెప్తే నేను నేర్చుకున్నా.
0: ఫస్ట్ ఫస్ట్ వేసిన పెయింటింగ్ ఏది నువ్వు వేసింది?
1: హౌస్.
0: దాంతో పాటు ఇంకేం వేసావు?
1: ఫ్లవర్స్, ట్రీస్, ఫ్లవర్స్, అనిమల్స్, బటర్ఫ్లై వేసిన.
0: నీకు వీటన్నింటిలో బాగా వెయ్యాలి అనుకుంటున్నది ఏది పెయింటింగ్?
1: మ్యాంగో.
0: మ్యాంగో. అయితే నిన్ను పెయింటింగ్ వేయడంలో మమ్మీ బాగా ప్రోత్సహిస్తుందా నాన్న?
1: పప్ప.
0: ఎంత టైం తీసుకుంటావు వేయడానికి ఒక పెయింటింగ్? నువ్వు
1: 5 మినిట్స్.
0: చూడగానే నేర్చేసుకుంటావా నువ్వు? అది నీ కళ్ళలో కనిపించేస్తుంది అది? ఎలా, నువ్వేమనుకుంటావు, ఎట్లా వేయాలనుకుంటావు చెప్పు.
1: నేను చూసుకుంటే వేస్తా.
0: ఇప్పటి వరకు ఎన్ని వేసినావు పెయింటింగ్లు నువ్వు?
1: 5.
0: అయితే నీకు నువ్వు వేసిన వాటిల్లో బాగా నచ్చినది ఏంటి?
1: బాటిల్.
0: బాటిల్? ఏ బాటిల్? వాటర్ బాటిలా? అయితే ఇప్పుడు నువ్వు స్కూల్లో ఉంటావు, చదువుకుంటావు కదా, చదువుకున్నప్పుడు హోంవర్క్ అయితే బాగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెయింటింగ్స్ వేయడానికి టైం ఉండదు కదా, మరి ఏ టైంలో వేస్తావు నువ్వు? హోంవర్క్ పూర్తి చేశాక వేస్తావా, ఎప్పుడు వేస్తావు పెయింటింగ్? ని
1: హోంవర్క్ అయిపోయినాక వేస్తా.
0: దానికి అంటే హోంవర్క్ ఒక టైం కేటాయించుకుంటావు, పెయింటింగ్ లకు కూడా ఒక టైం కేటాయించు. ఎంత టైం ప్రాక్టీస్ చేస్తావు వేయడానికి? అర్ధగంటనా, గంటనా, ఎట్లా?
1: హాఫ్ అన్ అవర్.
0: అయితే ఇప్పుడు ఆన్లైన్ లో పెయింటింగ్ ఉందని ఎవరు చెప్పారు నీకు?
1: పప్పా.
0: పాపనే చేసేసి ఇలా వెయ్యాలి బేటా అని చెప్పేసి నేర్పించాడు. అయితే వెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు మొదటగా ఏ పెయింటింగ్ వేస్తా అనుకున్నావు? మోక్ష అద్వైత్ మరి జాతీయ స్థాయిలో ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వాళ్ళ నాన్న ప్రోత్సాహం ఎంత ఉంది? అయితే మోక్ష అద్వైత్ తరపున వాళ్ళ నాన్న మాట్లాడతారు. ఇప్పుడు మీ పేరు చెప్పండి సార్, మీ గురించి చెప్పండి.
2: ఆర్టిస్ట్ దేవంత్ రమేష్.
0: ఆర్టిస్ట్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు?
2: చిన్నప్పటి నుండి చేస్తున్నాను.
0: అయితే మీ అబ్బాయిని ఇలా ప్రోత్సహించడంలో మీ పాత్ర ఎంత ఉంది? మరి ఈ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ వేయించాలి అన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఈ సందర్భం ఎలా కలిసి వచ్చింది దాని గురించి చెప్పండి.
2: నేను ఆర్టిస్ట్ టైంలో అప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేసేవాడు మా బాబు. చూస్తుంటే మనం చూస్తాను అంటే హోంవర్క్స్ అన్ని కంప్లీట్ అయినాక వాడికి కొద్దిగా ట్రైనింగ్స్ ఇచ్చాను. ఇట్లా వేయాలి పాప, ఇట్లా ఇస్తే బాగుంటుంది అని కొన్ని ట్రైనింగ్స్ ఇస్తే వాళ్ళ స్కిల్స్ నేర్చుకున్నాడు. పక్కకు ఏమైనా చెప్తే వాళ్ళు వాడు వేయగలుగుతాడు. అదే విధంగా నేను ఆన్లైన్ లో చూస్తూ ఉంటాను, ఏమైనా మనకు స్టేట్ లెవెల్ గానీ సెంట్రల్ లెవెల్ అవార్డు దొరుకుతుందా అని చూస్తే, అయితే మొన్న అనుకోకుండా చూస్తే మణికర్ణిక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. చేస్తే నేను అందులో వాళ్ళు కొన్ని నేచర్ ఇచ్చారు, అందులో సెలెక్ట్ చేసి వీడు ద్వారా నేను వీడియో తీసి పంపించాను. అదృష్టం కలిసి మాకు సెలెక్ట్ అయ్యాను మా బాబు.
0: అంటే ఒక థీమ్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట ఆ పెయింటింగ్ పర్పస్ లో. ఆ థీమ్ లో మీ బాబుకు నేర్పిస్తే అతను చేసి పెయింట్ వేసి చూపించాడు. అంటే ఇప్పుడు అతను 7 ఇయర్స్ ఉన్నాయి, 2వ తరగతి చదువుతున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసు నుంచి అతను పెయింటింగ్ వేయడం షురూ చేసిండు?
2: అంటే యాక్చువల్ గా ఎల్కేజీ నుండి చిన్న చిన్న వేస్తాడు, మనం అది పూల వార్సులు వేస్తుంటే నేను అబ్జర్వ్ చేయలేదు కదా. ఇక యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్ నుండి చూస్తాను. ఓకే, వీడి కొద్ది మనం స్కిల్ చెప్తే ముందుకెళ్తాడని ఈ ఇయర్ కొద్ది నేను ముందుకు తీసుకెళ్ళాను. కొద్దిగా
0: తను కూడా ఆసక్తి కనబరిచి తను కూడా వేయడానికి ముందుకు వచ్చాడు, అది గర్వకారణమే. ఇంకా మంచి పెయింటర్ గా అతన్ని తయారు చేయాలి మీరు. అయితే చదువులో ఎలా ఉన్నాడు అబ్బాయి?
2: క్లాస్ ఫస్ట్ మేడం, లీడర్ క్లాస్ లో.
0: అవునా? అద్వైత్ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు చెప్పు. ఏం చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? డాక్టరా, టీచరా, ఎలా ఏమవ్వాలనుకుంటున్నావు?
1: పోలీస్.
0: పోలీస్ అవుతావు? అమ్మో, మరి బాగా చదువుతావా అట్లాగే?
1: అవును.
0: అమ్మా నాన్న సతాయించావు కదా. చిన్నప్పటి నుంచి మీరు ఇతనికి నేర్పిస్తా ఉన్నారు కదా, నేను చెయ్యను నేను వెయ్యను అనే ఆలోచన ఏమైనా చెప్తుండేవాడా ఇతను?
2: అట్లా అనేవాడు కాదు, మనం ఇస్తే కొన్ని కలర్స్ అని దగ్గర ఇస్తే వాడు చూసుకొని చేసేవాడు. నేను ఏం పక్క చూస్తాను మేడం, నేను ఏ ఆర్ట్ వేసినా వేసి చూసేవాడు. అదే విధంగా ఇప్పుడు చిన్న కోరిక కూడా ఉంది మేడం, వచ్చి అడిగింది నాకు. మా బాబు వాళ్ళని కూడా కొద్దిగా ముందు తీసుకెళ్ళని చెప్పారు. అతి తొందరలో ఇట్లా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు నేను చెప్దాం అనుకుంటున్నాను.
0: మనం నేర్పించాలనుకుంటున్నారు? సరే, మీ నంబర్ కూడా చెప్పండి. ఎవరైనా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వింటున్నప్పుడు వాళ్ళకి మా బాబు మా పాప నేర్చుకోవాలి అని అనుకున్నారు అనుకోండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు కాల్ చేస్తారు. మీ నంబర్ చెప్పండి.
2: 9 8 6 5 6 5 1 5 6.
0: అద్వైత్ నువ్వు ఇంకోసారి చెప్ప నంబర్ చెప్పు.
1: 9 8 6 5 6 5 1 5 6.
0: వెరీ గుడ్. అద్వైత్ కూడా నేర్పిస్తాడు త్వరలోనే పెయింటింగ్ అందరికి కదా, ఎందుకంటే నీకు ఇప్పుడు అవార్డు వచ్చేసింది, గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది కదా. అవునా? ఇంకా మంచి మంచి పెయింటింగ్లు వేసి ఇంకా మంచి అవార్డులు తెచ్చుకుంటావా?
1: అవును.
0: ఎవరికైనా నేర్పిస్తావా నీలాగానే వచ్చిన వాళ్ళకి? అయితే మీరు చాలా సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నా అన్నారు కదా, మీరు ఎలాంటి పెయింటింగ్లు వేస్తారు? ఎలా?
2: నేను మేడం ఎవరైనా బర్త్డే ఇస్తున్నానుకో, బర్త్డేస్ ఉంటే వాళ్ళ ఫోటో వేసి వాళ్ళకి ఇచ్చేసామని, జస్ట్ 5 మినిట్స్ వాళ్ళ ముందర ఫోటో దించి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చామని. మ్యారేజ్ కి

0: వాళ్ళ కపుల్స్ ఫోటో తీయించామని, ఎవరైనా అకేషన్స్ ఎవరు వస్తుంటే వాళ్ళ ఫోటో తీయించామని. గాడ్ గిఫ్ట్ ఇది, మనం పర్టికులర్ ఎక్కడ నేర్వలేము.
1: అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్ని ఫంక్షన్స్ లలో కొత్త ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్నది కూడా, మీరు చెప్పిందే పెళ్లి కూతురు పెళ్లి కొడుకున్నాను వాళ్ళ ముందనే కూర్చోబెట్టి వేసేస్తారు. ఎంత టైం లో వేస్తారు మీరు?
0: నేను 15 మినిట్స్ సార్, 20 మినిట్స్ లో ఇస్తాను మేడం.
1: మీకు అది చేతి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, అయినా కూడా వేయగలుగుతారు?
0: మొన్న రీసెంట్ గా ఒక చిన్న బైక్ దగ్గర పడ్డా మేడం.
1: ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఆర్టిస్ట్ గా?
0: నేను దగ్గర చిన్నప్పుడు మేడం, చాలా చిన్నప్పటి నుండి నాకు ఉదేశం నుండి చేస్తున్నాను. ఏదో కోరిక, అప్పుడు ఫైన్ ఆర్ట్స్ చేయాలని బాగా కోరిక ఉండి, మనకు సపోర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల ఫైన్ ఆర్ట్స్ మనమే ఫైన్ ఆర్ట్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది అని అదే గోల్ గా మనం ముందుకెళ్ళాం మేడం. అది పక్క నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి, తప్పదు.
1: ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు అంటే ఇంట్లోనే ఉండిందా, ఏమైనా ఇంటి దగ్గరే చేస్తారా, ఆఫీస్ ఏదైనా పెట్టుకుంటారు?
0: లేదు మేడం, ఇంట్లోనే ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తాం డైలీ.
1: ఎలాంటి ఆర్డర్స్ ఇస్తే చేస్తారు?
0: ఇప్పుడు బర్త్డేస్ ఉన్నాయి, ఇలా ఫోటోస్ చేయని చెప్పి, వీళ్ళు ఎకేషన్స్ వీళ్ళు వస్తున్నారు వీళ్ళు వేయండి అని చెప్తే చేస్తాం. ప్రతి మన ఆదిలాబాద్ జిల్లా ఎవరైనా అధికారులు ఎవరన్నా కొత్త కలెక్టర్స్ ఎవరు వస్తే అందరికి ఇచ్చారు మేడం. ఇప్పటికి ఎవరికి ఇరనదు, ప్రతి కలెక్టర్ నేను ఇచ్చాను మనం గిఫ్ట్ గా. మన ఆదిలాబాద్
1: వాళ్ళ పెయింటింగ్లు వేసి వాళ్ళకి బహుమతిగా ఇచ్చేవాడు.
0: ఆదిలాబాద్ పేరు ఉండాలని, అంతే మన పేరు ఉండాలద్దు, మన జిల్లా పేరు ఉండాలని ఇచ్చాను మనం.
1: ప్రతి కలెక్టర్ కి గుర్తుంటది మీరు బహుమతిగా ఇచ్చిన వాళ్ళ ఫోటోస్ కదా. ఇలా మరి మీ దగ్గర నేర్చుకోవాలి, చాలా మంది రావాలి అని కోరుకుంటున్నా. అలాగే మీ బాబు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న వయసులోనే మంచి గుర్తింపును పొందాడు, అతన్ని ఇంకా మంచిగా తయారు చేసి ఇంకా మెలకువలు నేర్పించి మంచి ఆర్టిస్ట్ గా తయారు చేయాలని ఆశిస్తున్నా. మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా నేర్చుకోవాలని ఉంటది, అయితే నేర్చుకోలేకపోతారు కదా. చాలా మందికి ఈ పెయింటింగ్ వేయడం ఇష్టం ఉంటది, పిల్లలు ఇష్టపడతారు. రంగులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే ఈ రంగులు నేర్చుకునే పిల్లలు వాళ్ళ ఏమైనా మెలకువలు నేర్చుకోవాలా, ఒకవేళ మీ దగ్గరకు రాలేకపోతారు చేరలేకపోతారు, ఇట్లా ఇంటర్వ్యూ వింటున్న వాళ్ళు పెయింటింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది చెప్పండి.
0: అంటే వాళ్ళకి ఫస్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే పక్క నేను వాళ్ళకు కొన్ని స్కిల్స్ ఫస్ట్ చెప్తాను. ఈ పేపర్ తీసుకొచ్చుకోండి, ఈ పెన్సిల్ తీసుకొచ్చుకోండి, ఈ కలర్ తీసుకొచ్చుకోండి అని. వాళ్ళకి ఎప్పుడు లర్నర్ చేయరు, కొద్దిగా ఆల్రెడీ కలర్ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా కలర్ కావాలి, వాళ్ళకి ఏ విధంగా కొన్ని ఏం చెప్తే వాళ్ళు ఆ రూట్ లెక్క సెట్ అవుతారు అనేది మనం చెప్పగలుగుతాం మనకు వాళ్ళని చూసి కన్ఫర్మ్ గా. అంతేందుకు మనం ఇప్పుడు ఇందాక మా స్కూల్ నుండి రాగా మా బాబు నోడుతున్నా పాప ఎట్టెళ్తున్నాం అని చెప్తే మనం రేడియో చేయడం, మన మేడం ఫోటో వేసి ఇద్దాం గిఫ్ట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏ చెప్తా లేదన్న.
1: అయితే జనరల్ గా కావాల్సినవి ఏంటి అనేది పెయింటింగ్ కి అది చెప్పండి.
0: చిన్నపిల్లలకు ఫోలో కలర్స్, పెన్సిల్స్ మేడం ఓన్లీ 2H, 4H, 6H పెన్సిల్స్ ఉంటాయి మేడం. అవి మూడు కంపల్సరీ ఏజ్ వాళ్ళకన్నా. అదేవిధంగా 2B, 4B, 3B పెన్సిల్, ఈ యొక్క 3 పెన్సిల్స్ సరిపోతాయి. ఎక్కువ డార్క్నెస్ కావాలంటే 6B తీసుకోవచ్చు. అదేవిధంగా ఫోలో కలర్స్, వాటర్ కలర్స్ మేడం, వాటర్ కలర్స్ చాలా ఇంపార్టెంట్. వాటర్ కలర్స్ అనేది వేసేటప్పుడు ఒక బ్రష్ ని పక్క నీట్ గా రబ్ చేసుకుంటే వేయాలి. యూజ్ చేసిన కలర్ యూజ్ చేస్తే అది మనకు షేడ్ రాదు. అది అట్లా మేడం కంపల్సరీ.
1: పెయింటింగ్ వేయాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది. అయితే చాలా వరకు ఇంట్లో ఎవరి ప్రోత్సాహం లేకుండానే చాలా మంది పిల్లలు వేస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు మీకు కాల్ చేసి నేర్చుకోవడానికి వీలవుతుంది.
0: పక్క మేడం, కన్ఫర్మ్ గా ఎవరు చెప్పినా వాళ్ళకు నేను టైం ఇస్తాను. ఆ టైంలో మనకు ఏమి ఇవ్వకపోలేదు, దేవుడు ఇచ్చిన వరం అనుకో చెప్తారు.
1: సరే, మీ మోక్ష అద్వైతనైతే ఇంకా మంచి పెయింటర్ గా ఆర్టిస్ట్ గా తయారు చేయాలని కోరుకుంటున్నాను సార్. మళ్ళీ ఇంకొకసారి మీకు మీ అబ్బాయికి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 తరఫున అభినందనలు.
2: సంబరం కార్యక్రమంలో చిన్నారి చిత్రకారుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మోక్ష అద్వైత్ ఇంకా వారి తండ్రితో ముచ్చటది, వీరితో ముచ్చట పెట్టినది జీ జ్యోతి. ఇప్పుడు విందాం జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం.
3: మేము పిఎంశ్రీ జెడ్పిహెచ్ఎస్ జైనత్ పాఠశాల విద్యార్థులము. ఇప్పుడు పాటలు, కథలు, ఏకపాత్ర అభినయం ఉపన్యాసాలు వినిపిస్తాము. నేను సింగిడి అఖిల, 8వ తరగతి. ఇప్పుడు నిర్మల సుర గంగాజల అనే పాటని శృతి మరియు బృందము పాడి వినిపిస్తారు.

0: ఇప్పుడు సాంకేతికత గురించి ఉపన్యాసము 9వ తరగతి సోఫియా.
1: టుడే ఐ గివ్ ఎ స్మాల్ స్పీచ్ ఆన్ టెక్నాలజీ. ఇన్ టుడేస్ మోడర్న్ వరల్డ్ టెక్నాలజీ ఇస్ అడ్వాన్సింగ్ డే బై డే, డ్యూ టు విచ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. టెక్నాలజీ ఇస్ జనరల్ రిఫర్స్ టు ఆల్ ద టూల్స్ మెషీన్స్ ఆర్ డివైసెస్ యూజింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. టుడే టెక్నాలజీ ఇస్ న్యూ ఎ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డే టు డే లైఫ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దేర్ హ్యావ్ బీన్ మెనీ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ విచ్ హ్యావ్ మేడ్ అవర్ వర్క్స్ మచ్ ఈజీలియర్, లైక్ కంప్యూటర్, మొబైల్స్ అండ్ మెనీ మోర్. ఆల్ థింగ్స్ వీ యూజ్ లైక్ టెలివిజన్, వాషింగ్ మెషీన్స్, బైసైకిల్స్ ఆర్ ఆల్సో టెక్నాలజీ. ఇంటర్నెట్ ఈస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఫేమస్ మీన్స్ to spread information using the internet. One can easily get the news, views and updates of the world. People can communicate with each other through voice calls and video calls. Technology is making education improve over time with technology. Students and parents have a variety of learning tools at their fingertips. The use of technology in the field of industry, banking, transport or security that have made the work easier and smoother. Also, technology is a very good thing. Everything has two sides. Technology have two sides. One is good and the another is bad. The excessive use of technological equipment and inventions have created different sources of pollution. It has made people socially isolated. It causes addiction. It creates a shortage of jobs, natural resources get exerted. Technology is no doubt the greatest blessing to humans. Technology is like a coin which have both positive and negative sides. If we use it in a good or positive way, it will affect our lives positively and have positive impact on the present and future generation.
0: Ippudu విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అక్సా జబిన్ 9వ తరగతి.
2: టుడే ఐ ఎమ్ హియర్ టు ప్రెజెంట్ ఏ స్పీచ్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యు కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. నెల్సన్ మండేలా వాస్ సే ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఇట్ ఈస్ వెరీ నెసెసరీ టు లివ్ ఎ గ్రేట్ అండ్ బెటర్ లైఫ్. ఫర్ దట్ ఇట్ ఈస్ వెరీ important to get a proper education. The word education not only means knowledge. The first objective of getting good education is to become a good citizen, and then to become a successful person is personal and professional life. Good education will always increases our confidence level, and it helps us to determine what is right and what is wrong for us. Education makes us the right thinker and the right decision maker. Education helps us to develop personality and earn recognition and respect in the family and society. Social

0: And personally, education is an essential part of women. In this competitive world, education is the most important thing. So never ignore the importance of education in life at any cost. In our society, a lot of social issues are happening just because of the lack of education. We can acquire knowledge at any time. There is no age barrier for gaining knowledge. Education is the fundamental right of everyone. Education is a key to solve all the social, personal and professional problems of the people. Education is the most important tool that offers in our strength to a person. If we are enriched with knowledge, we will be admired by all. Education is the most valuable treasure that will make you a successful human being.
1: ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్ర అభినయము 8వ తరగతి నజ్మా.
2: అరే హో ఫిరంగియో, అభీ భీ సమయ హే, సంభల్ జావో. ఇస్ ఝాన్సీ కీ మిట్టీ కో చుమ్నే సే పహలే తుమ్హారే పైర్ కాంపనే చాహియే. మైనే కహా తా ఔర్ ఆజ్ ఫిర్ కహతీ హూ, మేరీ ఝాన్సీ నహీ దూంగీ. గంగాధర్ రావు జీ కే స్వర్గవాస్ కే బాద్ క్యా తుమ్నే సమ్జా కీ यहाँ ఝాన్సీ అనాథ హో గయీ. అరే గొరో, మై మాని కర్ణికా హూ. ఇస్ ఝాన్సీ కీ రాణీ మేరే రహతే కోయీ భీ ఇస్ పవిత్ర భూమి పర్ అప్నీ కుదృష్టా నహీ డాల్ సక్తా. మేరే పుత్ర దామోదర్ కో దేఖో, యహా ఝాన్సీ కా వరిస్ హై. తుమ్ అప్నీ కుటిల్ నీతి హడప్ నీతి కా హవాలా దేతో హో. కహతే హో కీ దత్తక్ పుత్ర రాజా నహీ బన్ సక్తా. మై కహతీ హూ, యహా తల్వార్ హీ మేరే పుత్ర కీ మా హై, ఔర్ యహా తల్వార్ హీ ఝాన్సీ కీ రక్షా కరేగీ. మై మను అబ్ సాధారణ నారీ నహీ, అబ్లా నహీ. అరే హో గొరో, తంబాకూ బేచనే ఆకర్ రాజ్యం కో చీనా చాహతా హే తూ. మై తేరా అంత కరుంగీ అంగ్రోజో. తుమ్ సోచతే హో కీ తుమ్ జీత్ గయే, నహీ. యహా సిర్ఫ్ యుద్ధ కీ శురువాత్ హై. జబ్ తక్ మై శరీర్ మే ప్రాణ హై, తబ్ తక్ ఇస్ ఝాన్సీ కీ తరఫ్ ఆంఖ్ ఉఠనే వాలన్ కే ఆంఖ్ ఫోడ్ దూంగీ, ఔర్ యమ్ లోగ్ పహచాఉంగీ. వీర్ సైనికో, జై జై కార్ కరో. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మేరీ ప్యారీ సాఖియో కో ఔర్ మేరే జబాజ్ వీర్ సైనికో, అప్నీ రాణి కో ఆంచ్ నా ఆనే దో. హమ్ సబ్ మిల్కర్ ఫిరంగియో కే చక్కే చుడాంగే, ఔర్ గురోం కో హిందుస్తానీ నారీ సే టక్కర్ లానే కా నతీజా క్యా హోతా హే. మే మర్ జాఉంగీ, లేకిన్ ఇస్ ఝాన్సీ కీ ఆన్ బాన్ పర్ ఆంచ్ నహీ ఆనే దూంగీ. మేరీ ఝాన్సీ నహీ దూంగీ, మేరీ ఝాన్సీ నహీ దూంగీ, మేరీ ఝాన్సీ నహీ దూంగీ. జై హింద్ జై భారత్.
1: ఇప్పుడు అమ్మా నాన్న గురువు గురించి కవిత వినిపిస్తుంది, వైలాస్య 8వ తరగతి.
3: అమ్మని ప్రేమించడం గొప్ప కాదు, అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు. తండ్రికి భయపడడం గొప్ప కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. గురువుకు నమస్కరించడం గొప్ప కాదు, గురువు ఇచ్చిన జ్ఞానికి విలువ కల్పించు.
1: ఇప్పుడు అత్యాశ నీతి కథ గురించి పి అజయ్ 9వ తరగతి.
4: అనగనగా ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యాన్ని ప్రజలను ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకునేవాడు. కాని ఆ రాజ్య ప్రజలకు చాలా అత్యాశ ఉండేది. ఒకరోజు ఒక మహాతపస్వి అయిన ఒక సాధువు తన రాజ్యానికి వచ్చాడు. ఆ రాజు తన రాజ్యానికి వచ్చిన ఆ సాధువును అతిథి సత్కారలతో స్వీకరించాడు. మర్యాద పూర్వకంగా ఆ సాధువుకు భోజనం పెట్టారు. దాంతో ఆ సాధువు చాలా సంతోషించాడు. కాని ఆ సాధువుకు తెలుసు, ఈ రాజ్యపు ప్రజలంతా చాలా అత్యాశ కలిగిన వాళ్ళు. అయితే ఈ విషయాన్ని సాధువు రాజుకు చెప్తే నమ్మడు. అందుకు ఆ సాధువు రాజుకు ఎలాగైనా ఆ రాజ్య ప్రజలు అత్యాశ వర్లని అర్థం అయ్యేలాగా చేయడానికి రాజు చెవిలో మెలిగాడు. ఆ తరువాత ఒక ఉపాయం చెప్పాడు. తరువాత ఆ రోజు తన రాజ్య ప్రజలందరికీ పిలిచి వాళ్లకు ఒక సమాచారాన్ని తెలిపాడు. ఆ సమాచారం ఏంటంటే, ప్రతి

0: ఒక్కరికి ఒక్కొక్క ఎద్దును ఇస్తానని ప్రకటించాడు. తరువాత ఇంకొక సమాచారం కూడా తెలిపాడు. ఇది ఏమిటంటే, ఒక నెల తరువాత ఈ ఎద్దులని బంగారంగా మారుతాయని ప్రకటించాడు. కాని ఎవరైతే ఎద్దులను బాగా చూసుకుంటారో వాళ్ళ ఒక్కరి ఎద్దు మాత్రమే బంగారంలోకి మారుతాయి అని ప్రకటించాడు. ఆ తరువాత ప్రజలకు అత్యాశ మట్టి ఎద్దులన్నింటినీ బంగారం రంగులోకి కలర్ వేస్తారు. ఎద్దులకు ఆహారం పెట్టకుండా వాటిని అలాగే ఉంచేస్తారు. కాని మణికంఠ అనే ఒక కుర్రవాడు మాత్రం నిజాయితీగా ఎద్దులను బాగా చూసుకుని రంగు వేయకుండా ఉంటాడు. రాజు ఇచ్చిన సమయం అయిపోయింది. ఒక నెల అయిపోయింది. రాజు అందరి ఎద్దులను పరిశీలిస్తున్నప్పుడు అందరి ఎద్దులను బంగారం కలర్లో ఉన్నాయి. కాని ఆ కుర్రవాడి ఎద్దు మాత్రం అలాగే ఉంది. రాజు పరిశీలించటానికి అందరి ఎద్దుల మీద నీళ్లు పోస్తాడు. అయితే కలర్ మొత్తం పోతాయి. ఆ కుర్రవాడికి చాలా ఘనంగా సత్కరించి బహుమతులను ఇచ్చాడు. తరువాత ఆ ఋషిని అతిథి సత్కారులతో తిరిగి పంపించాడు.
1: ఇప్పుడు పిట్టల దొర ఏకపాత్రాభినయం ఇవ్వడానికి అమూల్య 8వ తరగతి వస్తుంది.
2: ఇది హాస్యము, సందేశము మరియు సృజనాత్మకతకు సంబంధించినదేనని, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదని గమనించగలరు. తుర్ తుర్ బుర్ బుర్ హా, వచ్చే వచ్చే వీడొచ్చే వాడొచ్చే కాదు సుమా, పిట్టల దొరొచ్చే. పిఎం శ్రీ జైనత్ బడి నుంచి ఆకాశవాణికొచ్చే. ఏయ్, తూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు గట్టి. ఒరే ఒరే ఒరే ఒరే, తూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు గట్టి. కూటికి లేని కుచేలుని, మాటలకేమో నవాబుని, పూటకు లేని గరీబుని, నేనే పిట్టల దొరని. ఇగో బాంచను, ఇదంతా పాత పిట్టల దొరది. కానీ ఇగో బాంచను, ఇప్పుడు వచ్చిన పిట్టల దొర పిఎం శ్రీ జేంజబడికి పిట్టల దొరని. నా తాట హాస్యం రహస్యం ఉంటది. మహారాజా మహారాజా, నా తుపాకంటే ఏమనుకున్నారు? ఓసారి అమీన్ సాబ్ తుపాకీకి నా తుపాకీకి పోటీ పెట్టుకుని జెంజా నుండి సికింద్రాబాద్కు వెళ్లి హుసేన్ సాగర్ లో పారెత్తే అమీన్ సాబ్ తుపాకీ అడుగుబట్టింది. నా తుపాకేమో మునుగుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ తూము కాడ తేలింది. గంత నంబర్ వన్ తుపాకీ మహారాజా. గీ తుపాకీ కోసం పాకిస్తాను ప్రధానమంత్రి 10 లక్షలిత్తానని 10 సార్లు ఇమానమేసుకుని నా ఇంటికొచ్చిండు. నేనిచ్చానా? హిహిహిహి, ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది జేంజా. నా అసలు పేరు మాంజా, తండ్రి పేరు బాంజా, తల్లి పేరు సిరోంజా. ఇన్ని జాజాలే అన్నా. ఈ కాలంలో చైనా మాంజ మంచిది కాదు సుమా. పానం పోతున్నది, పరేషానవుతున్నది. నాకు మా తండ్రి జేంజా పిఎం శ్రీ బడికి భర్తీకి తీసుకుపోయిండు. ఆ బడిలా చదువు ఆట పాట.

0: దాంట్లో అంగూర్ తోట 60 ఎకరాలు, 30 ఎకరాల చెరుకు తోట, మోటార్లున్నాయి ఎన్నో, స్కూటర్లున్నాయి ఎన్నో, గాలి మోటార్లున్నాయి ఎన్నో. మారుతి కంపెనీ నాదే, టాటా బిర్లాకు పోటీ నేనే. మాటలకేమో నవాబుని, పూటకులేని గరీబుని. మహారాజా మహారాజా, నా ఆస్తిపాస్తులను చూచి నాకు పిల్లనిస్తామని ఎంతమందొచ్చిన్రో ఎరుక. యాక్టర్లొచ్చిన్రు, డాక్టర్లొచ్చిన్రు, డైరెక్టర్లొచ్చిన్రు, కలెక్టర్లొచ్చిన్రు, కాంట్రాక్టర్లొచ్చిన్రు, కండక్టర్లొచ్చిన్రు మహారాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి తురుంఖాన్లు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మస్కట్ నుండి మంత్రులు, అమెరికా నుండి ఎందరొచ్చిన్రో. ఇందరొచ్చినా నాకెవ్వరు నచ్చలేదు మహారాజా. అట్లా నా అందచందాలు అసుంటివి. కావాలంటే పిఎం శ్రీ జేంజబడి పెద్ద సారు మరియు అందర్నీ అడుగు మహారాజా. ఇక నా అందం నా మాటల్లో వినుర్రి. తెలంగాణకే అందగాడిని, ఎందరికో నచ్చిన సుందరాంగుణ్ణి, అందరూ మెచ్చిన బాయ్ ఫ్రెండ్ని, ఆసియాలోనే జేమ్స్ బాండుని. ఒరే ఒరే ఒరే ఒరే, తెలంగాణకే అందగాడిని, ఎందరికో నచ్చిన సుందరాంగుణ్ణి, అందరూ మెచ్చిన బాయ్ ఫ్రెండ్ని, ఆసియాలోనే జేమ్స్ బాండుని. హాస్యంలో నా ఆల్రౌండర్ నేనే, అందంలోనూ పందెం వేస్తే ఇంద్రుడు చంద్రుడు నేనేలే. మాటలకేమో కుబేరుని, పూటకు లేని గరీబుని. తప్పుంటే క్షమించండి, నవ్వాలనిపిస్తే నవ్వండి. హి హి హి హి.
1: ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపన్యాసం ఇస్తుంది ఎస్డి మసిరా 8వ తరగతి.
2: హలో ఎవ్రీబడి, టుడే ఐ విల్ స్పీక్ టు అబౌట్ మహాత్మా గాంధీ, ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. He was born on 2nd October 1869 in Gujarat. He showed the world the power of our truth and non-violence. Gandhiji believed in Ahimsa and Satyagraha. He led many movements like the non-cooperation movements, civil disturbance movements and the Quit India movement to free India from British rule. He taught us that freedom can be achieved without
3: ఇప్పటి వరకు జైనత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. మా కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నాం అనుకున్నటువంటి వారు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. రేపు సాయంత్రం 5:30కు నాకు నచ్చిన సినిమా పాటలు అంశం. ఈ కార్యక్రమంలో నిర్మల్కు చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మద్దెల కృష్ణప్రియతో ముచ్చట ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:00. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

నాటి నుండి పారే నీళ్లను కట్టే మంత్రకాడు. కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. 9:45 ఇగ ఇనుండ్రి గ్రామ సేవ. సోనాల గ్రామానికి చెందిన వసంతరావు సూర్యతో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది. రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో రాత్రి 10:00 మౌన్ ధర్తి హిందీ నాటకం 2వ భాగం. రచన చున్నీలాల్ ఘిమిరే. మధురిమ 10:30. ఇవి ఈ పూట కార్యక్రమాలు. రోజట్లాగే రేప్స్గా ఉదయం 5:50 సంధి, రాత్రి 11:00 దాకా ఆకాశవాణి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమని అదృష్టం శీర్షికన మధుమేహాన్ని తగ్గించే యోగాసనాల గురించి యోగా శిక్షకులు తిరుపతి రెడ్డి ప్రసంగం. తర్వాత క్లిష్టమైన కష్టమైన అలైమర్స్ వ్యాధి, ఆదిలాబాద్ రిమ్స్ మానసిక వైద్యులు డాక్టర్ ఎల్ ఓంప్రకాష్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 43వ భాగం. రేపటి అంశం గురజాడ. 8:30 కథనం, 8:45 సింగిడి సినిమా పాటల కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 9:00 నుంచి 9:30 దాకా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. 9:30 నుంచి 10:00 దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమం కొనసాగుతుంది. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాతిలి శ్రీధర్ బృందం పాడిన గోండి భజనలు. తర్వాత నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజనలు వింటారు. రేపు సాయంత్రం 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో పురుగుమందుల పిచికారీలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటుంటుంది. తర్వాత ప్యాక్ చేసిన పాలు ఆరోగ్యానికి మేలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట వింటారు. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: आकाशवाणी से प्रस्तुत है
1: दीनी कोसम मोबाइल चार्ज चेयाली
2: బుర్రని చార్జే
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్
2: చూసావా
1: నాన్న అగండి నేను పే చేస్తాను సిగ్నల్ లేదు
3: ఇప్పుడు ఎలా మరి
1: ఉందిగా ఫ్రీ వైఫై
2: బుర్రని వాడు కాస్త
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
1: అంటే మోసాలకి చెప్పే బై బై
3: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
4: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवा राष्ट्रीय पोषण माह।
5: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
4: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी।
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భూములపై ప్రజలకు ఉన్న

0: హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఇక వార్తల వివరంగా, దళితులు తమ భూముల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజాప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. భూములపై ప్రజలకున్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దళితుల భూముల విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళితులు, పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. రీసర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల జనాభా ఎంతో ఉందో శాస్త్రీయంగా లెక్కించినప్పుడే వారికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిత్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50% రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదని అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఊకచెట్టు వాగు వంతెనను రాష్ట పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ,
1: రాష్ట్రం మొత్తం 22,000 కోట్లు, మా సిద్ధగ డిపార్ట్మెంట్ 16,000 కోట్లు, ఇందులో ఇల్లు 5 లక్షల ఇల్లు ఇవ్వాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేనేత రంగానికి, నేతన్నల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల 49 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బకాయిలతో నేతన్నలు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత ప్రభుత్వం 48 గంటల్లోనే 25 HP విద్యుత్ కనెక్షన్ల సమస్యను పరిష్కరించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండపూర్, కరివెన తదితర ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో హెచ్ఏఎం రోడ్లు, ముంచితల బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి కురుమూర్తి స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్లో పలువురు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు బంధు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం

0: మేఘమృతమై వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టుకు మంటలు చెలరేగాయి. నిర్మల్ రూరల్ మండలం కోట్ల గ్రామంలో పిడుగుపాటుకు 6 గేదెలు మృతి చెందాయి. ఆసిఫాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దీంతో కెరిమిరి మండలంలోని లక్మాపూర్, అనార్పల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో ఆయా గ్రామాల్లోకి వెళ్లే ప్రజలు వాగులు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కురిసిన వర్షాలతో రైతులు పత్తి పంటకు మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల వైకల్య నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సదరం శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఆర్థో, కంటిచూపు, 23వ తేదీన వినికిడి జనరల్, 24వ తేదీన వినికిడి, 28న కంటిచూపు, 29న మానసిక, అక్టోబర్ 1వ తేదీన ఆర్థో, 3వ తేదీన మానసిక, 5-6 తేదీల్లో ఆర్థో, 8-15-22-26 తేదీల్లో కంటిచూపుకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు బీఆర్ఎస్దే బాధ్యత అని నాగర్ కర్నూలు డీసీసీ అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ హక్కులను రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 సంధి 7 గంటల మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో భక్తి పాటలు, ప్రేమ పాటలు, భజనలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన నల్ల దేవన్న బృందం పాడినటువంటి భజనలుంటాయి.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడినటువంటి భజనలు.

నిన్ను ఇడవాను నిజమెందు గురుదేవంటే? ఎంత కష్టము రాని ఏమన్నా గాని నేను నీ పాదంని విడవ గురుదేవా, నన్ను సదా రక్షించు, నీ సేవకుడుని అని భక్తుడు గురుదేవుణ్ణి వేడుకుంటున్నాడు.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
1: మరైతే సరైన నెంబర్?
0: బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు.
1: చేస్తాను, ఆర్బీఐ చెబుతుంది.
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో

0: ఐఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అంటే గురుడు గురు భక్తులకు అంటే బోధ అయిన వాళ్లకు గురుదేవుడు చెక్కన మెరుస్తున్నాడట. దీపము దీపములాగా ఎట్లా రూపకారము లేని గురుదేవుడు అట్లా ఆ భక్తుడు గురుదేవుని నాకు గిట్ల గురుదేవుడు చెక్కన మెరిసిండు కదా అని చెప్పుకుంటున్నాడు.

0: మీరింతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడినటువంటి భజనలు విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: అక్క, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
5: RBI చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా August 17 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
8: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు, పెద్ద

రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.

తెలియదే ఓ జీవా, తెల్లవారుల సంగతి ఏమున్నదో. ఆ పాట నేను పాడబోతున్నా, దాత చెరయ్య పాట.

పల్లెపదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన నల్ల దేవన్న పాడిన భజనలు విన్నారు. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాతిలి శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు, తర్వాత నార్నూరు మండలం ఖైరుదాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు వింటారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. విద్యా ఉద్యోగ సమాచారం.

తెలంగాణ రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026-2027 అర్హత పరీక్షకు సంబంధించి ఇవ్వనున్న ఉచిత శిక్షణకు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో రాజేశ్వర్ తెలియజేశారు. ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ మానసా హిల్స్లో ఉన్న ఐఏఎస్ స్టడీ సర్కిల్లో 8 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 25వ తేదీన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి, 27వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్, 1వ తేదీన ధృవపత్రాల పరిశీలన ఇంటర్వ్యూ ఉంటుంది, 2వ తేదీన తుది ఫలితాలుంటాయి, 5 నుండి తరగతులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో వెల్ఫేర్ శ్రీరామ్ ఐఏఎస్ .com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో మిగిలిన సీట్ల భర్తీకి 9వ తరగతి 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించనున్నారు.

ఆసక్తిగల అభ్యర్థులు నవోదయ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉట్నూర్లోని ప్రభుత్వ గిరిజన ఐటీఐ ఏటీసీ కళాశాలల్లో 4వ దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు. వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోట 2వ విడత కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులకు రిపోర్టింగ్ గడువును పొడిగించారు. ఈ నెల 15వ తేదీన 2వ విడత సీట్ల కేటాయింపులు చేపట్టినట్లు వరిసిటీ రిజిస్ట్రార్ తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రిపోర్టింగ్ గడువు ఉండగా తాజాగా ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పొడిగించారు. 2వ విడతలో సీట్లు పొందినప్పటికీ సంబంధిత కళాశాలల్లో ఇంకా చేరిన విద్యార్థులు పొడిగించిన గడువులోగా రిపోర్టింగ్తో పాటు ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయం సంబంధిత వైద్య కళాశాల నిర్దేశించిన అన్ని ప్రవేశ నిబంధనలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. రిపోర్ట్ కాని అభ్యర్థుల వివరాలను ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4:30 పోర్టల్లో నమోదు చేయాలని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లను కూడా ఆదేశించడం జరిగింది. విద్యా ఉద్యోగ సమాచారం అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందేనని రాష్ట్రపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्टम नीति कोरता भूक्षयम वंटिवी असमतुल्यतलकु उदाहरणलनि मुर्मू चेप्पारु. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర్ అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఆర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయి సే జుడే. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే. యే నా కేవల్ వర్షా జల్ కో క్షేత్రో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక

సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని మున్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాల్లో భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండే సోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకీ సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫ్వాలా యుద్ధ స్మారక చిహ్నం వద్ద 1971 ఇండో పాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన
19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026

0: ఆసియా క్రీడల స్వర్ణ పథకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షెఫాలీ వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన, దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్ వల్ రివెన్ విదర్శా కె వినోద్ సోనం ఉత్తమ్ మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహారా వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్ షాప్ ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్స్ లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్ పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం. ఇప్పటి ఇల్లు యోసం కార్యక్రమంలో పశువులలో గొంతువాపు వ్యాధి నివారణ, ఈ అంశం గురించి తాంసీ మండల పశువైద్యాధికారి ఎన్ శ్రీకాంత్తో ముచ్చట, తర్వాత సమగ్ర వ్యవసాయం అవగాహన, ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారిణి సంధ్యారాణితో ముచ్చటుంటుంది.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు.

పశువులలో గొంతువాపి వ్యాధి నివారణ కోసం ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే పశువైద్యుని సలహాతో గొంతువాపు నివారణ టీకాలు తప్పనిసరిగా ఇప్పించుకోవాలా? పశువుల కొట్టాలను ఎప్పుడు పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలా? నీరు నిల్వ ఉండకుండా కూడా చూసుకోవాలి. వ్యాధి సోకిన పశువులను ఆరోగ్యకరమైన పశువుల నుండి వేరుగా ఉంచాలా?

0: పశువుకు జ్వరం వచ్చినప్పుడు గాని, గొంతు వాపు వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక శబ్దం వచ్చినప్పుడు నోటి నుంచి చొంగ కారడం మరియు కళ్ళెంబడి నీరు కారడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో పశువుకు సంపూర్ణ విశ్రాంతి ఇవ్వాలా? శ్వాసనాళాలు తెరుచుకునేందుకు రోజుకు 4-5 సార్లు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలా? ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని పశువైద్యుడిని సంప్రదించినట్లయితే ఫలితం ఉంటుంది. పశువులలో గొంతువాపు వ్యాధి నివారణ, ఈ అంశం గురించి తాంసీ మండల పశువైద్యాధికారి ఎన్ శ్రీకాంత్తో లేనిని పెట్టిన ముచ్చట విందాం.
1: నమస్కారం శ్రీకాంత్ గారు.
2: నమస్కారం అండి.
1: అయితే ఈ పశువులకు సంబంధించి గొంతు వాపు వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి, అసలు ఏ పరిస్థితుల్లో ఈ వ్యాధి వస్తుంది, ముందు దాని గురించి చెప్తే తర్వాత మనం ఆ వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాని నివారణకి ఏం చేయాలా అనేది మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ గొంతు వాపు వ్యాధి ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది?
2: గొంతువాపు అనేది ముఖ్యంగా పశువులకు మరియు గేదెలలో వచ్చే అవకాశం ఉంది. గేదెలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి అనేది పాశ్చురల్ల మల్టోసిడా అనే సూక్ష్మజీవి అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అనమాట. దీన్ని మన తెలుగు వాడుక భాషలో గురుక వ్యాధి, లేకపోతే ఇంగ్లీష్ లో హిమరేజిక్ సెప్టిసీమియా అని కూడా అంటారు అనమాట. అయితే ఈ వ్యాధి అనేది వాతావరణం మామూలుగా వేడి నుంచి చల్లటి వాతావరణం మొదలవుతుందో, ఎండాకాలం నుంచి వర్షాకాలం మొదలవుతుందో, ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఈ వ్యాధి అనేది రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనమాట.
1: అంటే ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మార్పు చెందుతున్న క్రమంలో, అంటే ఆ సంధి కాలంలో ఈ వ్యాధి వస్తుంది.
2: అవునండి. అయితే ముఖ్యంగా ఈ వ్యాధి ఏంటంటే ఒక ప్రాంతంలో ఈ వ్యాధి సంక్రమించినప్పుడు అదే ప్రాంతంలో మళ్లీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒకసారి ఈ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి వచ్చిన ఆ ప్రాంతంలో ఆ పశువులలో నాసికా గ్రంథులలో ఈ సూక్ష్మజీవి అనేది ఎప్పటికీ ఉండిపోతుంది అన్నమాట. అయితే ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు ఏంటంటే ఒకసారి వేడి నుంచి చల్లటి వాతావరణం, అంటే ఎండాకాలం నుంచి తొలకరి వర్షాలు పడతాయి కదా, వర్షాకాలం స్టార్ట్ అయ్యే మూమెంట్ లో చల్లటి వాతావరణం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అట్లాంటి పరిస్థితుల్లో, మరియు ఒక పశువుని అంటే ఈ నాసికా గ్రంథులలో సూక్ష్మజీవులు ఉన్న ఒక పశువుని ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు, అంటే సరైన నీళ్లు గాని మేత గాని లేకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేసిన పశువులలో వాటిలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అదే కాకుండా కొన్ని పశువులలో లోపల నట్టలు, కడుపులో నట్టలు అనేటివి ఎక్కువగా కావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అట్లాంటి పశువులలో వాతావరణం ప్రతికూలంగా చాలా అయినప్పుడు ఈ సూక్ష్మజీవి అనేది ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి టైంలో మనకు ఈ వ్యాధి అనేది సంక్రమించడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనకు తొలగరి వాళ్ళు అంటే జూన్ మాసంలో మనకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
1: చలికాలంలో
2: తక్కువ
1: అవకాశాలు తక్కువ,
2: చలికాలంలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే చలికాలంలో కూడా ఒక్కోసారి మనం ఎక్కువగా వర్షాలు పడడం గమనిస్తూ ఉంటాం. అట్లా ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు, విపరీతమైన వర్షాలు ఉన్నప్పుడు పశువుల ట్రాన్స్పోర్టేషన్ అంటే చాలా దూరం ప్రయాణించినప్పుడు అట్లాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
1: అంటే ఇది ఏమైనా అంటువ్యాధి?
2: అంటువ్యాధి, ఇది అంటువ్యాధి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ నాసికా గ్రంథి అంటే మెయిన్ గా ముఖ్యంగా ఈ ఊపిరితిత్తులు అంటే శ్వాసకోశ వ్యవస్థని ఈ సూక్ష్మజీవి అనేది దెబ్బతీస్తుంది. కాబట్టి వ్యాధి వచ్చిన పశువుల యొక్క నాసికా గ్రంథుల నుంచి వచ్చిన రసాల వల్ల గాని, వాటి చొల్లు అంటే నోట్ల నుంచి వచ్చిన చొల్లు, పడ్డ నీళ్లు గాని మేత గాని వేరే పశువులు తీసుకున్నప్పుడు వాటికి కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. అదే విధంగా ఈ ఊపిరితిత్తులలో ఉంటుంది కాబట్టి వ్యాధి సోకిన పశువు యొక్క గాలిని వేరే పశువులు పీల్చడం వల్ల కూడా ఇది అంటువ్యాధి.
1: అయితే ఇప్పుడు ఈ గొంతు వాపు వ్యాధి వస్తే ఆ పశువుల్ని మనం గుర్తించాలంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎట్లా మనం గుర్తుపట్టాల్సింది?
2: ఈ గొంతు వాపు అంటే ఇది బాగా తీవ్రమైన వ్యాధి అన్నమాట. ఈ వ్యాధి సోకిన పశువు ఏంటంటే 2-3 రోజుల లోపల మరణించే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఈ వ్యాధి యొక్క లక్షణాలు వచ్చేసి ఫస్ట్ పశువుకు విపరీతమైన జ్వరం ఉంటుంది. 104-106 డిగ్రీల ఫారెన్హీట్ల జ్వరం అనేది ఉంటుంది. దీంతో పాటుగా ఆ పశువు యొక్క ఆకలి మందగించడం, అదేవిధంగా అది డల్ గా అంటే మబ్బుగా అయిపోవడం పశువు. అదే పాలిచ్చే పశువులకు వస్తే పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఇంకా ముఖ్యంగా వచ్చేసి ఈ గొంతు అంటే దవడల కింది భాగంలో వాపు అంటే నీరు దిగడం అనేది ఉంటుంది. అదేవిధంగా ఊపిరితిత్తులలో నీరు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఈ ఊపిరితిత్తులలో నీరు రావడం వల్ల ఆ పశువు గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులలో నీరు ఉంటుంది కాబట్టి గురక శబ్దం అనేది వస్తుంది. అందుకే దీన్ని గురక వ్యాధి అని కూడా అంటారు అన్నమాట.
1: అదేవిధంగా
2: గొంతు దవడల కింది భాగంలో వాపు అనేది వచ్చి అది క్రమంగా కిందికి వాపు అనేది జారడం వల్ల దీన్ని గొంతు వాపు వ్యాధి అని కూడా అనడం జరుగుతుంది అన్నమాట.
1: ఒకవేళ ఈ వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరిగినప్పుడు ఈ వ్యాధి పశువులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఏదైనా ఉందా, దీంతో ఏమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయా?
2: అవును, ఇది ఖచ్చితంగా ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిని మనం ఎంత తొందరగా గుర్తించి అంత తొందరగా దీనికి నివారణ అంటే చికిత్స అనేది మొదలు పెడితే పశువుని కాపాడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కొద్దిగా మనం నిర్లక్ష్యం చేయించిన వాడు ఉంటే 24 గంటల లోపల ఈ వ్యాధి సోకిన 24 గంటల్లో పశువు మరణించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది బాగా తీవ్రమైన వ్యాధి అన్నమాట. ఇది
1: అంటే ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ వ్యాధిని నివారించడానికి ఎటువంటి ఉపాయాలు ఉన్నాయి, ఏం చేయాల్సి ఉంటుంది రైతులు చెప్పారు?

0: ఈ వ్యాధి యొక్క లక్షణాలు గుర్తించిన వెంటనే ఆ యొక్క రైతులు మొదటిగా అంటే పశు వైద్యాధికారిని సంప్రదించి దానికి సంబంధించిన చికిత్స అంటే ముఖ్యంగా దీనికి సల్ఫాడిమిడిన్ అనే మందులు గాని లేకపోతే రైతులకు అందరికీ తెలిసిన విషయాలే పెన్సిలిన్ అట్లాంటి మందులు గాని ఆక్సిటెట్రాసైక్లిన్ లాంటి ఏ యాంటీబయాటిక్ వాడినా గానీ దీనికి నివారించే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా ఈ వాపు అనేది ఉంటుంది కాబట్టి దీనికి ఐసోఫ్లూయిడ్స్ అంటే వాపు డైరెటిక్స్ అంటారు వాటిని కూడా మనం వాడచ్చు. అదే విధంగా జ్వరం ఉంటుంది కాబట్టి మెలినోక్స్ లాంటి యాంటీపైరెటిక్స్ అట్లాంటివి ఇంకా అదే విధంగా మనకు లాస్ట్ చివరి ఆప్షన్ గా మనకు స్టీరాయిడ్స్ అంటే డిగ్జోనా గాని ప్రెడ్నిసోలాన్ గాని లాంటి మందులు సకాలంలో అంటే తొందరగా స్పందించి చికిత్స అందిస్తే మనం పశువుని కాపాడుకునే అవకాశాలు ఉంటుంది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే వ్యాధి సోకిన పశువుని ఖచ్చితంగా వేరే పశువుల నుంచి దూరంగా ఉంచడం. అదే విధంగా మన వ్యాధి సోకిన పశువు యొక్క మేత గాని నీళ్లు గాని సెపరేట్ గా అట్లనే ఉంచేసి
1: మిగతా పశువులకు
0: సెపరేట్ గా దూరం ఉంచితే ఈ వ్యాధి వేరే పశువులకు
1: ఇంకో
0: పశువుకు రాకుండా మనం నివారించుకోవచ్చు అన్నమాట.
1: అయితే ఇప్పుడు పశువులకు సంబంధించి కొన్ని వ్యాధులకు ముందస్తుగా కొన్ని టీకాల పంపిణీ కూడా చేస్తూ ఉంటారు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో. అట్లా ఈ గొంతు వాపు వ్యాధికి సంబంధించిన ఏమైనా టీకాలు ఉన్నాయా?
0: మనం మొదటగా చెప్పుకున్న విధంగా వర్షాకాలం మొదట్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు మే మాసంలో ఈ గొంతు వాపు గాని జబ్బు వాపు గాని ఇట్లాంటి అంటే ఈ రెండు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు జబ్బు వాపు ఒకటి ఇది గొంతు వాపు ఈ రెండుకి సంబంధించిన టీకాలు మనకు మే మాసంలో అంటే మన ప్రభుత్వం నుంచి ప్రసంవర్ధక శాఖ నుంచి ప్రతి మే మాసంలో మనకు ఇస్తారు కాబట్టి వాటిని రైతులు సద్వినియోగం చేసుకుని ప్రతి పశువుకి ఇట్లాంటి టీకాలు వేసుకుంటే ఖచ్చితంగా మనం దీన్ని నివారించుకోవచ్చు అన్నమాట.
1: టీకాల పంపిణీ అనేది సంవత్సరానికి ఒకసారి ఉంటుందా?
0: ఒకసారి ఉంటుంది. ఒకసారి ఇస్తే మనకు సంవత్సరం వరకు దాంట్లో ఇమ్యూనిటీ అంటే దాంట్లో రోగనిరోధక శక్తి అనేది యాంటీబాడీస్ అనేటి పశువులో ఉత్పత్తి అవుతుంది కాబట్టి సంవత్సరం వరకు ఈ వ్యాధి రాకుండా మనం నివారించుకోవచ్చు.
1: ఈ గొంతువాపు వ్యాధి విషయంలో పాడి రైతులు అంటే పశువులకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి సూచిస్తారు?
0: అంటే మొదటగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ మే మాసంలో మొదటగా నివారణ చర్యలో భాగంగా టీకాలు వేయించుకోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏదన్నా పశువుకి లక్షణాలు అంటే ఈ గొంతు వాపు లక్షణాలు ఏదన్నా కనిపించిన వెంటనే గొంతు వాపు వచ్చినప్పుడు అని గురక లాంటి ఏమన్నా అనుమానం వచ్చిన వెంటనే చికిత్స అనేది తొందరగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఎక్కడైనా బయట నుంచి అంటే వేరే సంత నుంచి మనం కొత్త పశువులను తీసుకున్నప్పుడు వాటిని ఖచ్చితంగా మనం క్వారంటైన్ అంటే ఇంతకు ముందు మనం ప్రజలందరికి అవగాహన ఉంది అంటే కరోనా టైంలో క్వారంటైన్ అంటే ఏదైనా బయట ప్రదేశం నుంచి వచ్చినప్పుడు అంటే వారం 10 రోజులు బయట దూరంగా ఉంచి ఆ విధంగా బయట సంత నుంచి మనకు తెలియని ప్రదేశం నుంచి పశువుని ఏదైనా తెచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని క్వారంటైన్ లాగా ఒక వారం 10 రోజులు దూరంగా అంటే వేరే పశువులకు దూరంగా ఉంచి దాని లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నా గమనించి తర్వాత దాన్ని మందులో కలపాలి. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఒకటే వ్యాధి కాకుండా అనేక రకాల వ్యాధులు కూడా మనము ఉన్న పశువులకు రాకుండా నివారించుకోవచ్చు.
1: చాలా సంతోషం శ్రీకాంత్ గారు. ముఖ్యంగా ఈ పశువులకు సంబంధించి గొంతువాపు వ్యాధి ఏ రకంగా సోకుతుంది, మరి దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాని నివారణకు ఏం చేయాలనే దాని గురించి చక్కగా వివరించారు. ఎవరైతే ఈ పాడి రైతులు ముఖ్యంగా పశువుల పెంపకందారులు ఉంటారో వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుని తమ పశువులు ఈ గొంతువాపు వ్యాధే కాకుండా ఇతర వ్యాధుల బారిన కూడా పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు పశువులలో గొంతువాపు వ్యాధి నివారణ ఈ అంశం గురించి తాంసీ మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీకాంత్తో లెరిని పెట్టిన ముచ్చట విన్నారు.

0: నిర్వహించే విధానమే సమగ్ర వ్యవసాయం. సమగ్ర వ్యవసాయం ఏడాది పొడవునా రైతుకు ఏదో ఒక మార్గం ద్వారా ఆదాయం అందుతుంది. సమగ్ర వ్యవసాయం ద్వారా ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాలను మరొక రంగానికి ఉపయోగించడం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల యొక్క సారం మరియు ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ఆహార ధాన్యాలు, అపరాలు మరియు పచ్చిరొట్ట ఎరువులు, పంటలు, ఆవులు లేదా గేదెల పెంపకం ద్వారా రోజు పాల ఆదాయం కూడా పెంచుకోవచ్చు. తక్కువ స్థలంలో అదనపు ఆదాయం కోసం కోళ్లు లేదా మేకలను కూడా పెంచుకోవచ్చు. చేపల పెంపకం, బర్మీ కంపోస్ట్ తయారీ మరియు కూరగాయల సాగు కూడా చేసుకోవచ్చు ఈ సమగ్ర వ్యవసాయ విధానంలో. ఇప్పుడు విందాం సమగ్ర వ్యవసాయం అవగాహన. ఈ అంశం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో అశోక్ పెట్టిన ముచ్చట విందాం.
1: నమస్కారం సంధ్యారాణి గారు.
2: నమస్కారం అండి.
1: మరి ముందుగా చెప్పుండ్రి, అసలు మనం సమగ్ర వ్యవసాయం అని వింటూ ఉంటాం, చెప్తా ఉంటారు కదా, సమగ్ర వ్యవసాయం అంటే ఏంది అసలు?
2: అంటే మనము సమగ్ర వ్యవసాయం అంటే ఏంటంటే, మనం మామూలుగా వ్యవసాయం అనే పదం మన అందరికీ తెలుసు. మామూలుగా వ్యవసాయం అనగానే ఏదైనా పంటలు పండించడము, దాన్ని మనము వ్యవసాయం అని చెప్తా ఉంటాం. సమగ్ర వ్యవసాయం వచ్చేసరికి మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఇదే వ్యవసాయాన్ని మనము అనుబంధ రంగాలతో కలిపి, అనుబంధ రంగాలంటే కేవలం పంటలు మాత్రమే పండించకుండా ఈ పాడి పశువులు కానివ్వండి, లేదంటే గొర్రెలు, మేకలు, కోళ్ళు, చేపలు, పట్టుపురుగు ఇలా చాలా ఉంటాయి. మనకు చాలా రకాల విభాగాలతో ఈ వ్యవసాయాన్ని కలిపి చేసినట్లయితే దాన్నే మనము సమగ్ర వ్యవసాయం అని అంటాము. దాంతో ఏమైతుంది అంటే, మనము ఈ ఆదాయం అనేటటువంటిది అంటే ఎక్స్ట్రా ఆదాయం పొందడమే కాకుండా మనము భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. అంటే మనం మామూలుగా వ్యవసాయం చేసినట్లయితే ఈ పురుగు మందులు కానివ్వండి, ఎరువులు అవన్నీ వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను చెప్పాను అనుబంధ రంగాలు అంటే, మనం ఇప్పుడు పశువులు, గొర్రెలు, మేకలు పెంచడం వల్ల ఏమైతుంది, మనకు అదనంగా మనకు ఎరువులు అనేటటువంటివి లభిస్తాయి కాబట్టి వాటితో పాటు ఆదాయం వస్తుంది, మరియు భూసారాన్ని కూడా కాపాడుకున్నట్లయితే. అయితే దీనివల్ల మనకి ఇంకోటి ఏమైతుందంటే, ఒకవేళ ఈ విధానం వల్ల రైతుకు ఒక దానిలో నష్టపోయినా కూడా ఇంకో దానిలో మనకి రాబడి వచ్చి ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకి నిరంతర ఉపాధి మరియు స్థిరమైనటువంటి ఆదాయం అంటే, ఒకేలాగా ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో, ఇప్పుడు ఒకవేళ పంట పండలేదు అంటే పాడి పశువుల యొక్క పాల వల్లనో, లేదంటే గొర్రెలు మేకల వల్లనో, కోళ్ళ వల్లనో, ఇట్లా ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో ఆదాయం వస్తుంది. కాబట్టి రైతుకి స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. దీన్నే మనము సమగ్ర వ్యవసాయం అని చెప్తూ ఉంటాం.
1: వ్యవసాయంతో పాటు ఇంకా వ్యవసాయ అనుబంధాలని అన్నిటినీ చేస్తే దాన్ని సమగ్ర వ్యవసాయం అని అనొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు 3 ఎకరాలున్న ఒక రైతు వర్షాధారం, అదేవిధంగా తేలిక నేలల్లో ఈ సమగ్ర వ్యవసాయం చేయొచ్చా, చేస్తే ఎట్లా, దాని గురించి చెప్పండి.
2: మనం ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు మేము 3 ఎకరాలున్న రైతు అని అడుగుతున్నారు కాబట్టి, మేము ఇంతకు ముందే చెప్పాను వ్యవసాయాన్ని అనుబంధ రంగాలతో కలిపి చేయడమే సమగ్ర వ్యవసాయం. అంటే మనం ఈ సమగ్ర వ్యవసాయంలో మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఒక 70-80% భూమి, ఇప్పుడు మీరు 3 ఎకరాలు అన్నారు కదా, దాంట్లో 70-80% భూమిలో మనము ఆహార పంటలు ఉంచుకోవాలి. తర్వాత మిగిలినటువంటి 20-30% అనుబంధ రంగాలు, ఏదైతే చెప్పానో ఈ పశువులు కానివ్వండి, గొర్రెలు, మేకలు, వాటికి మనం ఉంచుకోవాలి. అయితే వర్షాధార తేలిక నేలల్లో ఎలా చేయాలో మీరు అడిగారు. దాంట్లో ఏం చేయాలంటే, మనం మామూలుగా తీసుకున్నట్లయితే రైతులు ఏం చేస్తారంటే, ఖరీఫ్ లో కేవలం జొన్న కానివ్వండి, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుడు, పత్తి, కంది, పెసర, సజ్జ ఇటువంటి పైర్లు సాగు చేస్తారు. అంటే మామూలుగా రైతులు సమగ్ర వ్యవసాయం కాకుండా మామూలుగా వ్యవసాయం చేసే రైతులు. దీనికి భిన్నంగా మనం ఏం చేయాలంటే, ఈ సమగ్ర వ్యవసాయం అనేసరికంటే ఒకవేళ సగటున ఒకవేళ 3 ఎకరాలున్నటువంటి ఒక సన్నకారు రైతు తీసుకున్నట్లయితే, ఆయన ఒక ఎకరంలో జొన్న ప్లస్ కంది వేసుకోవాలి. అదేవిధంగా ఇంకో ఎకరంలో ఒక వేరుశనగ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో 1/2 ఎకరం చొప్పున రాగి, తర్వాత ఆముదం పైర్లు, అంటే 1/2 ఎకరం రాగి, ఆముదం పైర్లు విత్తుకొని దీంట్లో మనం గట్ల పైన సుబాబులు, తుమ్మ, గ్లైరిసీడియా, సెస్బేనియా అటువంటి మేతనిచ్చేటటువంటి చెట్లు పెట్టాలి. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ మేత మనం ఇప్పుడు ఈ పశువుల పెంపకాన్ని కానివ్వండి, గొర్రెలు, మేకలు పెంచుకుంటున్నాం కాబట్టి వాటికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మళ్ళీ రేగు, సీతాఫలం, నేరేడు పండ్ల మొక్కలు కూడా గట్ల పైన పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకు అదనపు ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు రేగు పండ్లు కానివ్వండి, సీతాఫలాలు, నేరేడు పండ్లు, మనం వాటి ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు కొన్ని అంటే ఒకవేళ పశువుల మీదకు పనికిరానేమైనా చెట్లు ఉంటే వాటి వ్యర్థాలతో మనము కంపోస్ట్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. అట్లా కంపోస్ట్ చేసి వాడుకోవడం వల్ల మనకు భూసారం పెరగడమే కాకుండా ఎరువులకు అయ్యేటటువంటి ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా మళ్ళీ మనం ఏమనుకున్నాం, అన్ని అనుబంధ రంగాలు అంటే ఇప్పుడు ఈ పాడి పశువులు కానివ్వండి, జీవాలు, పెరటి కోళ్ళు పెంపకం, వాటిని కూడా వేస్తాం కాబట్టి వాటి ద్వారా కూడా మనకు అదనంగా ఆదాయం రెగ్యులర్ గా వస్తూ ఉంటది. ఒకవేళ ఆముదం కూడా వేసుకోవాలని చెప్పుకున్నాం కదా, ఒక 1/2 ఎకరంలో ఈ 1/2 ఎకరంలో ఆముదం వేసిన రైతులు మనము పట్టు పురుగుల్ని కూడా పెంచుకోవచ్చు. దీనివల్ల ఏమైతుంది అనంటే, మనకు ఒక ఈ 3 ఎకరాలు ఉన్నటువంటి రైతు గనక ఈ వర్షాధార తేలిక నీళ్ళలో సమగ్ర వ్యవసాయం చేసినట్లయితే, ఈ 3 ఎకరాలలో ఆయన

0: ఒక 70,000 వరకు నికరాదాయాన్ని పొందవచ్చు, అంటే ఒక సంవత్సరానికి. అయితే మళ్ళీ అదే విధంగా మనం ఇప్పుడు గట్ల పైన ఇంతకు ముందు చెప్పుకున్నాం, మేతనిచ్చేటటువంటి చెట్ల పెంపకం చేసుకోవాలి, మరియు వర్మీ కంపోస్ట్ తయారీ కూడా చేపట్టాలి. అంటే వర్మీ కంపోస్ట్ వల్ల మనకు ఈ కంపోస్ట్ అనేటువంటిది, అంటే ఆ 3 ఎకరాలకి అవసరమయ్యేటటువంటి కంపోస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు ఉచితంగా వస్తుంది. కాబట్టి దాని ద్వారా కూడా మనము అంటే కొంచెం అమౌంట్ ని సేవ్ చేసుకొని, అంటే ఎక్కువైతే మనం అది అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మన పొలంలోనే కాకుండా మనకు సరిపోను మిగిలితే దాని ద్వారా కూడా మనము ఆదాయాన్ని పొందవచ్చు.
1: మరి కొందరికి బోరు బావుల సౌలత ఉంటుంది, అంటే బోరు బావి ఉంటుంది. మరి ఈ బోరు బావుల కింద సమగ్ర వ్యవసాయం ఎట్లా చేసుకోవాలా? ఈ బోరు బావుల కింద ఉన్న వారికి ఏం చెప్తానంటే ఈ సమగ్ర వ్యవసాయం
0: ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిందంటా కూడా మీరు అడిగినట్టు వర్షాధారం కింద చెప్పాను. అంటే మనందరికీ తెలిసిందే, బోరు బావు ఉంది అంటే నీటి యొక్క వసతి ఉందంటే మనకి ఇంకా మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ బోరు బావుల కింద సమగ్ర వ్యవసాయం ఇంకా మనము చాలా బాగా పటిష్టంగా చేయవచ్చు. దీంట్లో మనం ప్రణాళికాబద్ధంగా, అంటే మనం ఇప్పుడు వర్షాధారము అంటే మనకు ఖరీఫ్ లోనే ఎక్కువ ఆదాయం ఉంటుంది, రబీలో మనకు నీటి వసతి లేకపోవడం వల్ల కొంచెం ఆదాయం అనేటువంటిది అంతగా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇప్పుడు మనం బోరు బావుల కింద అంటున్నాం కాబట్టి దీనిలో మనం ఏం చేయాలంటే పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్ రబీ పంటలతో పాటు మనము ఈ అనుబంధ పరిశ్రమలైనటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి మంచి ఖచ్చితమైనటువంటి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మనం ఏం చేయాలంటే గట్ల పైన పశుగ్రాస చెట్లు మరియు కంచెగా కరుండా మొక్కలు కూడా నాటుకోవాలి. మనం కరుండా మొక్కలు నాటితే ఈ కరుండా మొక్కల వల్ల లాభం వస్తుంది, ఆదాయం వస్తుంది. అదేవిధంగా మనకు నేచురల్ గా కంచెగా కూడా పనిచేస్తాయి.
1: దీనికి ముళ్ళు ఉంటాయి కదా,
0: ఆ ముళ్ళు ఉంటాయి కాబట్టి అది మనకు కంచెగా కూడా పనిచేస్తుంది.
1: అడవి పందులు కానీ ఇతర జంతువులు
0: ఇతర జంతువులు ఏమీ రాకుండా మనకు పనిచేస్తుంది. అదేవిధంగా మనము ఈ సేంద్రియ ఎరువులు వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటాము. అట్లానే మనం దీంట్లో మనం గోబర్ గ్యాస్ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు. నడికా పని ఉంటది, అది కొన్నిసార్లు మనకు సబ్సిడీ రాయితీ కూడా దొరుకుతుంది, అది పెట్టుకోవచ్చు. అదేవిధంగా సోలార్ పంప్ సెట్స్ కూడా పెట్టుకోవడానికి, అంటే మనకు బోరు వాటర్ ఉంది కాబట్టి సోలార్ పంప్ సెట్లు కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం ఇంతకు ముందు 3 ఎకరాలు ఉన్న రైతు వర్షాధారం కింద ఎట్లా చేయాలో చెప్పుకున్నాం. అదే ఒకవేళ బోరు బావి కింద 3 ఎకరాలు ఉన్న రైతు ఏమేమి వేయాలి అని అంటే, ఒక 3 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు ఒక అరెకరంలో పెసర ప్లస్ కంది వేసుకోవాలి. అదే మళ్ళీ ఇంకో అరెకరంలో రాగి వేరుశనగ, ఇంకో అరెకరంలో వరి మొక్కజొన్న, మళ్ళీ ఇంకో అరెకరంలో పశుగ్రాసాలు అంటే అవి 4, 5 లూసర్ను అవి అట్లాంటి మంచి నాణ్యమైనటువంటి పశుగ్రాసాలు వేసుకోవాలి. మళ్ళీ ఇంకో అరెకరంలో కూరగాయలు వేసుకొని మళ్ళీ ఇంకో అరెకరంలో జామ తోట పెంచుకోవాలి. దీనికి తోడు మనము ఇంకా ఒక 3 ముర్రా గేదెలు, అదేవిధంగా ఒక 5 మేకలు కానివ్వండి, ఇంకో 30 పెరటి కోళ్ళు, కౌజు పిట్టలు, కుందేళ్ల పెంపకం వంటివి చేపడితే మనం ఇంతకు ముందు దాంట్లో వర్షాధారంలో నికరాదాయం 70,000 అని చెప్పుకున్నాం కదా, దీంట్లో మనము 2 నుండి 2.3 లక్షల వరకు కూడా నికరాదాయం పొందవచ్చు బోరు బావుల కింద. ఎందుకంటే మనకు
1: నీళ్లు
0: రబీలో ఉంటాయి కాబట్టి మనం అక్కడ పెట్టే పంటలకి ఇక్కడికి చాలా తేడా ఉంటది. కాబట్టి మనం బోరు బావుల కింద సమగ్ర వ్యవసాయం చేసినట్టయితే ఒక రైతు 3 ఎకరాలలో 2 నుండి 2.3 లక్షల వరకు కూడా ఒక సంవత్సరానికి నికరాదాయం పొందడానికి అవకాశం ఉంటది.
1: ఈ ఆయకట్టు అంటే చెరువు కింద గానీ కాలువల కింద గానీ వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారులకు ఈ సమగ్ర వ్యవసాయం ఎలా చేయొచ్చు మరి వాళ్ళు, అంటే చెరువుల కింద గానీ ఆయకట్టు కింద గానీ కాలువల కింద గానీ?
0: ఆయకట్టు ప్రాంతం అంటేనే మనం ఎక్కడైతే ప్రాజెక్టులు కానివ్వండి చెరువుల కింద రైతులంతా వాళ్ళు చేస్తారో మనం దాన్ని ఆయకట్టు ప్రాంతం అంటాం. మనం మామూలు వ్యవసాయంలో తీసుకున్నట్టయితే ఈ రైతులంతా కూడా జనరల్ గా మనం చూస్తే ఎక్కువ వరి సాగు చేస్తారు. ఎందుకంటే నీటి
1: ఎక్కువ ఉంటాయి కాబట్టి
0: మాక్సిమం 90% కూడా రైతులందరూ వరి సాగు చేస్తారు. అయితే ఇక్కడ మనం సమగ్ర వ్యవసాయంలో చెప్పుకున్నట్టయితే ఇక్కడ వరితో పాటు ఏం చేసుకోవచ్చు అంటే బహువార్షిక పశుగ్రాసాలు, అంటే మనకి ఈ పశుగ్రాసం ఒకసారి కాకుండా 2-3 కట్టింగ్స్ వచ్చేవి ఎక్కువ వచ్చేటువంటి బహువార్షిక పశుగ్రాసాలు చేసుకోవచ్చు. చేసుకుని మనం పాడి పశువుల్ని ఇక్కడ పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు పశువులకి ఈ మేత అనేటువంటిది కొరత లేకుండా కంటిన్యూస్ గా దొరుకుతుంది కాబట్టి పాడి పశువుల్ని పెంచుకోవచ్చు. అదే ఒకవేళ ముంపు ప్రాంతాలు ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో మనం చేపలు కూడా పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎకరంలో ఏం చేయాలంటే వరి వేయాలి, ఇంకో ఎకరంలో వరి మొక్కజొన్న, ఇంకొక 30 ఎకరంలో పశుగ్రాసం. పశుగ్రాసంలో మనకి పారా లూసర్ కానివ్వండి, పారా కానివ్వండి లూసర్ అటువంటి పశుగ్రాస రకాలు, తర్వాత ఇంకో 1/4 ఎకరంలో కూరగాయలు కూడా సాగు చేయవచ్చు. అదేవిధంగా ఒక 3 ముర్రా గేదెలు, ఒక 50 పెరటికోళ్ళు మరియు అదేవిధంగా కుందేళ్లు లేదా పుట్టగొడుగులు కూడా, అంటే మష్రూమ్స్ అంటూ ఉంటాం కదా, ఈ మష్రూమ్స్ కూడా ఈ మధ్య కాలంలో మనము వింటున్నాం. అంటే ఈ వెజిటేరియన్స్ కి ఎవరికైతే మంచి ప్రోటీనేషియస్ ఫుడ్ ఏది అని అంటే పుట్టగొడుగులు అని చెప్పవచ్చు. అవి మార్కెట్ లో చాలా విలువ పలుకుతుంది ఈ రోజుల్లో, కాబట్టి మనం పుట్టగొడుగులు కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ ఎకరా వరి పొలం చుట్టూ ఇంకేం చేయాలంటే ఒక 3 మీటర్ల వెడల్పు 1.5 మీటర్ల లోతు ఒక కందకంలా చేసి దాంట్లో మనము ఈ చేపలు

0: చూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆయకట్టు ప్రాంతంలో. ఈ
1: ఉంటుంది.
0: విధంగా చేస్తే మనకి ఈ మిశ్రమ పద్ధతిలో ఆయకట్టు ప్రాంతంలో ఒక ఏడాదికి 2.5 నుండి 2.75 లక్షల వరకు కూడా నికరాదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ వ్యవసాయాధారితం అయితేనేమో మనం ఎంత అనుకున్నాం, ఒక 70,000 వరకు నికరాదాయం వస్తుంది. అదే బోరు బావుల కింద ఒక 2 నుంచి 2.3 లక్షల వరకు. ఆయకట్టు ప్రాంతంలో మనం అంటే అదనంగా మనము గమనించినట్లయితే ఇప్పుడు చేపలు పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనము ఎకరానికి నికరంగా 2.5 నుండి 2.75 లక్షల వరకు కూడా నికరాదాయం. అంటే మన ఖర్చులన్నీ పోను, మిగిలే ఆదాయం ఇది. సో ఈ విధంగా మనం ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: చాలా మంచిదండి. మరి ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి? మరి సమగ్ర వ్యవసాయం 3 పద్ధతుల ద్వారా, అంటే వర్షాధారంగా ఉన్నవారు ఏ విధంగా చేసుకోవాలా, అదేవిధంగా బోరు బావుల సౌలత్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలా, మరి ఆయకట్టు ప్రాంతం ఉన్నటువంటి రైతులు ఈ సమగ్ర వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకోవాలనో ఆ ప్రణాళికల్ని, మరియు ఈ సమగ్ర వ్యవసాయం చేసుకుంటే ఎట్లా ఆదాయం వస్తుందో కూడా చక్కగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు ఈ ఒకే పంట పద్ధతి కాకుండా మీరు చెప్పినటువంటి ఈ సమగ్ర వ్యవసాయాన్ని ప్రయత్నం చేసి మంచి లాభాలని దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఈ సమగ్ర వ్యవసాయం గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: సమగ్ర వ్యవసాయం అవగాహన ఈ అంశం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో అశోక్ పెట్టిన ముచ్చట అది. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు ఒక యవసం పాట విందాం.
3: రైతు పంటను పండించేటప్పుడు ఆ పంటకు సెంట్రీలాగా, ఆ ఆకుల నడుమ ఒక కంకిలాగా, ఒక జవానులాగా కావలిగాస్తూ కంటి రెప్పలు మూసుకోకుండా ఆ పంటను కాస్తుంటాడు.

రేపు సాయంత్రం ఏడంబాకు ఇల్లు యోసం కార్యక్రమంలో పురుగు మందుల పిచికారిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చటం. తర్వాత ప్యాక్ చేసిన పాలు ఆరోగ్యానికి మేలు, విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട ദിൽ പസന്ദ് ഹിന്ദി സിനിമാ പാട്ടുള്ള കാര്യക്രമം 15 നിമിഷാല സേപ്പു ദിൽ പസന്ദ്തോ റേഡിയോ ദഗ്ഗര റേഡിയോലോ മൈക്ക് ദഗ്ഗര യു ദിനേഷ് ముందుగా రాజా చిత్రంలో నుంచి ఈ పాట విందాం. రాజా చిత్రంలోని ఈ పాట 90వ దశకంలో మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పవచ్చు. ఈ పాటలో మాధురి దీక్షిత్ నటన గాని నృత్యం గాని అద్భుతమనే చెప్పవచ్చు. సంజయ్ కపూర్ మాధురి దీక్షిత్ కు జోడిగా నటించి మెప్పించారు కూడా.

1991 వచ్చినటువంటి చిత్రం సాజన్. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఇంకా మాధురి దీక్షిత్ల నటన చెప్పగానే చెప్పవచ్చు చాలా బాగుంటుందని. ఇదొక ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అప్పట్లో ఈ చిత్రంలోని పాటలను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడి మెప్పించారు. ఆ చిత్రంలో పాటలన్నింటినీ కూడా సాజన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆల్కా యాగినికి పాడినటువంటి ఈ పాటకు సాహిత్యం సమీర్, సంగీతం సమీర్. ఇప్పుడు ఆ పాట విందాం. క్షమించండి, సంగీతం నదీం శ్రవణ్.

0: ಆದಿ ಬೀಜಾಯ ಪರೇಶಾಯ ಹಿ ಧೀಮಹಿ. ಓ ಷಡ್ಗುಣೇಶ್ವರ್ಯ ಸಂಪನ್ನುಡೈನಟುವಂಟಿ ಪರಮಾತ್ಮ, ಈ ಚಿದಚಿದಾತ್ಮಕಮೈನಟುವಂಟಿ ಪ್ರಪಂಚಾನ್ನಿ ಎವರೈತೆ ನಿರ್ಮಿಂಚಾಡೋ ಅಟುವಂಟಿ ಪುರುಷುಡು ಆದಿ ಬೀಜುಡು ಅನ್ನಿಟಿಕೀ ಕಾರಣಮೈನಟುವಂಟಿ ಪರಮಾತ್ಮ, ಅದಿಗೋ ಇದಿಗೋ ನಾ ನಮಸ್ಕಾರಾಲು. ಯಸ್ಮಿನ್ನಿದಂ ಯತಶ್ಚೇದಂ ಏನೇದಂ ಯೈದಂ ಸ್ವಯಂ ಯೋಸ್ಮಾತ್ ಪರಸ್ಮಾತ್ ಚ ಪರಸ್ತಂ ಪ್ರಪದ್ಯೇ ಸ್ವಯಂಭುವಂ. ಏ ಪರಮಾತ್ಮ ಎಂದು ಈ ಸಮಸ್ತ ಪ್ರಪಂಚಂ ಕೂಡ ನಿಬಿಡಮೈ ಉನ್ನದೋ, ಏ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹಂ ಚೈದ ಈ ಪ್ರಪಂಚಮಂತಾ ಕೂಡ ತನ್ನ ಪ್ರವೃತ್ತಿನಿ ಪೊಂದುತ್ತೂ ಉಂಟುಂದೋ, ಅಟುವಂಟಿ ಪರಮಾತ್ಮ ಓ ಪರೇಶ ನಿನ್ನು ನೇನು ಶರಣು ಕೋರುತ್ತಾನು. ಯಸ್ವಾತ್ಮನೀದಂ ನಿಜಯಾಮ ನಿಜಮಾಯಯಾರ್ಪಿತಂ ಕ್ವಚಿತ್ ವಿಭಾತಂ ಕ್ವಚತ ತಿರೋಹಿತಂ ಅವಿದ್ದದೃಕ್ ಸಾಕ್ಷಿಭಯಂ ತದೀಕ್ಷತೆ ಸ ಆತ್ಮ ಮೂಲೋ ವತು ಮಾಂ ಪರಾತ್ಪರಃ. ಸಹ ಆತ್ಮಮೂಲ ಪರಾತ್ಪರಃ ಮಾಂ ಅವತು ನನ್ನು ರಕ್ಷಿಂಚನಿ. ಆ ಪರಮಾತ್ಮ ಎಟುವಂಟಿ ವಾಡು ಅಂತೇ ಉಭಯಂ ಅವಿದ್ದದೃಕ್ ಸಾಕ್ಷಿ ಉಭಯಂ ತದೀಕ್ಷತೆ, ಬಯಟ ಉಂಡಿ ಅಲಾಗೇ ಸಾಕ್ಷಿಭೂತಂಗಾ ಉಂಟು ಸಮಸ್ತಾನ್ನಿ ಕೂಡ ದರ್ಶಿಂಚೇಟುವಂಟಿ ಆ ಪರಮಾತ್ಮ ನನ್ನು ರಕ್ಷಿಂಚುಗಾಕ ಅನಿ ಆ ಗಜೇಂದ್ರುಡು ಪರಮಾತ್ಮನೆ ಶರಣು ಕೋರಾಡು. ಇಟುವಂಟಿ ಆ ಗಜವಾಹನಾನ್ನಿ ಅಧಿರೋಹಿಂಚ ವಚ್ಚೇಟುವಂಟಿ ಆ ಮಲಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಯೊಕ್ಕ ಮರಿಕೊನ್ನಿ ವಿಶೇಷಾಲಂ ಶ್ರೀಮಾನ್ ನಂದನ ಭಟ್ ಗಾರಿ ವಾಕ್ಕುಸುಮಾಲತೋ ಮನಂ ತಿಳಿಸುಕೊನೇ ಪ್ರಯತ್ನಂ ಚೇದ್ದಾಂ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు హరిషడ్వార్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణ వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి వన విహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనబడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో 6వ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథ వీధిలో చూడండి, రోజు కూడా 2 మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా 4 ఏనుగులు, 4 గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అంటే 4 దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామన కుముదోంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకష్ట దిగ్గజాహ అని చెప్పిన విధంగా 8 దిక్కులలో 8 గజాలుంటే ఆ 4 ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా 4 కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమలగిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి. అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో నాట్యాలతో నృత్యాలతో వేద ఘోషాలతో అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురి నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచ్చేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం. కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా లేదా మన అదృష్టమా లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
0: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట, ప్రార్థిస్తూ తన

అన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్త్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారే విరాజతే విభు. పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తావు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్ర షాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. నా బంధువులు, భార్యలు వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరద అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుః జంతు పునఃకోర్హతి గంతు మీరితుం యథానతస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ, నీ యొక్క మహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్ళే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనబడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మహాత్మ్యాన్ని నేను ఏమని వర్ణించగలను? ఎందుకంటే దేవాది దేవతలు, ఋషులు ఎవరు కూడా నీ మహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి నేను నీ మహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య జన్మ కర్మవా ననామరూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయ తాన్యకులా తాన్యనుకాల మృచ్చతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో జీవాత్ముడు కూడా అదే విధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు, కానీ పరమాత్మ ఎప్పుడు పుట్టడు. పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ ఎలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే, కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు, అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మ లేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులను చేస్తాం, ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము. కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్యకమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా, అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు. కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతున్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు, అంటే మనమందరం కూడా గుణబద్ధులము, దోషబద్ధులము, అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ, ఏ కాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ, నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారో తెలుసా? ఎందుకు నిన్ను పూజిస్తారు? ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే, నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ, సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం.
సమస్త ప్రపంచాన్ని అనగా అణువణువుని కూడా చక్కగా తెలుసుకున్న వాడివి నీవు ఒక్కడ.

0: అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపుణ్యుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతస్తరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజగరం గిరమాహ కృచ్చాన్ నారాయణాఖిలగురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు, నా భక్తుడు, తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మ బంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే ఉరుబలేన, సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ నారాయణ, హే నారాయణ, హే అఖిల గురు, హే భగవన్ నమస్తే. పరమాత్మ, దీనికన్నా నేను ఏమీ చేయలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి 2 శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సురు బలేన పదే గృహీతో గ్రాహేణ యూతపతిరంబుజ హస్త ఆర్త ఆహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమరణమార్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగుహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనిపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ 7 కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్నీ అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. 3 రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న 3 రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడ వీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్ళినా రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడదికి వెళ్ళిన ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే

ಎಷ್ಟು ರಾಮಂ ನಪಶ್ಯೇತ್ತು ಎಂಚ ರಾಮೋ ನಪಶ್ಯತಿ ನಿಂದಿತ ಸರ್ವಭೂತೇಶು ಸ್ವಾತ್ಮಾಪ್ಯನಂ ವಿಗರ್ಹತಿ ಅನ್ನಾರು. ಎವರೈತೇ ಏನಾಡೈತೇ ಆ ರಾಮುಣ್ಣಿ ಚೂಡಲೇಕಪೋಯಾರೋ ವಾರು ತಮನು ತಾಮು ನಿಂದಿಂಚುಕೊನೇವಾರಟ. ಆ ಚಿನ್ಮಯ ರಮೋ ರಮಣೀಯಮೈನ ಕಲುವಲ ಕಾಂತಿತೋ ಕೂಡಿನ ನೇತ್ರಾಲತೋ ಉನ್ನ ಆ ರಾಜಾರಾಮುಣ್ಣಿ ಚೂಡಕಪೋತೇ ನೀ ಬತುಕೆಂದುಕು ಅನಿ ಎವರಿಕಿ ವಾಳ್ಳು ನಿಂದಿಂಚುಕೊನೇವಾಳಟ. ಅದೇ ವಿಧಂಗಾ తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకొని వెళ్ళేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా, ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అని అంటే సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి మీరు, ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారం దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనస్సులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా 6వ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక, తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి, ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్రస్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి

0: యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులమవుదాం. మంగళం పాడదాం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు సినిమా బదులు షురు. 15 నిమిషాల సేపు ఉండే ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్ 08732. ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ 295081. ఇంకొక నంబర్ 2300081. ఫోన్ నంబర్లు మళ్ళొకసారి 08732295081, 23008. ఈ నంబర్లలో ఏదో ఒక నంబర్కి ఫోన్ చేసి ఆర్జే దినేస్తుని మంచి ముచ్చట చెప్పి మంచి పాటిని పెంచుకోండి. కార్యక్రమంలో ముందుగా కొదమసింహం చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడగలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు ఎక్కడి నుంచి? హలో కిష్టన్ననా? హలో ఎవరు ఎక్కడి నుంచి? మాట్లాడండి. హలో ఓకే అండి, కిష్టన్న గారు మీకోసం పాట వినిపిస్తాను, వినండి. అన్నమయ్య చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గణపతి నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా చాలా మంది భక్తులు కొంచెం ఎక్కువ పెద్ద సౌండ్లు పెట్టుకుని ఆ గణపతి నిమజ్జనాన్ని చేస్తున్నారు. పెద్ద పెద్ద డీజేలు పెట్టడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్లకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. బాలలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సౌండ్లు పెట్టాలి. భజనలు చేస్తూ తీసుకుని వెళ్తే మరీ బాగుంటుంది. మద్యపానానికి, మత్తులకు దూరంగా ఉండండి. ఈ గణపతి నిమజ్జనాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడపండి. పుష్పటు చిత్రంలోని ఈ పాట చివరిగా

చేశారులోని సినిమా పాటలవి. రాత్రి 10:30 మధురిమలో పాత కొత్త హాయైన పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య, ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 9:30. రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో కథనం కార్యక్రమం ఉంటుంది. 9:45 ఇక ఎన్నుండ్రి కార్యక్రమంలో గ్రామ సేవ సొనల గ్రామానికి చెందిన వసంతరావు సూర్యతో ముచ్చటుంటుంది. 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలుంటాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథనం ఈ కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి పారే నీళ్లను కట్టే మంత్రకాడు ఈ కథ విందాం. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇప్పుడైతే అంతా యంత్రశక్తి గాని ఒకప్పుడు మంత్రశక్తి బాగా ఉండేదని పాతకాలం పెద్ద మనుషులు కావచ్చు లేదా కొన్ని పుస్తకాలు కావచ్చు అప్పటి కథలు కానీ తెలియజేస్తుంటుంటాయి. ఒక ఊరిలో ఒక మంత్రకాడు ఉన్నాడంటే ఆ ఊరికి అమ్మాయిని ఇవ్వడానికి కూడా చాలా భయపడేవాళ్ళు. ఆ ఊరు మనుషులే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా మనిషిని చూసి భయపడేవారు. పారే నీళ్లను ఆపుతాననేవారు. అలాగే నడిచే ఎద్దుల్ని సైతం వాళ్ళు కట్టేసి పెట్టేటటువంటి తత్వము ఆ మంత్రశక్తికి ఉండేదని అప్పటి కథల ద్వారా తెలుస్తుంది. మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి పారే నీళ్లను కట్టే మంత్రకాడు ఈ కథ విందాం. రచనా పట్టణం పెద్దింటి అశోక్ కుమార్.
2: మా మాల్యం మెల్లమెల్లగా మా మామ చేతుల నుంచి జారిపోతుంది. ఎవరు మామ చెప్పిన మాట వింటలేరు, మామ మీదకే మర్రబడుతున్నారు. ఈ మామ కూడా మెల్లమెల్లగా జాలించుకున్నాడు. సరే, అప్పుడో ఇప్పుడో బయటకు పోయి ఆ ఊళ్ళనో ఈ ఊళ్ళనో ఏదో ఒక నాటకం వేసేస్తారు. అట్లా మల్లపురం పేరు వింటే ముందుగా గుర్తుకొచ్చేది మంత్రాలే. అందుకే మల్లపురంకు పిల్లనిచ్చుడుకు భయపడతారు. మా ఊరికి దూరమే ఉంటుంది, దగ్గర దగ్గర కామారెడ్డి దాకా పోవాలి. వాడకొక్క మంత్రకాడు ఉన్నారట, 3 ఏళ్ల కింద కరువు పడ్డప్పుడు కుమ్మరి బాలయ్య ఉన్నాడు కదా, కుమ్మర్ బాలయ్య లచ్చపేట నుంచి బండెడు గడ్డి తెత్తుండట. వత్తు వత్తు బండితో మల్లపురం ఊళ్ళ నుంచి వచ్చిండట. భయపడుకుంటూనే అత్తుండట. అనుకున్నట్టే అయిందట. అబ్బా ఎడ్లు చూడు ఎంత మంచిగున్నాయో, జోడి మంచి కలిసింది అన్నాడట ఎవరో. అంతే, ఇంటికి వచ్చినాక ఎడ్లు కాలేదట, నీళ్లు ముట్టయట, గడ్డి మేయట. ఆ ఊళ్ళే ఇంతదాకా ఎవరూ నాటకం వేయలేదట. 5-6 ఏళ్ల కింద ఏ ఊరు నుంచో ఒక మాల్యం వచ్చి నాటకం వేసిండట. నాటకం అన్నాక టికెట్ పెడతారు కదా, మీసాలు తిప్పుకుంటా 2-3 వచ్చి వట్టికనే దోలియమన్నారట. వాళ్ళు దోలలేదట, టికెట్ కొనాల్సిందే కొని పోవాల్సిందే అన్నారట. మీరు ఎట్లాడతారో చూస్తామని వాళ్ళు మీసాలు తిప్పుకుంటే వెళ్ళిపోయిండట. అంతే, ఆట మొదలయ్యే టయానికి ఏషగాళ్లకు గొంతులు మొత్తం పొంగు పోయినాయట. ఎట్లనో ఆటను నడిపిద్దామనుకుంటే మేటేషకాలకు కక్కుడు బయలట. నాటకం నడవనే లేదట. ఆనాటి నుంచి ఇంతదాకా ఆ ఊళ్ళే ఆట ఆడిన మనిషే లేడట. ఇక మా కొండయమామ మల్లపురంలో నాటకం వేద్దామంటాడు. మామకు ఆ ఊరు యాదికి రాకపోతుండే గాని కార్తీక పున్నమి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. చుట్టూ పదులర పెట్టు పేరున్న జాతర, జనం బాగా అత్తరు. 3 రోజులు జరుగుతుంది జాతర. రోజుకొక ఆట చొప్పున 3 ఆటలు ఆడచ్చు, బాకీ సగం తీరిపోతుంది. కానీ మంత్రగాళ్ళ భయం. ఎప్పుడైతే మా మామ ఆ ఊరి పేరు చెప్పిండో అప్పుడే ఎవ్వలు రామని చెప్పారు. పంతులు కూడా ఆ ఊరికి వద్దే వద్దన్నాడు. మామనే పట్టు ఇడుతలేడు. ఈ మధ్య 2-3 ఊళ్ళు తిరిగినాం గదా, మేకప్ ఖర్చులకే సరిపోయినాయి. బాకీ లెక్కనే ఉంది, మిత్తి వెరిగిపోతుంది. అది మా మామ భయం. మీకేం భయం లేదు, నేను వాళ్లకంటే దండి మంత్రకాన్ని దొలకత్తా. మీకు మనిషికి 10 రూపాయలు ఇత్తా, ఎవరు ఏ మంత్రం చేసినా పారకుండా చేత్తా, నమ్మకంగా చెప్పిండు మామ. మాల్యంలో మూటి లేదని తెలుసు కదా, ఎప్పుడో ఇచ్చుకుపోయేట్టుంది. ఇచ్చుకుపోకముందే ఈ ఉన్న బాకీ తీర్పాలని మామ ఆలోచన. చుట్టూ ఊర్లలో ఎక్కడాడినా లాభం లేదని తెలుసు, అందుకే నాటకాలు ఆడని ఊళ్ళనే ఈ నాటకం వేయాలనుకున్నాడు. కార్తీక పున్నమ నాడు పని కూడా ఎక్కువే ఉండదు కదా అన్నట్టుగానే ఎక్కడి నుంచో మా మామ ఒక మనిషిని దొలకచ్చిండు. అందరం పంతులింట్లో కలిసినాం. కొత్త మనిషి షెయ్యెత్తున్నాడు, మీసాలు వడిదిరిగినాయి, చూడంగానే గజ్జుమనే తట్టున్నాడు. మెడకు మొల్దారానికి దండరెట్టలకు మొత్తం తాయితులే ఉన్నాయి. మాట కూడా భీంకరంగానే ఉంది. తన పేరు సిద్ధిరాములని, ఊరు అంబర్పేట అని చెప్పిండు. మీరు ఆడుండ్రి, నేను మీ ఎంబడే ఉంటా. ఎవ్వల మీద జిర్ర వారకుంటా నా జిమ్మదారు. మంత్రకారు రాని తంత్రకారు రాని వాని తాత రాని, వాని మంత్రం వానికే తిరిగేటట్టు చేత్తా అని మాకు భయం లేకుండా చెప్పిండు సిద్ధిరాములు. ఆయన ఆకారం మాట చూసినాక జర మాకు కూడా నమ్మకం కుదిరింది. అరే, వీడు కూడా మంత్రకాడే ఉన్నట్టున్నాడు, మంత్రాలు వారకుండా చేస్తాడు అనుకున్నాం. అందరు సామాన్లు చదురుకున్నారు. దూరం ఎక్కువే అయినా సైకిల్ మీద పోవచ్చు రావచ్చు, కానీ ముందట్లెక్కన సామాన్లను సైకిల్ మీద ఎవ్వరు మోతలేరు. అందుకని ఏం చేసిండ్రంటే, ఇవో ఎడ్ల బండిని కిరాయికి తీసుకున్నాం. మామ సామాన్లన్నీ బండిలో మెలిగిండు, రిక్షా కూడా బండి మీదనే ఎక్కించినాం. అందరు అనుకున్నట్టే తయారైండు, కానీ పైసల దగ్గర తరకరారు వచ్చింది. మొత్తం 10 రూపాయలు ఇస్తానని మామ, కాదు ఆటకు 10 రూపాయలు ఇయ్యమని వాళ్ళు. ఇంతకుముందు ఈ పైసలు ఇచ్చుడు పుచ్చుకునుడు లేకుండే. ఇగో ఈ ఆట నుంచే మొదలైంది. ఇట్లయినా అత్తరాని మామ ఈ పద్ధతి చెప్పిండు, గంతే వాళ్ళు అదే పట్టుకున్నారు. అటని ఇటని ఆటకు 5 రూపాయలు ఇచ్చేటందుకు ఒప్పందం కుదిరింది. మీరు ఇంటికే వస్తారో అక్కడనే ఉంటారో మీ ఇష్టం, మొత్తం మీద ఆట టయానికి అందరూ ఉండాలి మా మామ అన్నాడు. అనుడే కాదు, 2 ముగ్గురు పెద్ద మనుషుల ముందు ఇదే మాట మాట్లాడిచ్చి అందరితోని ఒప్పందం చేసుకున్నాడు. మొత్తం మీద పొద్దుగూకే జాములా ఆ ఊరికి చేరుకున్నాం. మా ఊళ్ళే గడి లెక్కనే ఆ ఊళ్ళే కూడా ఒక పెద్ద గడి ఉంది. గడిలా స్టే చేసి మైకు మోగించినాం. సిద్ధిరాములు కర్రెకోడితోని స్టేజీకి జిడిగింజలు నిమ్మకాయలు కట్టిండు. గడిగోడలలో ఆట, గడి ముందరినే పెద్ద జాతర. ఇక చూడు, సిద్ధిరాములు దాసు చిన్నాయనను టికెట్ల కాడ నిలబెట్టినాం. సిద్ధిరాములు తాప తాపకు మిసాల మీద చేసుకుంటా, ఏయ్ పారే నీళ్ళను కడతా, పొద్దు గూకపోవాలే తెల్లారకపోవాలే, ఏమనుకుంటుండ్రో, ఏ మంత్రకాడత్తడో రాని సుత్తాం అని అంటుండు. జాతర కాబట్టి జనం పట్టుజాలలేదు. జాగ దొరకక చాలామంది మరిపోయినరు. ఎన్నడూ రానంతగా ఆ రోజు 400 రూపాయలు వచ్చినాయి. ఆట మొదలైంది. రాత్రంతా జాతరనేనా. బయట మందిని చూసినాక సిద్ధిరాములకు ఒక ఆలోచన వచ్చింది. అది చిన్నాయనకి చెప్పిండు. చిన్నాయన కొండయ్య మామకు చెప్పిండు. మా మామ పంతులకి చెప్పిండు. ఎప్పుడూ అట్లా ఆడలేదు. జనం వస్తారంటావు ఆ కొండయ్య, పంతులు అడిగిండు. ఏ చూద్దాం, వత్తనే ఆడదాం లేకుంటలేదు, ముందుగాల అడ్వర్టైజ్ అయితే చేద్దాం అన్నాడు మా మామ. అది కంసమర్ధన ఆట. 12:00 వరకు ఆటను పూర్తి చేసి మంగళారతి ఇచ్చినాం. వెంటనే మైకులు అనౌన్స్ చేసినాం. ప్రేక్షక మహాశైలారా, బ్రహ్మాండమైన నాటకం కంసమర్ధన 2nd షో, ఆడబడును, రండి చూడండి, చూసి ఆనందించండి అని పుంగి పట్టుకొని జాతర మొత్తం తిరిగి చెప్పినాం. ఇంతకుముందు ఎప్పుడన్నా సినిమాలలో 2nd షో ఉంటుంది, కానీ నాటకం

కాలాల్లో అయితే లేదు. ఇగో మొట్టమొదటిసారి నాటకాలలో సెకండ్ షో ఈ జాతరలో ఇగో మా మామనే పెట్టాడు. ఇక మా మామ ఏంటో సిద్ధిరాములు ఉండనే ఉండే, అందుకే మేము ఎవ్వరికి భయపడతలేం. సిద్ధిరాములు చూసినాక ఎవరు కూడా మా తెరువు అత్తనే లేరు, మమ్మల్ని చూస్తూనే లేరు. మా అంచనా తప్పు కాలేదు. రెండో ఆటకు కూడా మళ్ళీ గడి నిండింది. ఇట్లా 3 రోజులల్లో రోజుకు 2 ఆటల చొప్పున 6 ఆటలేసినాం. ఏ ఆటకు మాకు 300కు తక్కువ రాలేదు. ఈ పైసలు చూసినాక మామ అందరికీ అన్నం వండి పెట్టిండు. ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికత్తుండ్రు, అక్కడ ఉండేటోళ్ళు అక్కడనే ఉంటుండ్రు. ఇదంతా సిద్ధిరాములు మంత్రబలమే అంటుండ్రు అందరు. సిద్ధిరాములు పొద్దుకోసారి సాయంత్రం ఓసారి మమ్మల్ని ఎంటేసుకొని మిసాలు తిప్పుకుంటా ఊరంతా తిరిగిత్తోండు. అక్కడ కూడా ఆగి మిసాలు తిప్పుకుంటా పారే నీళ్లు ఆగమంటే ఆగాలే, కోడె నాగంబామ అయినా కోడి పిల్లలకి ఎగరాలే, ఏందనుకున్నారు మంత్రగాన్ని నేను అంటుండు. సిద్ధిరాములను చూసి అందరు భయపడుతుండ్రు. ఇక మా స్టేజ్ మీద కన్నేసే దమ్ము ఎవలకుంది. మేము కూడా ఆర్పారన్నట్లే తిరుగుతున్నాం, ఎవ్వరికి భయపడతలేం. నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుతున్నాం. జాతర అయిపోయినాక దినం తప్పి దినం ఆట అక్కడనే వెయ్యాలనుకున్నాం. ఇట్లా 2 వారాలు గడిచింది. 2-3 రోజులు కొందరు అటు ఇటు తిరిగిండ్రు. తర్వాత సైకిళ్ళ మీద తిరుగుడు దమ్ముకొచ్చింది. తిరుగుడు మానేసి అదే ఊళ్ళుంటున్నాం. కొండయ్యమామ కూడా కరుసుకు వెనక ముందు అయితలేడు. పూటకొక్క తీరుగ వండి పెడుతోండు. రాత్రిపూట ఆటాడు, పొద్దంతా నిద్రపోవుడు. నీసు లేని బుక్క లేదు. ఎన్నడన్నా కుందేలు అడవి పంది దొరికితే మా దగ్గరికే తెత్తుండ్రు. ఎక్కడ ఎండ్రికాయలు దొరికినా మా దగ్గరికే తెత్తుండ్రు. మా దగ్గరికి వచ్చి మర్రిపోయిన దినిసే లేదనుకో, ఏది పడితే అది కొంటున్నాం, ఏది పడితే అది తింటున్నాం. దుకాన్ల ఖాతా కూడా పెట్టినాం. సిద్ధిరాములు చిన్నగా తాయిదులు కట్టుడు కూడా మొదలు పెట్టుకున్నాడు ఊర్లే. ఎందుకంటే చిన్న చిన్న పొరగాన్లకు భయపడతానో, బూగులు పడతానో, నిద్రలకు కలవరిత్తానో తాయిదులు కడతా అని తాయిదుల దుకాణం కూడా పెట్టుకున్నాడు. ఊర్లో ఎవరికన్నా బాగలేకపోతే బొట్టు పెట్టి దొప్పలు దించుతుండు. మాకంటే సిద్ధిరాములు గిరాకే ఎక్కువ ఉంది, ఆయనకి ఎక్కువ పైసలు వస్తున్నాయి. ఈ 5-10 అట్ల సంపాదించుకుంటుండు. ఇట్లా మరో 10 రోజులు గడిచింది. ఊర్లో ఎట్లున్నారో మాకు తెలియదు, మేము ఎట్లున్నామో ఊర్లోకి తెలియదు. అచ్చుడుపోవుడు బందే అయిపోయా. మేమెప్పుడు ఇట్లా ఇన్ని దినాలు ఊరిడిచిపెట్టి లేం. ఈ మేళ్లంలో జీతగాళ్ళు ఉండిరి, బల్లు కాసేటోళ్ళు ఉండిరి, ఆవులు కాసేటోళ్ళు ఉండిరి, రైతులు ఉండిరి, 2 ముగ్గురు చదువుకునే పిల్లలు ఉండిరి. 10 రోజులు ఇక్కడనే తినుకుంటా పండుకుంటా ఇక్కడనే ఉంటే అక్కడ మా ఊరు మొత్తం ఆగమవుతుండ్రట. అరే కూడవలుకున్నట్టు అందరు వైరి, పత్తలేపోయి, జడలేపోయి, ఇంకా రాపోయి అని అంటుండ్రట. మేం మాత్రం మా సంబూరంలో మేమున్నాం. ఎందుకంటే ఇక్కడ నాటకం జోరుదారు నడుతుంది, అందరు చూస్తుండ్రు, ఎక్కువ మంది వస్తుండ్రు, ఎక్కువ పైసలు వస్తున్నాయి కదా. ఇక్కడ తిండి కూడా మంచిగా దొరుకుతుంది, మళ్ళా షాయలు బీడి కట్టలు కూడా దొరుకుతున్నాయి. ఊరే కూడా మంచి గుర్తింపు వచ్చింది. మేము తొవ్వ పంటి పోతుంటే అగగగ బుడ్డెన్కాడు పోతుండని, లేకపోతే అగగగ మాయల పక్కి రేషమేసిన ఆయన పోతుండని అందరు ఇండ్లకి వెళ్తుండ్రు. ఆడేళ్లతో మాట్లాడుతుండని స్టేజీ దగ్గర నుండి పోషెట్ని అయితే కదలనెత్తలేడు మా మామ. సిద్ధిరాములకైతే ఊరంతా గజ్జుమంటుంది. ఒకనాడు మా తాత ఇంకో 2 ముగ్గురు మా దగ్గరికి వచ్చారు. అప్పటికి మేము అడవి పందిని పొతం చేస్తున్నాం. ఎవలో షికారుకు పోయి తెచ్చిండట. 70 రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు మా మామ. తాత ఇది చూసి నవ్విండు. అవ్వా ఇక రమ్మంటే ఎరికెళ్ళేస్తారు. కడుపు నిండా తిండి దొరుకుతుంది, కంటి నిండా నిద్ర దొరుకుతుంది, ఇక వీళ్ళు అత్తారా అన్నాడు. అప్పుడే మీసాలు తీడుకుంటా మా సిద్ధిరాములు వచ్చిండు. ఏం రా బాలుగా, ఏమో ఏషమేసినావు, ఇది పగటి జాళ్ళ కూడా కాదు, ఎప్పటి నుంచి ఏషాలు ఎత్తనవురా అన్నాడు మా తాత. నేను తాతను చిత్రంగా చూసి, తాత తాత ఈయన ఎవలనుకున్నావు, ఏమో బాలుగా అంటున్నావు, ఈయన సిద్ధిరాములే, దండి మంత్రకాడు, మనూరు కాదు, మన మామేడికలో వట్కొచ్చిండు, పారే నీళ్ళను కడతాడు తాత అన్న. అరే చల్ వీడి మంత్రకాడేంద్రా, పొద్దుకు చెమ్మట్టుకుపోవాలంటే పెళ్ళాన్ని ఎంట పెట్టుకుపోతాడు. వీడు మంత్రకాడారా, వీడు మన కొండని సడ్డకుడు, కొండపురం బాలుగాడు కాదురా అంటూ మీసాలను బట్టి గుంజిండు తాత. మొత్తం మీసాలు ఊడేచ్చినాయి. అవి మా కొండయ్య మామ విశ్వామిత్రుని వేషానికి పెట్టుకునే మీసాలు. ఎప్పుడైతే ఈ మీసాలు ఉండేయో అప్పుడే పేడుమూతి బాలయ్య బయటపడ్డాడు నవ్వుకుంటా. నిలబడ్డాడు బాలయ్య. మా మాల్యంలో ఎవ్వలకు పరిచయం లేదు, మా చిన్నాయనకు మాత్రం ముందే తెలిసినట. ఇద్దరు కలిసే ఈ పని చేసిండట. మేము ముఖం చూడలేదు కాబట్టి నమ్మినాం. ఎప్పుడైతే సిద్ధిరాములు సిద్ధిరాములు కాదని

0: ఇంతకాడే కాదని వాడు ఉత్త బాలుగాడే తెలిసిందో ఇక చూడు. అప్పుడు మాకు భయం పుచ్చుకుంది. రాత్రికి రాత్రి ఎవలకు గూతెల్లలేదు. నోలు బొంగులు పోయినాయి, కాలు చేతులు ఆడలేదు, కడుపుల దప్పులేగినాయి. బుగులు భయం మొదలైంది. ఆట చక్కగా సాగనేలేదు. నేను ఇట్లనే మీసాలు పెట్టుకుని ఎట్లనో మందిని బెదిరిస్తా, మీరు ఇంకో 4 ఆటలు ఆడుండ్రి అన్నాడు బాలయ్య. మామ సరే అన్నాడు. సగం మంది మాత్రం భయపడ్డారు. మా తాత ఇంటి నుంచి వచ్చినోళ్ళు ఆటలేదేం లేదు నడువురి, ఇంటి దగ్గర మస్తు మంది తిడుతోర్రు అన్నారు. బండి కిరాయికి మాట్లాడుకొని మేళ్ళం ఎత్తేసినాం. ఆ రోజు మల్లపురం ఊరు ఊరంతా కదిండ్రు. మేము వెళ్ళిపోతుంటే వద్దన్నారు, ఇంకో 2-3 ఆటలు ఆడిపోమ్మన్నారు. మేము మళ్ళా వస్తామని చెప్పి ఊరు దాటినాం. ఇంటికి వచ్చినాక జమా ఖర్చు అందరికీ చెప్పిండు మామ. మనిషికి ఆటకు 5 రూపాయలు లెక్కన లెక్కగట్టి ఇచ్చిండు, మిగిలినవి బాకీ కట్టిండు. లెక్కలన్నీ మంచిగా చూడుండ్రి, వెనకసీరి ఇదేమైంది అదేమైంది అని అనద్దు. ఏదన్నా ఉంటే ముఖం ముందట్నే మాట్లాడుండ్రి, ముఖం సాటుకు మాట్లాడద్దు. మీకు 5-10 రూపాయలు ఇస్తున్నా, నేనైతే 1 పైస తీసుకుంటలేను అన్నాడు మామ. ఎవరు నోరు తెలవలేదు. ఎందుకో మామ మాటలో తేడా కనిపించింది. అందరి కండ్లల్లా నీళ్లు తిరిగినాయి. ఇక మాకు కూడా తెలిసిపోతోంది మామ పెత్తనం ఎత్తుకోడు ఈ మాల్యాన్ని ఇచ్చగొడతాడని. ఏమవుతుందో చూడాలని నేను కూడా చూస్తున్నా.
1: మీరు ఇప్పటిదాకా కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి పారినీళ్లను కట్టే మంత్రకాడు ఈ కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపు రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి రిహార్సల్ మా ఇంటికి వచ్చింది ఈ కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇక ఎన్నుండ్రి ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 9:45 ఉంటుంది. కొంతమందికి సేవ చేసుడంటే చాలా ఇష్టం. ఎంతగా సేవ చేస్తారంటే ప్రజలు సేవ చేస్తుంటుంటే ఆ సేవలు తరించిపోతారు, ఇంకా ఇంకా చేయాలనుకుంటారు. గ్రామంలో నీళ్ళ చుక్కలేదు. 50 నుంచి 100 ఇండ్లకు చాలా ఇబ్బంది ఎదురవుతున్న సమయంలో వాళ్ళకున్నటువంటి ఒకే ఒక బోర్వెల్, ఆ బోర్ నుంచి ఇంటింటికి నల్లలేసి ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళందిస్తాడు ఆ గ్రామ సేవకుడు. ఇది 1-2 రోజుల నుంచి 1-2 ఏళ్ళ నుంచి అగుతున్నటువంటిది కాదు, కనీసం 20-30 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నటువంటి తంతిది. ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి కూడా ఆశించరు. కరెంటు బిల్లు గ్రామ పంచాయతీ కట్టుకోవడం జరుగుతుంటుంది. బట్టలు ఉతకడానికి నీళ్లు లేకపోతే వాగులకు కూడా బోర్ ద్వారా నీళ్ళందిస్తాడు ఆ గ్రామ సేవకుడు. సొనల గ్రామానికి చెందిన వసంతరావు సూర్యతో దినేష్ పెట్టిన ముచ్చట విందాం.
2: వసంతరావు సూర్య గారు మీకు నమస్కారం అండి.
3: నమస్తే.
2: ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి?
3: 71.
2: తాతల తండ్రుల నుంచి మీ ఊరు సొనాలని?
3: సొనాలని.
2: అంతకుముందు మీ తాత కూడా ఇక్కడనే ఉన్నాడు?
3: ఇక్కడనే.
2: ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఇల్లు ఎవరు నిర్మించారు?
3: పీరాజ్ పటేల్.
2: మీ తాత?
3: తాత.
2: దాదాపు సగం ఊరికి మీరు నీళ్లు అందిస్తున్నారు. ఊర్లో గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ ఉంది, మీరు నీళ్లు అందిస్తున్నారు. అసలు నీళ్లు ఎప్పటి నుంచి అందిస్తున్నారు? ఇక నీళ్లు అంది అన్న ఆలోచన మీకు ముందు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది?
3: ఊర్లో ఒక నీళ్ల కర వచ్చేయండి, ఇట్లనే ఫ్రెండ్ సర్కిల్ లో మేము అందరూ అయిన బోర్ వేసి దాంట్లో నీళ్లు ఇచ్చేసింటి. అదే పెద్దగా ఇదైపోయింది.
2: అంటే ఫస్ట్ బావి ఉండే?
3: బావి ఉండే. బావిలో ఒక 25 ఫీట్లు అయిన బోర్ కొట్టినాం. అయిన బోర్ కొట్టడానికి ఫుల్ నీళ్లు పడి ఊరంతా సప్లై చేసినాం.
2: అంటే మొదట్లోనే అన్నీళ్ళకి ఇచ్చారా, తర్వాత ఇచ్చారా అన్నీళ్ళకు?
3: ముందు బావి ఉండే కదా.
2: బావి ఉండే. బావి నీళ్ళు చేతకపోతాడేనా?
3: ఏలే, మా ఇంటి కొరకే. ప్రతి ఇంట్లో ఇళ్ళకు బావి ఉండే. ఊర్లో మొత్తం ఎండిపోయినాయి. ఎండిపోయేటకి చెప్పి పిల్లలు మేము అందరం కలిసి, అప్పుడు మేము ఎంత 30-35 సంవత్సరాల పిల్లగాళ్ళు అంతా కలిసి హ్యాండ్ బోర్ వేసినాం.
2: ఏ సంవత్సరం వేసారా హ్యాండ్ బోర్ మీరు?
3: 80-90.
2: అంటే అప్పట్లోనే నీళ్ళ కొరత ఉండేనా?
3: కొరత ఉండే.
2: కానీ ఇప్పుడున్నంత కొరత ఉండేనా అప్పట్లో నీళ్ళ?
3: ఇంతకంటే ఎక్కువ ఉండే
2: నీళ్ళ కొరత. కానీ అప్పుడు ఇంటింటికి 2 ఇళ్ళకు ఒక బావి ఉన్నట్లుండే.
3: బావి ఉండే. కానీ బావి మొత్తం ఎండిపోయినాయి, వాగు కూడా ఎండిపోయింది. ఆ సంవత్సరం మొత్తం ఎండిపోయింది.

0: అది కూడా మొత్తం ఎండిపోయింది, ఎండిపోతే దాంట్లో మళ్ళా ఈ అయిన పోరేసి నీళ్లు సంపాదించారు.
1: ఇప్పుడు ఎంతసేపు నడిచినా నీళ్ళు ఎండిపోవి.
0: ఎండిపోవు.
1: మరి ఊరంతా నీళ్లు లేవు, మీ బోరికి నీళ్లు ఎట్లా ఉన్నాయి?
0: బోర్లు అప్పుడు ఇన్నిగారం బోర్లు లేకుండా బోర్లు తక్కువ ఉండే. ఇక అదే అయిన బోరు మాకు కిస్మత్ లో పడేది. అయిన బోర్
1: ఇప్పుడు ఒక్కొక్కరు 200 ఫీట్ల బోర్ వేస్తున్నారు.
0: ఇప్పుడు 200 ఫీట్లు కూడా వేస్తారు. ఇప్పుడు వేస్తున్నారు, అప్పుడు లేకుండే.
1: అది ఎన్ని ఫీట్ల లోతున్నదా ఆ బోర్ ఇప్పుడు?
0: 55.
1: 55 ఫీట్లకు ఫుల్ నీళ్ళు అయిపోయింది.
0: ఫుల్ నీళ్ళు అయిపోయింది.
1: 200 ఫీట్లు ఉన్న కూడా అన్ని నీళ్లు లేవు. ఇప్పుడు ఈ నీళ్లు మీరు ఎన్ని ఇళ్లకు దాదాపు అందిస్తున్నారు?
0: 200 ఇళ్లు అందిస్తున్నాం.
1: ఎట్లా మరి ఆ పైపులు ఎట్లేసారు?
0: వీడియోస్ నుంచి కొన్ని, గ్రామ పంచాయతీ నుంచి కొన్ని, మళ్ళా ఊర్లే పబ్లిక్ తో కొన్ని అన్ని కలిసి వాళ్లకు వేసి ఉంటుంది.
1: 90 నుంచి ఇప్పటి వరకు నీళ్ళు
0: అందిస్తున్నాం.
1: అంటే ఎండాకాలమే ముఖ్యంగా అన్ని మూడు
0: నెల ప్రతి వర్షాకాలం ఎండాకాలం ఎప్పుడు.
1: దానికి ఏమైనా డబ్బులు తీసుకుంటారా?
0: తీసుకోము, 5% ఆశించాము. ఏదైనా చెడిపోతే గ్రామ పంచాయతీ నుంచి, వీడియోస్ నుంచి తీసుకుని దాన్ని యూజ్ చేస్తాం.
1: ఎన్ని జాగ్రత్త ట్యాప్లు ఇచ్చారు? అట్లా
0: ఏ లేదన్నా 30 దాకా ఉంటాయి ట్యాప్.
1: ఎన్ని ఎన్ని పుట్లు ఇడిస్తారు? ఎంతసేపు ఇడిస్తారు?
0: పొద్దున ఒక 2 గంటలు, పొద్దుకు ఒక 2 గంటలు.
1: అంటే మీరు ఇంటి మనిషే పని చేస్తాను?
0: నేనే ఎప్పుడు స్టార్ట్ చేస్తాను. వేరే పిల్లగాళ్ళు చాలు చేసి ఇక ఒక 2 గంటల నుంచి మళ్ళీ పని
1: చేస్తాను.
0: ఇక అందరికి అధికారం లెక్క, ప్రతి వాళ్ళకి అధికారమే ఇక దాని మీద.
1: ఇప్పుడు ఒకరి ఇక్కడ ఫంక్షన్ ఉంటది, పొద్దున్న దాకా పని నడుస్తుంది, మంచిదే ఉంటది చెడుదే ఉంటది, నీళ్ళు అవసరం పడుతున్నప్పుడు అప్పుడు
0: ఇస్తాం.
1: అంటే ఒకే లైన్ ఇస్తారా? అన్ని లైన్ చాలు,
0: అన్ని లైన్ ఒకటే చాలు చేస్తాం, మొత్తం నడుస్తుంది. ఏది బంధువు చాలు అనేది ఉండదు, ఇక ప్రతి నెల చాలు ఉంటది.
1: మరి వీడీసీ అక్కడ ఒక ట్యాంక్ కట్టి ఇస్తాను అనుకో, ఆలోచన రాలేదా?
0: కానీ మేము గ్రామ పంచాయతీకి ఇస్తే వాళ్ళే సొంతం,
1: వాళ్ళ
0: పెత్తనం ఎక్కువ ఉంటుందని మళ్ళీ పబ్లిక్ కూడా మన టాక్ చేస్తారు.
1: గ్రామ పంచాయతీ
0: మీది సొంతం అని ఇది చేస్తారు అన్నట్టు మేము లేవు. గ్రామ పంచాయతీ రాసి చేయలేదు, మా సొంతమే ఇది చేస్తాం. ఏదైనా ఉంటే ఫండ్స్ పబ్లిక్ ఇస్తుంది, మళ్ళా గ్రామ పంచాయతీ వీడియోస్ ఇస్తుంది, దాంతోనే ఇది చేస్తాం.
1: మొదట్లో ఎన్ని ఇండ్లతో చాలు చేశారు మీరు? ఇట్లా
0: మొదట ఇండ్లు లేకుండే
1: 10 ఇండ్లు వచ్చిన
0: అన్నీ ఒక్క దగ్గరనే పాయింట్ పెట్టినాము. ఆడికి వచ్చి మొత్తం ఊరంతా వచ్చి నింపుకుంటుండ్రి టాకీలతోని, మళ్ళా బండ్లతోని, మళ్ళా నీళ్ళ టాకీలు ఉంటాయి కదా డ్రమ్లు, ఆ డ్రమ్లతో నింపుకొని ఇండ్లలో కూడా పోతుండ్రి. వేరే పల్లెలు కూడా ఈ గుర్రాల తండ, గుట్ట తండ వాళ్ళు కూడా వచ్చి కూడా పోతుంటారు.
1: మీరు ఇంటింటికి నీళ్లు అందిస్తున్నారు, ఎట్లా ఉంది ఆ నీళ్లు తీసుకున్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏమంటారు వాళ్ళు?
0: ఒక్కనాడు బాగా అందుండే అంటే మొత్తం వచ్చేసారు పటేల్ సాబు ఎట్లా చార్జ్ చెయ్యి, ఏమన్నా ఏ కానీ చార్జ్ చెయ్యి అని మా 80 అడుగుతారు.
1: అట్లా ఇస్తారు? మీకేమనిపిస్తుంది నీళ్ళు ఇస్తున్నందుకు?
0: ఏమో ఇంట్లో ఉన్నాయి కదా నీళ్ళ, పుణ్యం మంచిది కదా, ఆ పుణ్యం ఎవరికైనా మా పిల్లలకన్నా దాంతో ఇదైతుంది, మాకు కాకుండా పిల్లలకన్నా మంచి జరుగుతుంది అని నీళ్ళు ఇస్తున్నాం.
1: పొద్దున సాయంత్రం మీరే చాలు చేస్తారు?
0: మేము చాలు చేస్తాం. మళ్ళీ పబ్లిక్ వైరల్ అది మరి చాలు చేయాలంటే చాలు చేయరు.
1: మరి దీని పరిధి ఇంకా పెంచాలనుకోలేరా మీరు?
0: ఇప్పుడు మొత్తం బోర్లు అయినాయి, ఇంటింటికి బోర్ అయింది కదా. ఇంతకుముందు బోర్లు లేకుంటే ఇప్పుడు ప్రతి ఇంటికి ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నామంటే బోర్ వేసుకుంటుండ్రు. ప్రతి వాడ వాడకు బోర్లు అయినాయి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఇక బోర్లు ఎక్కువ పడిపోతున్నాయి కదా. ముందు ఇంతకన్నా బోర్లు లేకుంటే కదా.
1: ఒక 2-3 ఏళ్ళు ఇస్తేనే జనము రాజకీయం వైపు వెళ్తారు. మరి 30 ఏళ్ళ నుంచి మీరు నీళ్లు అందిస్తున్నారు, అట్లా రాజకీయం వైపు వెళ్ళాలనుకోలేదా మీరు?
0: పోలే. మా నాన్న రాజకీయంలో ఉండే కానీ మేము రాజకీయంలో పోలే.
1: మీకు అట్లా అనిపించలేదు వెళ్ళాలని? ఎవరైనా అన్నారా వెళ్ళండి రండి అని?
0: అన్నా కానీ మేము పోలేదు అందరితో. ఎందుకంటే ఊళ్ళే మేము పటేన్లు అనే పేరున్నది కదా. ప్రతి పండగ ఎట్ల పొలాలు గాని, దసరా గాని, మళ్ళీ కామడు పుణ్యం గాని మేమే జరుపుతాం అన్నట్లు.
1: ఫస్ట్ లో ఎప్పుడు దబ్బిండ్రా బావిని?
0: బావి 70-80 ఏళ్ల కింద దబ్బిందం.
1: మీ తండ్రి దబ్బిండా?
0: తండ్రి దగ్గర తాత దబ్బిందా?
1: గుర్తుకులేదు,
0: తెలియదు.
1: మీ తండ్రి దబ్బింది తెలియదు, మీ తాత కూడా తెలియదు,
0: తెలియదు.
1: ఆ ఇంటి ఆవరణలో దబ్బిండు దాన్ని? ఇంటి ముందు రోడ్డు దగ్గర,
0: రోడ్డు దగ్గర.
1: మరి ఇప్పుడు ఆ ఇల్లు దాదాపు 200 ఇళ్ళు అయితే ఇల్లు కట్టి గుర్తుకుందా? ఇల్లు
0: కట్టి
1: మీ తండ్రి గుర్తు?
0: తండ్రికి కూడా తెలియదు.
1: మీ తండ్రి కూడా ఇల్లు కట్టింది తెలియదు?
0: తెలియదు.
1: అంటే మీ తాత చిన్న ఉన్నప్పుడు కట్టి, మీ తాత తండ్రి కట్టిండు కూడా తెలియదు?
0: తాతనే కట్టింది.
1: 200 ఇళ్ళు అయితే వస్తుంది దగ్గర దగ్గర కట్టేసేసి.
0: ఏ కాదు, 100, 125, 30.
1: మరి అది శిథిలావస్థలో ఉంది, మరి దాన్ని రిపేర్ చేసే ఆలోచన ఉన్నారా?
0: ఇక అందరు పొత్తులున్నారు కదా, ఇక అందరు ఆలోచిస్తే చేయొచ్చు, లేకుంటే ఎట్లా ఉంటది? ఇక
1: నేను కూలగొట్టేసి

0: తల్లి కట్టుకోవడం. మరి పురాతన వస్తువులు కూడా కొన్ని అక్కడ కనబడుతున్నాయి అక్కడక్కడ, మరి వాటిని భద్రపరిచే ఆలోచనలు ఉన్నారా? మరి
1: భద్రపరిచి ఇక అందరు పొత్తున్నాయి కదా, ఇక అందరు శ్రద్ధ తీసుకుంటే భద్రపరచచ్చు. పాత ఘటన
0: ఇక మన మన ఆలోచన ఎట్లుంటుందో మీకు తెలియదు,
1: ఇక మాదైతే అయిపోయింది కానీ మాలది మన వేరుంటుంది.
0: మరి ఇప్పుడు నీళ్లు ప్రతి ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారు, అందరు మిమ్మల్ని చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదాలతో మీరు ఆరోగ్యంగా ఉన్నారు కూడా. మీ తర్వాత మీ మన్మన్లు మీ రాబోయే
1: తరగతి కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఆ బునాది పోదు కదా. ఇక మా నాన్న బునాది మాకు వచ్చింది, మాకు బునాది పిల్లలకు కూడా వస్తుంది.
0: ఈ చెట్టు కింద చెట్టు మొక్క పెరుగుతుంది
1: పెరుగుతుంది మళ్ళీ వాళ్ళు కూడా స్వాతంత్ర సమర యోధులు.
0: ఇట్లా పాల్గొన్నారా మీలో ఎప్పుడన్నా మీ కుటుంబ సభ్యులు స్వాతంత్ర పోరాటంలో?
1: పోరాటంలో ఉండే మా ఇద్దరు నాన్నలు ఉంటుంది.
0: ఎవరెవరు కలిసారు అప్పట్లో వాళ్ళు?
1: పివి నరసింహరావు కలిసిండు. పివి నరసింహరావు ఇది ఉన్నది ఇది ఇచ్చింది
0: మీ నాన్న
1: నాన్నకు.
0: మీరు అప్పుడు చిన్న ఉన్నారు కావచ్చు.
1: ముట్టలే
0: పుట్టలే
1: మా పెద్దన్న ఆయన.
0: ఎట్లా ఉండే రజాకర్లు ఏం చేస్తుండో మరి అప్పట్లో?
1: రజాకర్లు పాల్గొన్నారు కదా
0: మీ నాన్న
1: నాన్న
0: ఇట్లా చెప్తున్నాను. అప్పుడప్పుడు రజాకర్ల కాలంలో ఇట్లా ఉండే అన్నట్టుగా
1: ఉండి చెప్తుండే
0: అట్లా ఉన్నారు. మరి మీ ఈ ఊర్లో ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఆలోచనలు ఉన్నారు మన ముందు రోజుల్లో?
1: ఇక ఇప్పుడే మాతో ఏమైతుంది, గ్రామ పంచాయత్ ఫ్రీ భూమి ఇచ్చిన
0: ఎంత ఇచ్చారు?
1: 3 గుంటలు.
0: 3 గుంటలు గ్రామ పంచాయత్
1: ఇచ్చిన
0: విరాళంగా
1: ఇచ్చిన నాన్న పేరు మీద.
0: అది దొడ్డి ఉండేనేమో అప్పుడు
1: దొడ్డి.
0: ఆ దొడ్లు ఎవరు నిర్మించారు అప్పట్లో?
1: అది మాకు తెలియదు. అది ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలతో అది
0: ఎవరు నిర్మించినా కూడా తెలియదు.
1: తెలియదు 100 సంవత్సరాలు ఇప్పటిది కాదు.
0: ఎన్ని ఉండే దొడ్లు మొత్తం? అవి
1: ఒకటే
0: నాలుగైదు
1: గుడ్లు ఉండే. గుడ్లు 4 6 ఉండే.
0: ఎందుకు నిర్మించినా కూడా తెలియదు.
1: తెలియదు.
0: ఇప్పుడు ఆ దొడ్డి మన్ను ప్రతి ఇంట్లో ఉంటది.
1: ప్రతి ఇంట్లో ఉంటది.
0: ఆ దొడ్డి మన్ను లేని ఇల్లు లేదు. ఆకి ఇట్లా ఉంటది, కూర పెంకల కింద ఉంటది, కొడకన్ ఉంటది, గోడకన్ ఉంటది.
1: ఇప్పుడు సిమెంట్ ఎందుకు ఇక
0: అడుగు భాగంలో ఉంటది కదా అది.
1: ఉంటది
0: ప్రతి జాగాలో దొడ్డి మన్ను అనేటువంటిది ఉంది.
1: దొడ్డి మన్ను ఉంది.
0: ఏంటి దాని ప్రత్యేకత? మట్టి
1: మట్టి చిక్కదనం ఎక్కువ ఉంటది, సిమెంట్ ఎక్కువ ఉంటది అండి.
0: పలగదు అది ఆనవడగా అది బురుజులు కూలిపోతుండే అప్పట్లో.
1: కూలిపోయినాయి.
0: కూలిపోతే అందరు మట్టి తీసుకుని పోతుండే, ఇళ్ళలో పోసుకుంటుండే.
1: ఇళ్ళలో పోసుకుంటుండే.
0: ఇప్పుడు దాని ఆనవాళ్ళు కూడా ఏం లేవు.
1: ఏం లేదు.
0: ఆ స్థలం ఎవరిది అసలు? మరి ఇప్పుడు ఎవరికి ఉంది
1: అది? మాకే ఉండే. మా చుట్టం ఉన్నాడు గోవిందరావు పటేల్ అని. మేము ముందు ఆష్టం మా ఇది, అక్కడ నుంచి అప్పుడు మన తాత ఇక్కడ షిఫ్ట్ అయిండు.
0: ఓకే. సేవా కార్యక్రమాలు ఇట్లా చేస్తూనే ఉన్నారు. అందరి ఆశీర్వాదాలు మీకున్నాయి. ఈ నీళ్లు ప్రతిరోజు ప్రతి కుటుంబానికి అందుతున్నాయి. ప్రతి మీ నీళ్లు వాడని మనిషి ఈ ఊర్లో లేడు. ఈ నీళ్లు ఒకవేళ ఇనిగిపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు మునుమందులలో?
1: ప్రతి ఇంటికి బోర్ అయింది, అందరికి నీళ్లు సప్లై అవుతున్నాయి ఇప్పుడు.
0: మరి మీ ఊరు మీ బోర్ లో నీళ్లు ఎండిపోతే 60 ఫీట్లే ఉన్నది అంటున్నారు మీరు.
1: ఎండిపోతుంది కదా.
0: ఎండిపోతే అప్పుడు మరి బోర్ ఖరాబ్ అయితే ఎట్లా చేస్తారు మీరు?
1: బోర్ అయితే ఇప్పటిదా ఖరాబ్ కాలేదు. పోయిన సంవత్సరం ఒక వేద్దాం అనుకున్నాము, వేసినాం నడలేదు అట్లా. అయితే అట్లా ఉంచి మళ్ళీ 20 రోజులు ఏమో పని ఉండే, మళ్ళీ 10-15 రోజులు అయింది. చాలా అయింది.
0: అదే చాలా అయిందా?
1: నీళ్ళు అభ్యర్థి ఆటోమేటిక్
0: 20 రోజులు నీళ్ళు ఎందుకు బంద్ అయినాయి అప్పుడు అట్లా?
1: నీళ్ళు మొత్తం బోర్లు చేనులలో బోర్లు మొత్తం ఇగ్గుతుంది కదా, చేనుల బోర్లు ఇగ్గుతురా. వీళ్ళు ఎంత తక్కువన్నది అది లెంత్ అలా ఎక్కువ ఉంటాయి.
0: మరి ప్రజల పరిస్థితి ఏంటి అప్పుడు?
1: ఉన్నాయి కదా ప్రతి వాడికి మిషన్ బగర్ ఉన్నది, అన్ని సప్లై అవుతాయి.
0: సప్లై
1: తాగదలిగే ఇప్పుడు ఇప్పుడు వాటర్ ఫిల్టర్ వాటర్ అది కూడా వాడుతుండ్రు.
0: ఈ బయట నీళ్ళ కోసమే వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఇంటింటికి బోర్ వేసుకున్నట్టు వేసుకుంటున్నారు. రాబోయే రోజులలో మరి మీరు కూడా ఇంకో బోర్ వేసే అవకాశం ఉంది అది వెళ్ళిపోతే?
1: ఇక మాకు ఇక కొత్త ఇంటికే
0: ఆ నీళ్లు ఉన్న రోజులు అందిస్తారు.
1: అందిస్తాం.
0: నీళ్ళ తర్వాత మన మన ఆలోచన ఎట్లుంటుందో మీకు తెలియదు.
1: తెలియదు తెలియదు
0: అన్న రాబోయే తరానిది మీ శాతం ఎన్ని రోజులు మీరు నీళ్ళు అందిస్తూనే ఉంటారు. నీళ్లున్న మట్టుకు అది గ్రామంకు వెళ్తూనే
1: సప్లై అవుతూనే ఉంటాయి.
0: ఇక్కడ నా పైపు లీకేజ్ అయింటే విడిసల్ చేసేసి
1: గ్రామ పంచాయతీ చేస్తారు.
0: ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మరిన్ని రోజులు గ్రామ సేవలో ఉంటూ ఇంకింత అందరు ఆశీర్వాదాలు పొందుతూ మరింత రోజులు ఆరోగ్యంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పుడు
1: 9000-9000-6767-6882-6882.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ఇక ఎనుండి కార్యక్రమంలో గ్రామ సేవ సోనాల గ్రామానికి చెందిన వసంతరావు సూర్యతో

0: एशियन गेम्स 2026 आईची नगोया।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10:20. మధురిమ పాత కొత్త హాయ్ అనే పాటలతో మైక్ దగ్గర 11:00 రేడియోనిస్తాం. యు దినేష్ కార్యక్రమంలో ముందుగల శివపుత్రుడు చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

నీ రాక కోసం తొలి ప్రాణమైన దాచింది నావలపే, మనసంటి మగవ ఈ జాము రాక చితిమంటలే రేపే. నా కడప్రాణం పోనివ్వు, కతమాసిపోదు, అది కాదు నా వేదన. విధి విపరీతం నీమీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే. ఉరికే చిలక వేచి ఉంటాను కడవరకు, కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడు, కాలం చెల్లితే ఇంత మన్నేసి పోయిప్పుడు. ఇంత గొప్ప పాటో కదా. బొంబాయి చిత్రంలోని ఈ పాట విందాం.

ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపం, బ్రతుకులో ఓ అడుగడుగున నడిపే నీ స్నేహం, ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా. తెలుసా మనసా, ఇది ఏనాటి అనుబంధమో, ఇది ఏ జన్మ సంబంధమో.

అంటూ సాగే ఈ సాహిత్య సిరులు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారాయి. గలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర స్వరం ఎంఎం కీరవాణి. ఇప్పుడు ఆ పాట విందాం క్రిమినల్ చిత్రం కోసం.

చూడాలని ఉంది చిత్రం గుర్తుకురాగానే ఆ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పొచ్చు. ముఖ్యంగా యమహా నగరి కలకత్తా పూరి ఈ పాట అప్పటికి ఇప్పటికీ మంచి పాటగానే చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే తెలుగు భాష పాట సినిమా పాట గుర్తున్నాళ్ళు ఉన్నన్నాళ్ళు ఈ పాట ఉంటుందని చెప్పవచ్చు. యమహా నగరి కలకత్తా పూరి అంటే పూర్వం కలకత్తా నగరానికి యమపురి అని పేరు ఉండేదట. అందుకే యమహా నగరి అన్న పదం ఆ పాటలో వాడడం జరిగిందంటారు సాహిత్యకారులు. నమహో హుగిలి హౌరా వారధి అంటే ఇక్కడ గంగానదిని హుగిలి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఆ పదాన్ని ఉపయోగించారు. చిరుత్యాగ రాజు నీ కృతినే పలికెను, పాడే హీరో తనని తాను కలకత్తా నగర గుణగణాలు వివరించి చిన్న త్యాగరాజుగా చెప్పడం జరిగింది. నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన తోట పాడనా తెలుగులో, నేతాజీ గీతాంజలి ఇక్కడే పుట్టారు కాబట్టి ఆ పదాన్ని ఉపయోగించారు. ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా అంటే రామకృష్ణ పరమహంస చెప్పిన దారిలో వివేకానందుడు నడిచాడు అంటూ ఇద్దరు అక్కడి వారి అని తెలపడం జరుగుతుంది ఈ పాటలో. ఇలా చెప్పుకుంటూ పోతుంటుంటే ఈ పాట అంతా చాలా అద్భుతంగా చక్కగా సాగుతుందనడంలో అతిశయోక్తి కాదు. చూడాలని ఉంది చిత్రంలోని ఈ పాట విందాం. యమహానగరి కలకత్తా పూరి అంటూ సాగే ఈ పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర. ఇప్పుడు ఆ పాట విందాం.

సంగీత దర్శకులు ఇళయరాజా సంగీతంగానే చాలామందికి తెలుసు, కానీ ఆయనలో గానకళ కూడా ఉందనే విషయం కొంతమందికి తెలుసని చెప్పవచ్చు. ఇళయరాజా కూలీ నెంబర్ వన్ చిత్రంలోని కలయా నిజమా, తొలి రేయి హాయి మహిమ అంటూ సాగే ఈ పాటను గానం కూడా చేశారు సుశీలతో కలిసి. ఈ పాటకు గీత రచయిత వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా, గానం సుశీల ఇళయరాజా, చిత్రం కూలీ నెంబర్ వన్. ఇప్పుడు ఆ పాట విందాం.

కార్యక్రమంలో చివరగా బాలమిత్రులు కథ చిత్రం కోసం ఎస్ జానకి పాడినటువంటి పాటకు రచన ఆత్రేయ, సంగీతం సత్యం, చిత్రం బాలమిత్రుల కథ. ఇప్పుడు ఆ పాట విందాం.

మీరు ఇంతవరకు మధురిమలో పాత కొత్త హాయ్ అయిన పాటలు విన్నారు. మళ్ళీ రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని పాటలు వినిపిస్తారు మా ఆర్జే. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటు నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాలని ముఖ్య అంశాలు: రేపు ఉదయం మేడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన మధుమేహాన్ని తగ్గించే యోగాసనాలు, ఈ అంశం గురించి యోగా శిక్షకులు తిరుపతి రెడ్డి ప్రసంగం. తర్వాత క్లిష్టమైన కష్టమైన అల్జైమర్స్ వ్యాధి, ఆదిలాబాద్ రిమ్స్ మానసిక వైద్యులు డాక్టర్ ఎల్ ఓం ప్రకాష్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు, సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 48వ భాగం. రేపటి అంశం గురజాడ.

విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది. రాత్రి 9:28 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026లో భాగంగా నిర్వహించే గజవాహన శివపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. రేపు రాత్రి 10:00 ముచ్చట కార్యక్రమంలో తెలంగాణ కవిత్వం సమకాలీనత గురించి కవి రచయిత సాహిత్య విమర్శకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డితో ముచ్చటుంటుంది. రేపు రాత్రి 9:45 కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో డి శేషాచారి డి రాఘవాచారి పాడిన త్యాగరాజస్వామి కీర్తనలు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 11:02. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి FM బ్యాండ్ 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్